ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-8055555 మరియు 7330-8555555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి, మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, నాక్ A+ గ్రేడ్ డీమ్డ్ యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27. కాల్ 7330-803-555. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ admissions.mits.ac.in.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకల శాత భద్ర వజ్రాంకుశాంబురుగ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ ముని నామమదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ ముని నామమదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

0: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం వినోదం సమాజ వికాసం కోసం.
1: శుభోదయ స్వరాలులో వేదవ్యాసుడు పార్ట్ 5.
2: నేను మీకు ఒక్క సందర్భం చూపిస్తాను. బాలకాండలో విశ్వామిత్ర మహర్షి వచ్చారు రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళడానికి. సరే, ముందు పంపనన్నాడు, ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతాం మస్య పశ్యామి సహ రాక్షసై. పిల్లాడయా, ఇతనే యుద్ధం చేస్తాడన్నాడు. ఆఖరికి రామలక్ష్మణుల్ని ఇచ్చి పంపించాడు దశరథ మహారాజు గారు. ఈ పిల్లలిద్దరినీ పట్టుకుని వెడుతున్నటువంటి విశ్వామిత్రుణ్ణి వర్ణన చెయ్యవలసి వస్తే ఉపమానం ఏమని వేశారో తెలుసా అండి వాల్మీకి మహర్షి? పరమశివుడి వెనకాతల వెడుతున్నటువంటి విశాఖుడు సుబ్రహ్మణ్యుడితో వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో, లేదా ఆ విశాఖుడు నైగమేషుడు వాళ్ళిద్దరు పిల్లలిద్దరినీ వెంట పట్టుకుని వెడుతున్నటువంటి పరమేశ్వరుడు జటలు ఇలా వేలాడుతో చేతిలో తపస్వి అయి కమండలం దండం పట్టుకుని మహానుభావుడు పరమశివుడు గంగాతీరంలో నడుస్తుంటే, వెనక ఆయన బిడ్డలిద్దరూ నడుస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుడి వెనకాతలు వెడుతుంటే చూడ్డానికి అలా ఉంది అని రాశారు. ఏమి భేదం పాటించారు వాల్మీకి మహర్షి? శ్రీరామాయణ రచన చేస్తూ గంగావతరణం చెప్పలేదా? షణ్ముఖోత్పత్తి చెప్పలేదా? వాటికి ఫలశ్రుతి చెప్పలేదా? శివకేశవులంటే ఎప్పుడూ ఆయన ఈయన్ని రక్షిస్తూనే ఉంటాడు, కాబట్టే విష్ణువల్లభ. కాదు కాదు, మీకు ఒక మాట చెప్తాను. భాగవత రచన చేస్తూ పోతన గారు ఆంధ్రీకరిస్తూ పూతనా సంహార ఘట్టంలో ఒక మాట అంటారు, విషధరరిపు గమనికి ని విషగళ సకునికి విమల విషసజనునికి విషభమభవ జనకునికి ని విషకుచతను విషము కొనుట విషమే తలపన్. పూతన యొక్క స్తన్యంలో విషం పెట్టుకుని వస్తే రెండు గుక్కల్లో తాగేశారు కృష్ణ పరమాత్మ. తాగేసి ఆ రెండు గుక్కల పాలతో పాటుగా పూతన శరీరంలో ఉండేటటువంటి జవసత్వాల్ని కూడా తాగేశారు. ఆ పూతన శరీరం కింద పడిపోయింది. పడిపోతే పెద్ద పర్వతం అంత పడిపోయింది. పడిపోయినటువంటి శరీరం మీద చిన్ని కృష్ణుడు, పసిపిల్లాళ్ళ ఉన్న కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆ రెండు స్థలములు రెండు పర్వతాల్లో ఉన్నాయి, వాటి మధ్యలో ఆడుకుంటున్నాడు ఆయన. యశోదాదులు పరుగు పరుగున వెళ్ళి వెతుక్కున్నారు పిల్లాన్ని. వెతుక్కుని ఆ పిల్లాన్ని చూసి అమ్మో ఎంత భయపడిపోయాడో అనుకున్నారు. ఎత్తుకున్నారు, ఇలా గుండెల మీద పెట్టేసుకున్నారు, బెంగ పెట్టేసుకుని నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు నో బాలారమ్మని మూపు చేర్చుకుని సంస్పర్శించి ఆ రాక్షతున్ గోలాంగూలము తిప్పి గోరజములను చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్న అంటారు పోతన గారు. ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఆవు తోక పిల్లాడి చుట్టూ తిప్పి కేశవుడు కేశవులను రక్షించుగాక, గోవిందుడు హృదయమును రక్షించుగాక, హృషీకేశుడు మోకాలను రక్షించుగాక అంటూ 12 నామాలతో అవయవాలకు రక్ష పెట్టారు. ఎవరికి? ఆయన నామాలతో ఆయనకే. తెలియక యశోదాదులు ఇలా ప్రవర్తిస్తుంటే పోతన గారు అన్నారు, వీళ్ళకంటే తెలియదు ఆయనకి ఆ విషం తాగడం పెద్ద లెక్కేమిటో అన్నారు. అని ఆయన ఎంత చమత్కారమైన పద్యం వేశారో తెలుసండి, విషధరరిపు గమనునికి ని విషగళ సకునికి విమల విషసయనునికి విషభవభవ జనకునికి విషకుచతను విషము కొనుట విషమే తలపన్. విషధరరిపు గమనునికి ని, విషము ధరించినటువంటి దానికి శత్రువైన వాడి మీదెక్కి తిరిగేవాడు, పాములకు శత్రువైన గరుత్మంతుడి మీదెక్కి తిరిగేవాడు. విషధరరిపు గమనునికి ని విషగళ సకునికి, హాలాహలాన్ని తీసుకొచ్చి కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివునికి మిత్రుడైన వాడు అని ఈశ్వర పోతనయ్యారు. విషగలసకు నినికి విమల విషసయ్యనునికి, నీటి ఎందు పడుకుని ఉండేవాడు. విషభవభవ జనకునికి, విషములంటే నీళ్లని అర్థం ఉంది, నీటిలోంచి పుట్టింది తామర పువ్వు, తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. విషభవభవ జనకునికి, అటువంటి వాడికి తండ్రి అయిన శ్రీమన్నారాయణుడు. విషకుచతను విషము కొనుట విషమే తలపన్, ఒక స్త్రీ స్తన్యంలో కుచంలోంచి వచ్చినటువంటి కొద్దిపాటి విషం తాగడం పెద్ద లెక్క, తాగించాళ్ళు అవా అన్నారు. పోతన గారు అంత అందంగా చూపించారు వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యతని. కాదు కాదు, నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను, నాకు ప్రాణ సమానం ఆ పద్యం అంటే అంత ఇష్టం నాకు. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పేసింది, ఆ కొప్పుకి ముత్యాల సరాలు చుట్టింది. ముత్యాల సరాలు చుట్టి ఏదో ఓ చక్కటి పట్టు పీతాంబరం కట్టింది. కట్టి మెళ్ళో ఓ గొలిసేసింది, దానికి ఓ నీల పతాక, దాని కాంతి కంఠం మీద కొడుతోంది. ఆ కృష్ణుడు వదిలేసింది ఆడుకోమని. ఆయన మట్టిలో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే పోతన గారు ఘంటం పెట్టి రచన చేస్తున్నారు. ఆయన రచన చేయడం అంటే నిద్రపోకుండా ఏదో కాఫీ టీ తాగి రచన చేసిన భాగవతం కాదు అది. అది పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిత వేరుండు గాథ పలుకగనేల. మహానుభావుడు పరమేశ్వరానుగ్రహంగా ఆయన ఘంటం కదిలి వెళ్ళిపోయిందంతే. కాయలు కాచిపోగిన విలే అరచేతుల వ్రతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి శయ్యముంచెయ్యుట చేతనో ఓ కృషీవలా నీ వ్యవసాయ దీక్షకాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసులు అంటారు మహానుభావుడు కరుణశ్రీ గారు. ఏమయ్యా నాగలి పట్టుకుని దున్నడం వల్ల నీ అరి చేతులు కాయలు కాసిపోయాయా, గంటం పట్టుకుని భాగవతాన్ని అంధీకరించడం వల్ల చేతులు కాయలు కాసిపోయాయా? అలా అంధీకరించారు. పోతనగారి భక్తి అంటే సామాన్యమైన భక్తి కాదు. ఆయన ఆదివరాహావతార ఘట్టాన్ని అంధీకరిస్తున్నారు. రాజుగారు పోతనగారిని పట్టి తీసుకురమ్మన్నారు భాగవతాన్ని ఆయనకి అంకితం ఇవ్వట్లేదని. సైన్యం అంతా వెళ్ళింది. ఆయన ఉన్నటువంటి కుటీరం ముందు ఒక పెద్ద అడవి పందిటి పడుకుంది. అది నోరు విప్పి కోరలు చూపిస్తే భయపడిపోయి సైన్యం అంతా వెనక్కిపోయింది. సాక్షాత్తు రాజుగారే వచ్చాడు. ఆ పందిని చూసి అడిగిపోయాడు రాజుగారు కూడా. ఎవరూ పర్ణశాలలోకి వెళ్ళలేకపోయారు. ఓహో, పోతనగారిని ఈశ్వరుడు రక్షిస్తున్నాడయా, నేను అంకితం అడగను, పోతనగారికి నమస్కారం చెయ్యాలనుకున్నాడు. పంది వెళ్ళిపోయింది. ఈయన పర్ణశాలలోకి వెళ్ళాడు. మహానుభావా, పోతనగారు మీ దర్శనానికి వచ్చామన్నాడు. ఆహా, అలాగా, మా సైన్యం వచ్చింది, నేను వచ్చాను, లోపలకు వద్దామంటే రాలేకపోయాం, బయట పంది పడుకుంది, అది కాపు కాస్తోంది, మీ యొక్క పర్ణశాలని రక్షిస్తోంది, ఆ అడవి పందికి మీకు ఎలా స్నేహం? ఆయన అన్నారు, అడవి పంది నా పర్ణశాలని ఇంతసేపు కాపలా కాసిందంటే అది సామాన్యమైన అడవి పంది కాదు, లోపల నేను ఆదివరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని అంధీకరిస్తున్నాను. ఆ యజ్ఞవరాహమే పర్ణశాల బయట కూర్చు పడుకుని నన్ను కాపాడింది. మహానుభావ, నా కోసం ఇంత శ్రమ పడ్డావా అని నమస్కరించారు పోతనగారు. అటువంటి పోతనగారు భాగవత ఆంధీకరణ యందు అమ్మ చిన్న కొప్పు వేసి వాటికి ముత్యాలు చుట్టి ఓ పట్టు పీతాంబరం కట్టి కాళ్ళకి చిన్న చిన్న మువ్వలు పెట్టి ఓ చిన్న ఉత్తరీయం లాంటి తోటి నడుముకి కట్టి ఆ చిన్ని కృష్ణుడికి మెళ్ళో ఓ నీలపతాక వేసి దాని కాంతి కంఠానికి కొడుతుంటే దృష్టి తగలకుండా బుగ్గనో చుక్క పెట్టి ఆ పిల్లాన్ని విడిచిపెట్టింది. ఆయన పిల్లవాడు కదండి, పిల్లవాడిలా ప్రవర్తించాడు కదూ, మరి అక్కడికి వెళ్ళి ఆయన మట్టితో ఆడుకుంటున్నాడు. ఆంధ్రీకరిస్తున్నటువంటి పోతనగారికి అకస్మాత్తుగా ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడిలో శంకరుడు కనబడ్డాడు. ఆయన ఘంటం పద్యం ఎలా పడిపోయిందో తెలుసా అండి? తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సొంగడిగాని తొనకగాగా పాలభాగంబుపై పరగు నవిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులురగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. మట్టితో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే ఒళ్ళంతా విభూతి రాసుకున్నటువంటి పరమేశ్వరుడు నాకు దర్శనమయ్యాడు. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పు వేసి ఆ కొప్పుకి కట్టినటువంటి ముత్యాల సరాలు నాకు పరమశివుడి యొక్క జటాజూటంలో పెట్టుకున్న చంద్రవంకలా కనపడుతున్నాయి. కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భమాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకరాచార్యులు వారు అంటారు. ఈశ్వర, అటువంటి మీకు నా నమస్కారమగుగాక అంటారు. కాబట్టి ఆ చిన్ని కృష్ణుడి యొక్క కొప్పుకి కట్టినటువంటి ముత్యాల సరాలు పరమశివుడి యొక్క కొప్పులో ఉన్న చంద్రవంకలా కనపడుతున్నాయి. ఆయన మెడలో అమ్మ వేసినటువంటి హారానికి ఉన్నటువంటి నీలమణి యొక్క కాంతి కంఠానికి కొడితే నాకు గరళకంఠుడైనటువంటి నీలకంఠుడు నాకు దర్శనమయ్యాడు. ఆయన మెడలో అమ్మ ముత్యాల హారాలు వేస్తే నాకు సర్పాలు ఆభరణములుగా కలిగినటువంటి పరమేశ్వరుడు ద్యోతకమవుతున్నాడు. నాకు ఆ చిన్ని కృష్ణుడు నా వంక చూసి పోతనా, శివుడొకడు కృష్ణుడొకడు అనుకున్నావా? శివుడు కృష్ణుడు రెండు కాదు. శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియవెలయ్యునట్లు పోతనా, శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నదొక్కటే పదార్థము, ఆ పదార్థమే ఇలా కనపడుతోంది, ఉన్నదొక్కటేనయ్యా అని నాకు పాఠం చెప్తున్నాడా అన్నట్టుగా నాకు చిన్ని కృష్ణుడు దర్శనమయ్యాడని పోతనగారు ఆంధ్రీకరించారు. అంతకన్నా గొప్పవాడు కావుగా భేదాలు చెప్పడానికి. కాబట్టి ఉన్నదొక్కటే పదార్థం. మహానుభావుడు రుక్మిణీ కళ్యాణాన్ని ఇప్పటికీ లోకంలో రామాయణంలో జయచ్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీతి సుగ్రీవో రఘవేణాభిపాలిత ఆ మంత్రానికి ఆంధ్రానువాదం ఎక్కడైనా చెప్తే జయచ్యతి బలోరామో చదివితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి ఆవిర్భవిస్తుందని చెప్పగలిగినటువంటి ఆంధ్రానువాదం లేదు. కానీ రుక్మిణీ కళ్యాణం పద్యాలు సంస్కృత భాగవతంలో వ్యాసుడు చేసినవి చదువుకుంటే ఎంత ఫలితమో తెలుగులో పోతనగారు చేసినవి చదువుకున్నా అంతే ఫలితం. తెలుగు భాషకే గౌరవాన్ని తెచ్చి ఈశ్వర శక్తిని భాషలో పెట్టినటువంటి మహానుభావుడు పోతనగారు. పోతనగారిని తలుచుకోకపోవడం మన జాతి కృతజ్ఞతకి పరాకాష్ట. అటువంటి మహానుభావుడు పోతనగారంటే సహజ పాండిత్యం, గొప్ప ఋషి. అటువంటి పోతనగారికి భాగవతాన్ని అంధ్రీకరిస్తుంటే శివకేశవుల యొక్క అభేద దర్శనమైంది. అందుకే మహానుభావుడు విష్ణువల్లభ పోతనగారు భాగవతాంధ్రీకరణ చేస్తూ ఇన్ని చోట్ల ఇద్దరికి అభేదం చెప్తారు. ఆ తృణావర్త సంహార ఘట్టంలో కూడా ఒక్కసారి గట్టిగా మెడ పట్టుకున్నాడు చిన్ని కృష్ణుడు, ఆ తృణావర్తుడిది. ఆ తృణావర్తుడు పైనుంచి కింద పడిపోతున్నాడు. పడిపోతుంటే పోతనగారు ఆంధ్రీకరించిన పద్యం ఏమిటో తెలుసా అండి? హరికరతల పీడనమున్న పర్వశుడై రాళమీద భగ్నంగకుడై సురవైది భటుడు కూలెను పురభంజను గోలకూలు పురమంబోలెన్. గట్టిగా చిన్ని కృష్ణుడు కంఠాన్ని పట్టుకున్నప్పుడు పడిపోయినటువంటి తృణావర్తుడు పరమేశ్వరుడు నిలబడి బాణప్రయోగం చేసినప్పుడు పడిపోయినటువంటి త్రిపురములు ఎలా ఉంటాయో అలా ఉన్నాడు. కాబట్టి నిరంతరము శివుడు విష్ణువుని రక్షిస్తుంటారు. నిరంతరము శివుడు ఆ విష్ణువునే ఎప్పుడైనా పరమమిత్రుడిగా స్వీకరించి ఈయనకి కావలసింది ఆయన్ని అడుగుతుంటారు. అందుకు కదూ నేత్రార్పణేశ్వర దేవాలయము అని ద్రవిడ దేశంలో ఉంది. ఒక కన్నునే తీసి పూజ చేశాడు శివలింగానికి మహానుభావుడు శ్రీ మహావిష్ణు అంటే, అంతటి పరమభక్తుడు. అందుకే ఎక్కడ శివభక్తి ఉందో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం కూడా ప్రసరించేస్తుంది. మహాభారతం అంతా ఆయన చెప్పింది అదే కదండి, శివుణ్ణి ఆరాధన చేయి, శివుణ్ణి ఆరాధన చేయి, శివుణ్ణి ఆరాధన చేయి. మహానుభావుడయ్యా శివుడంటే ఎన్ని సందర్భాల్లో ఎన్ని చోట్ల బోధ చేశారో, ఎన్ని చోట్ల వేదవ్యాస మహర్షి బోధ చేశారో. శివుడంటే అటువంటి మహానుభావుడై నిరంతరము విష్ణువుని రక్ష చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని విష్ణువల్లభ, విష్ణువుకి ఉపాస్య దేవత అయి శివుడు ఉంటాడు, నిరంతరము శివుడు విష్ణువుని రక్షిస్తాడు. శివకేశవులిద్దరూ పరమమిత్రులై ఉంటారు తప్ప వాళ్ళ మధ్య ఎన్నడూ భేదం ఉండదు. వాళ్ళిద్దరూ అంత గొప్ప స్వరూపము అని మనకి చెప్పడానికే ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో విష్ణువల్లభ అనేటటువంటి అద్భుతమైన నామాన్ని మహానుభావులు మనకి అనుగ్రహం చేసి ఉన్నారు. శివో మహేశ్వర శంభు పినాకీ శిశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శివులపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ సిపి విష్ణో అంబికానాథ. అంబికానాథ అన్న నామం అమ్మవారి వైపు నుంచి పరమేశ్వరుణ్ణి కీర్తించడం. ఆయనని అంబిక యొక్క నాథుడు అని పిలిచారు. సాధారణంగా నాథ అన్న శబ్దం ఎప్పుడైనా ప్రయోగం చేస్తే ఆయన భార్య పేరుని చెప్తుంది. కానీ మీరు ఇందులో పట్టుకోవలసినటువంటి గొప్ప తత్వం ఒకటి అంతర్లీనంగా ఉంది. ఆయనని బలానా ఆవిడికి భర్త అని అనలేదు. నేను ఈశ్వరి భర్తని, అంటే నా భార్య పేరు ఈశ్వరి, ఈశ్వరి భర్తని అన్నాను అనుకోండి పర్వాలేదు. లేదా మా తండ్రి గారు వీడి భార్య పేరు ఈశ్వరి అన్నారనుకోండి పర్వాలేదు. నా కొడుకు ఈయన ఈశ్వరి భర్త అన్నాడనుకోండి, అది కొంచెం కటువుగా ఉంటుంది. కొడుకు అలా అనకూడదు. కొడుకు ఏమనాలంటే మా అమ్మగారు నాన్నగారు అంటేనే మర్యాద. తల్లికి తండ్రికి బిడ్డలిచ్చేటటువంటి అత్యంత మర్యాద ఏమిటంటే తండ్రి యందు ఈయన తల్లికి భర్తృ సంబంధం ఉన్నవాడు అన్న కోణంలో తల్లి పేరు చెప్పి తల్లికి ఈయన భర్త అని కానీ, తండ్రి పేరు చెప్పి ఈయనకి భార్య అని కానీ తల్లిదండ్రులను ఉద్దేశించి సంబోధన చేయకూడదు. అది అమర్యాదతో కూడుకున్నటువంటి ప్రయోగం. అలా అనం, బిడ్డలు ఎప్పుడూ తల్లిదండ్రులను అలా పలకరించారు. శివాష్టోత్తరంలో ఎంత మర్యాదా పురస్సరంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన అన్నారు అంబికానాథ అన్నారు. అంబికానాథ, అంబిక అంటే ఎవరు? జగన్ మాతృత్వ రూపిణి అంబిక. జగత్తుకంతటికీ అమ్మ ఎవరో ఆవిడ్ని అంబిక అంటారు. అంబిక పేరుగా కాదు అక్కడ వాడింది. అంబిక అంటే ఎవరు అన్నది మీరు చూడవలసి ఉంటుంది. మీకు నాకు కాదు, సమస్త జగత్తుకి ఆవిడ ఆ బ్రహ్మకీట జనని. ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మవారికి భర్త అయినటువంటి వాడు, అంటే మాకు నాన్నగారు అయినటువంటి వారు అమ్మా నాన్నగారు అని చెప్పినట్టు. ఇప్పుడు అలా చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అమ్మని కీర్తనలోకి తీసుకొస్తున్నారు, ఇందులోకి స్తోత్రంలోకి. అంబికానాథ, ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించండి, జగత్తుకంతటికీ ఆవిడ తల్లి అయితే మరి లౌకికమైన తల్లి ఎవరు? లౌకికంగా కూడా అమ్మ ఉంటుందిగా. నాకు ఒక అమ్మ ఉంది, అలాగే మీ అందరికీ కూడా అమ్మగారు ఉంటారు. అలాగే ఒక కుక్కకి తల్లి ఉంటుంది, పందికి తల్లి ఉంటుంది, పిల్లికి తల్లి ఉంటుంది, అందరికీ తల్లి ఉంటారు. తల్లి లేని ప్రాణి లోకంలో ఉండదు. ఏ ప్రాణికైనా సరే తల్లి ఉండి తీరుతుంది. ఒక్కొక్కచో శారీరకమైనటువంటి కలయిక చేత పురుషస్వరూపం తన యొక్క తేజస్సుని స్త్రీ ఎందు ప్రవేశపెట్టి ఉండి ఉండకపోవచ్చు, కానీ తల్లి లేకుండా పిల్ల మాత్రం రాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నెమలి ఉందనుకోండి, నెమలి ఆ మగ నెమలి ఆడనెమలితో కలిసి శారీరకమైనటువంటి కలయికకి సంబంధించిన ప్రక్రియ లేదు. అది కేవలం మగ నెమలి నల్లటి మబ్బుని చూసి సంతోషంతో నాట్యం చేస్తే దాని కంటి వెంట పడేటటువంటి ఆనంద ధారని ఆడనెమలి వెళ్ళి పట్టుకుని మింగుతుంది, మింగి గర్భం ధరిస్తుంది.
1: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కళలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330855555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: గోందా!
2: గోందా!

0: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం,
1: మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: ಮಿತ್ಸ್ ಕಮ್ಯುನಿಟಿ ರೇಡಿಯೋ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. తిరుమల మహత్యమే అలాంటిది. ఆ ఏడు కొండల్లో పరుచుకున్న ప్రకృతి సౌందర్యం నడుమ నిల్చుంటే చాలు, ఆధ్యాత్మిక సౌరభంతో మనసు పులకిస్తుంది. గోవిందనామస్మరణతో తనువు పునీతమవుతుంది. అక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నెలకొల్పిన వేద విజ్ఞాన పాఠశాల ఆవరణలోకి వెళితే వేదంలా ఘోషించే గోదావరి పాట గుర్తుకొస్తుంది. నిజంగానే అక్కడున్న విద్యార్థులు వేదాలను నేర్చుకుంటూ ఆధ్యాత్మిక ప్రవాహంలా సంస్కృత శ్లోకాలను పఠిస్తూ జలపాతంలా ఆకట్టుకుంటారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ వేద పాఠశాల భారతీయ వేదాలను పరిరక్షిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఒక యజ్ఞమే చేస్తోంది. అందుకే తిరుమల వేదం ఇప్పుడు విశ్వవ్యాప్తం. ఉదయాన్నే నక్షత్రాలు నేలకు దిగినట్టు శ్వేతవస్త్రాలతో తలతలా మెరిసిపోతున్న విద్యార్థులు వేద మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఆ సంస్కృత శ్లోకాలతో చుట్టూ ఆవహించిన పచ్చటి ప్రకృతి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగినట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ కనిపించే ఈ అపురూప దృశ్యం ఎక్కడో కాదు, తిరుమలలోని వేద విజ్ఞాన పాఠశాలలో. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బాధ్యతల్లో అత్యంత ప్రధానమైనది వేద పరిరక్షణ. పురాతన కాలం నుంచి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వేదాలను పరిరక్షించడంతో పాటు ప్రచారం చేయడం, సమాజ హితం కోసం వేద విజ్ఞానాన్ని అందరికీ అందించేందుకు కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ధర్మగిరిలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పాఠశాల ఏర్పాటు చేశారు. సుమారు 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతి విడిలో వెలసింది ఈ విశ్వవిద్యాలయం. గురుకుల విద్యాభ్యాసం తరహాలో విద్యను బోధించేందుకు అనువుగా పాఠశాలను తీర్చిదిద్దారు. ఇక్కడ వేదం, ఆగమం, స్మార్థం, దివ్య ప్రబంధం కోర్సులున్నాయి. శాస్త్రాలు, దర్శనాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రం, పురాణ ఇతిహాసాలతో పాటు పరిశోధనకు పెద్దపిట్ట వేస్తూ నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వి వేద విజ్ఞాన పీఠం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1843 నుంచి 1933 వరకు ఆలయ పాలనను ఉత్తరాదికి చెందిన హతిరాం మఠం మహంతులే పర్యవేక్షించారు. అప్పట్లోనే వేదాన్ని పరిరక్షించడంతో పాటు విశ్వవ్యాప్తం చేయాలని నాటి పాలకులు భావించారు. ఇందులో భాగంగానే శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలను తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో నమ్మాల్వార్ సన్నిధిలో 1824 మార్చి 28వ తేదీన తారణనామ సంవత్సరం చైత్రశుక్ల ద్వితీయ రేవతి నక్షత్రంలో శుక్రవారం రోజున ప్రారంభించారు. కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖ, వైఖాన ఆగమం, దివ్య ప్రబంధం శాఖలను బోధించడం మొదలుపెట్టారు. ఇలా 1954 సంవత్సరం వరకు గోవిందరావు స్వామి ఆలయంలోనే పాఠశాల కొనసాగింది. తర్వాత శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఏర్పాటు చేశారు. అయితే క్రమంగా భక్తుల రద్దీ పెరగడం మొదలైంది. దీంతో వేద విద్యార్థుల దృష్టి తప్పకూడదని 1979వ సంవత్సరంలో శ్రీవారి ఆలయం వెనుక భాగంలోకి, అంటే ప్రస్తుతం వసంత మండపం ఉన్న ప్రదేశంకు మార్చారు. ఆ తర్వాత విస్తరణలో భాగంగా తిరుపతిలోని నరసింహాపురానికి మార్చారు. ఇలా కొంతకాలం పాటు వేద పాఠశాల ద్వారా వందల మంది విద్యార్థులకు వేదాలను అందించారు. అయితే ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో స్వామి సన్నిధి సమీపంలోనే వేద పాఠశాలను ఏర్పాటు చేయాలని భావించింది టీటీడీ. తిరుమలలోని ధర్మగిరిలో 1992 దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాలను నిర్మించింది. 2012 వేద విజ్ఞానపీఠంగా మారింది. ఇలా దాదాపు 140 ఏళ్ల చరిత్ర కలిగిన విద్యాలయం దేశంలోనే ప్రాచీనమైనదిగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు దాదాపు 6,500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ వేద విద్యను అభ్యసించడం విశేషం. వేద పాఠశాలల్లో ప్రస్తుతం 18 శాఖలున్నాయి. 7 వేద శాఖలు, 5 ఆగమశాఖలు, 4 స్మార్థశాఖలు, 1 దివ్య ప్రబంధశాఖ, సంస్కృతం కలిపి 18 శాఖలు. ఋగ్వేదంలో శాఖల శాఖ, శుక్ల యజుర్వేదంలో కాన్యశాఖ, కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖ, మైత్రాయణీ శాఖ, సామవేదంలో కౌతుమీ శాఖ, జయమనీయ శాఖ, అథర్వణవేదంలో శవనక శాఖ ఉన్నాయి. 2 శాఖలు మినహా మిగిలినవన్నీ 12 ఏళ్లపాటు విద్యాభ్యాసం కొనసాగుతుంది. ఆగమాల్లో వైకాన ఆగమం, పాంచరాత్రాగమం, చాత్తద శ్రీవైష్ణవ ఆగమం, శైవ ఆగమం, తంత్రసర ఆగమం బోధిస్తారు. వీటి కాలపరిమితి 8 ఏళ్లు. ఇక ఇదే కాలపరిమితితో స్మార్థాల్లో ఋగ్వేద స్మార్థం, శుక్ర యజుర్వేద స్మార్థం, కృష్ణ యజుర్వేద స్మార్థం, వైకాసన స్మార్థాలను చదువుకోవచ్చు. అలాగే దివ్య ప్రబంధం సంస్కృత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో 419 మంది విద్యార్థులు, 53 మంది నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు. 12 ఏళ్ల కాలపరిమితి కలిగిన వేదశాఖల్లో ప్రవేశానికి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 5వ తరగతి ఉత్తీర్ణులై ఉపనయనం పూర్తి కావాలి. ఇక 8 ఏళ్ల కాలపరిమితి గల ఆగమ, స్మార్థ, దివ్య ప్రబంధ కోర్సుల్లో ప్రవేశానికి 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉండి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ శాఖలకు ఉపనయనం పూర్తయిన విద్యార్థులు అర్హులు. ప్రవేశం పొందిన ప్రతి ఒక్కరికీ భోజన వసతి, వస్త్రాలు, పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. అన్ని శాఖల విద్యార్థులకు సంస్కృతం బోధిస్తారు. పాఠశాలలో జూనియర్ సీనియర్లకు వయస్సుల వారీగా గదులు కేటాయిస్తారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేలా కొన్ని ఫిర్యాదు పెట్టెలు కూడా అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు పట్ల భరోసా కల్పించేందుకు వేదశాఖ విద్యార్థులకు సలక్షణ ఘనాపాటీలు, కోర్సు ప్రారంభంలో 3 లక్షల రూపాయలు, ఆగమ, స్మార్థ, దివ్య ప్రబంధం విద్యార్థులకు పండిత 1 లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేశాక ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేస్తారు. అలాగే 10 గ్రాముల స్వామివారి వెండి దారాలను కూడా బహుకరిస్తారు. ఏటా జరిగే స్నాతకోత్సవంలో పట్టభద్రులకు పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేసి గౌరవప్రదంగా పంపుతారు. 2012 అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ వేద పాఠశాలలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఇక బ్రాహ్మణేతరులకు వేద విద్యను అందించాలని 2008 ప్రయత్నించారు. అయితే అక్కడి నియమనిష్టలను పాటించలేక చాలామంది వెళ్ళిపోయారు. దీంతో ప్రస్తుతం అందరూ బ్రాహ్మణులే వేద విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల నిర్వహణకు ప్రస్తుతం దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. వేద పాఠశాలలోని విద్యార్థుల దృష్టి మొత్తం అభ్యాసనపైనే ఉండేలా బోధన ఉంటుంది. రోజు మొత్తం నేర్చుకున్న పాఠ్యాంశాలను సాధన చేసేందుకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం కలిపి 4 గంటల పాటు సమయం కేటాయిస్తారు. ఇక ఇంటికి దూరంగా ఉంటూ వేదాలను చదివే విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసం కోసం ప్రతిరోజు అన్ని రకాల క్రీడలను నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఓ వ్యాయామ ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి అన్ని రకాల ఆటలు ఆడిస్తూ వేదాన్ని నేర్పిస్తున్నారు. నిత్యం యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభ్యసన సమయంలోని విద్యార్థులను వీలైనప్పుడల్లా స్వామి కంకెరాల్లో భాగస్వాములను చేస్తుంటారు. శ్రీవారికి జరిగే సేవలు, ఉత్సవాల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీటితో పాటు హోమాలు, కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, క్రతువులు, ఉత్సవాలు నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తున్నారు. పౌరోహితులు, అర్చకులు, పండితులు వేద పారాయణదారులను చూసే కోణం గతంలో కాస్త భిన్నంగా ఉండేది. ఆ రంగంలో ఉన్న వారంతా దిగువ మధ్యతరగతి వారిగానో లేక పేదవారిగానో అనుకునేవారి సంఖ్య ఎక్కువే. కానీ నిజానికి ప్రస్తుతం వేదం చదువుకున్న వారు ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. ఉపాధితో పాటు ఎంతో గౌరవం లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడుతున్నారు. సొంత రాష్ట్రంలో అయితే 50,000 రూపాయల లోపు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అయితే 1,00,000 రూపాయలు, విదేశాల్లో అయితే 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు. టీటీడీలో ఉన్న జియంగర్ల నుంచి అర్చకులందరూ దాదాపుగా ఈ పాఠశాలలో చదివినవారు కావడం గమనార్హం. ప్రస్తుతం దాదాపు 150 మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా కొనసాగుతున్నారు. అలాగే అనేక మఠాలు రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లోనూ ఉపాధి పొందుతున్నారు. మరికొందరు వేద పారాయణులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 120 వేద పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, మైసూరు శృంగేరి వేదాధ్యయన సంస్థల్లో పండితులుగా పనిచేస్తున్నారు. తిరుమలలోని వేద పాఠశాలలో వేద విద్యను అందుకున్న వారిలో దాదాపు 200 మంది విద్యార్థులు విదేశాల్లో అర్చకులు, పండితులు, వేద పారాయణదారులుగా కొనసాగుతున్నారు. అమెరికా, లండన్, కెన్యా, నైజీరియా, మారిషస్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లోని ఆలయాల్లో ఆగమ

0: చించి అర్చకత్వం చేసేవారే ఎక్కువ. పుట్టిన ప్రదేశాన్ని వదిలి హిందూ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవాట్లకు దూరమయ్యామనే భావనను తిరుమల వేద పాఠశాల నుంచి వెళ్లిన అర్చకులు తొలగిస్తున్నారు. అన్ని ఆలయాల్లో ఆగమోక్తంగా పూజా కైంకర్యాలు, క్రతువులు, పండుగలు, హోమాలు, వ్రతాలు, యాగాలు, ప్రతిష్టాపనలు, ముహూర్తాలను సకాలంలో నిర్వహిస్తూ విదేశీ గడ్డపై కూడా హిందూ సనాతన ధర్మ ఆచరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయా దేశాల్లో స్థిరపడిన భక్తులు తమ గృహ శంకుస్థాపన, గృహప్రవేశం, ఇళ్లలో చిన్నపాటి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పూజా సంబంధిత అనేక సందేహాలను తొలగిస్తున్నారు. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేదే టీటీడీ బోర్డు సంకల్పం. తిరుమలలోని వేద విజ్ఞాన పీఠంలో వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకమైన వంట మాస్టర్లను తీసుకొచ్చి మరింత రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాం. పాఠశాల దట్టమైన అడవిలో ఉన్నందున చలికి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వేడినీటి సదుపాయాన్ని అందుబాటుకు తీసుకొస్తాం. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచేందుకు యోగా, ధ్యానం చేయించేందుకు కృషి చేస్తున్నాం. పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన విజువల్స్తో బోధనను అత్యాధునికం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ పాఠశాలలో చదువుకునే ప్రత్యేక ప్రతిభావంతులకు అవార్డులు, పతకాలు అందజేస్తాం. వేదాల్లోని కోర్సులు సంపూర్ణంగా పూర్తి చేసిన వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహాయపడతాం. వేద విద్యను మరింత అభివృద్ధి చేసి వేద విజ్ఞాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు. ప్రస్తుతం గురుకులాల స్వరూపమే మారిపోయింది. చాలా చోట్ల గురుకులం అని చెబుతున్నప్పటికీ వాటి తీరు భిన్నంగా ఉంటుంది. అసలు నిజమైన గురుకులం అంటే స్వామి పాదాల చింత ధర్మగిరిలో కొలువైన వేద విజ్ఞాన పీఠమే. ఇక్కడ ఉండే వైబ్రేషన్ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదో స్వర్గం. స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంలో వేద విద్యను నేర్చుకునే గొప్ప అవకాశముంది. టీటీడీ వేద పరిరక్షణలో భాగంగా వేద విద్యను నేర్చుకునే విద్యార్థులకు సకల సౌకర్యాలను సమకూర్చుతోంది. విద్య, వసతి, వైద్యం, ఆర్థిక సాయం, ఇలా ఇక్కడ అన్నీ ఉచితమే అంటున్నారు తిరుమల వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కెఎస్ఎస్ అవధాని. ఇలా ఒకవైపు వేదాలను పరిరక్షిస్తూ మరోవైపు హిందూ ధర్మాన్ని కాపాడుతూ చరిత్ర గుర్తుపెట్టుకునేంత ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వేద విజ్ఞాన పాఠశాలకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: MITS deemed to be university NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information visit our website admissions.mits.ac.in.
2: అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే భావన. విష్ణుదత్తుడికి కలిగిన దత్తాత్రేయుడి దర్శనం. సహ్యాద్రి ప్రాంతంలో మాతాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో విష్ణుదత్తుడనే విప్రుడు ఉండేవాడు. ఆయన నిష్ఠగరిష్ఠుడు. ఆయన భార్య పేరు సుశీల. పేరుకు తగ్గట్లే భర్తకు అనుగుణంగా నడుచుకునేది. విష్ణుదత్తుడు నిత్య కర్మలను క్రమం తప్పక ఆచరించేవాడు. అతడు ఇంట ఆవరణలో రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉంటుండేవాడు. విష్ణుదత్తుడు ప్రతిరోజు నిత్యకర్మలను పూర్తి చేసుకున్న తర్వాత భోజనానికి ముందు రావి చెట్టు కింద భూత బలి సమర్పించేవాడు. అలా సమర్పించిన ఆహారాన్ని రావి చెట్టు మీదున్న బ్రహ్మరాక్షసుడు కాకు రూపంలో వచ్చి ఆహారం ఆరగించేవాడు. ఆ ప్రసాదాన్ని రోజుల తరబడి ఆరగిస్తూ ఉండడంతో బ్రహ్మరాక్షసుడు తమన ప్రవృత్తి నశించింది. ఒకరోజు ఆ రాక్షసుడికి ఒక సద్బుద్ధి కలిగింది. తనను చాలా రోజులుగా తిండి పెడుతున్న విష్ణుదత్తుడికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే బ్రహ్మ రాక్షసుడు విష్ణుదత్తుడి ఎదుట నిలిచాడు. విప్రరూప, రోజు నువ్వు పెడుతున్న అన్నం తింటున్నాను. నీకు ఏదైనా మేలు చేయాలని అనిపిస్తుంది. నేను ఏదైనా చేయగల సమర్థుడిని. ఏమాత్రం సంకోచించక నీకు నేను చేయగలన ఏమిటో చెప్పు, తప్పక చేస్తాను అన్నాడు. విష్ణుదత్తుడు తన భార్యతో చర్చించి, రాక్షోత్తమ, మాకు తీరని కోరిక ఒకటుంది. దత్తస్వామి ఈ ప్రాంతంలోనే సంతరిస్తూ ఉంటారని వినడమే కాని ఏనాడు వారి దర్శన భాగ్యం మాకు కలగలేదు. వారిని ఒక్కసారి చూపించు చాలు అని చెప్పాడు. చాలా మంచి కోరిక కానీ ఒక షరత్తు. దత్తస్వామిని అలనంత దూరం నుంచి చూపించే ప్రయత్నం.

0: యత్నం 3 సార్లు చేస్తాను. ఆయన చిత్ర విచిత్ర రూపాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన గుర్తించి పట్టుకోగలిగితే నీ అదృష్టం అన్నాడు రాక్షసుడు. ఒకరోజు విష్ణుదత్తుడు ఏదో పనిలో ఉండగా బ్రహ్మరాక్షసుడు హఠాత్తుగా వచ్చాడు. దత్తస్వామి ఇక్కడకు దగ్గరలో తిరుగుతున్నాడు, వెంటనే నాతో రా అని పిలుచుకెళ్ళాడు. విష్ణుదత్తుడు అతని వెంట బయలుదేరాడు. బ్రహ్మరాక్షసుడును అనుసరిస్తూ ఒక వీధిలోకి చేరుకున్నాడు. ఆ వీధిలో మధ్య మాంసాదాలు విక్రయిస్తున్న అంగళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తి తప్పదాగి పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. ఆ రాక్షసుడు ఆ వ్యక్తిని చూపించి, అతడే దత్తస్వామి, వెళ్ళి దర్శించు అని విష్ణుదత్తుడికి చెప్పి వెళ్ళిపోయాడు. కళ్ళు ముందు ఉన్న ఉన్మాదిగా దత్తస్వామి అనే నమ్మకం లేకపోయాడు విష్ణుదత్తుడు. రాక్షసుడు తనను ఆట పట్టించేందుకే అలా చెప్పి ఉంటాడని భావించి అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. రాక్షసుడు మళ్ళీ విష్ణుదత్తుడికి కనిపించి, విప్రోత్తమ, ఏమి ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయావు అని ప్రశ్నించాడు. నీకు ముందే చెప్పాను కదా, దత్తస్వామి చిత్ర విచిత్ర రూపాల్లో తిరుగుతూ ఉంటాడని మర్చినట్లున్నావు, అందుకే గుర్తించలేకపోయావు. పోనీలే, ఈసారి మళ్ళీ చూపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్నేళ్లకు రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. విష్ణుదత్త, రారా, దత్తస్వామి ఇక్కడకు దగ్గరలోనే తిరుగుతున్నాడు అని పిలిచాడు. విష్ణుదత్తుడు అతనితో పాటు వెళ్ళాడు. ఈసారి రాక్షసుడు శ్మశానానికి దారితీశాడు. శ్మశానంలో దుమ్ము పట్టుకోనున్న ఒక మనిషిని చూపించాడు. అతడి చేతుల్లో కపాలం ఉంది, చుట్టూ 4 కుక్కలు ఉన్నాయి. అతడే దత్తస్వామి అని చెప్పాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు అతని వద్దకు చేరకబోయాడు. అతడు కళ్ళు మూసుకున్నట్టు చేతికి దొరికిన కట్టెతో విష్ణుదత్తుణ్ణి కొట్టాడు. విష్ణుదత్తుడు భయంతో గజగజలాడుతూ వెనుదిరిగి చూడకుండా ఇంటికి పరుగుదీశాడు. రాక్షసుడు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఈసారి కూడా అవకాశాన్ని పోగొట్టుకున్నావు అని చెప్పాడు. ఇంకొన్నేళ్లకు రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. విష్ణుదత్త, నీకు ముందే చెప్పాను 3 సార్లు దత్తస్వామిని దగ్గర నుంచి చూపిస్తానని, ఇదే చివరిసారి. దత్తస్వామి దగ్గరలోనే ఉన్నాడు, వెంటనే నాతో రా అని అన్నాడు. విష్ణుదత్తుడు రాక్షసుడిని వెంట బయలుదేరాడు. ఈసారి ఏం జరిగినా దత్తస్వామిని పాదాలను వదలకూడదని నిశ్చయించుకున్నాడు. రాక్షసుడు ఈసారి ఊరవతల దారికి తీసుకెళ్లాడు. కొంత దూరంలో ఒక విక్రాంతకుడు కనిపించాడు. అతడు ఒక గాడిద కాలేబరం నుంచి మాంసం ముద్దలను పెకిలించాడు. వాటిని కుక్కలకు, గద్దలకు, నక్కలకు పెడుతున్నాడు. విష్ణుదత్త, అతనే దత్తస్వామి, వెళ్ళి అతని పాదాలు ఆశ్రయించు అని చెప్పి బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడు. కాకులు గద్దలకు, కుక్కలకు, నక్కలకు గాడిద మాంసాన్ని పంచుతున్న వికృత సర్వరూపాన్ని చూడగానే విష్ణుదత్తుకి ఒళ్ళు జలజరించింది. ఏదైతే అది జరిగిందంటూ అనుకొని విష్ణుదత్తుడు ధైర్యం చేసుకొని నేరుగా విక్రాంతకుడి వద్దకు చేరుకున్నాడు. అతని పాదాలు పట్టుకున్నాడు. ఒరే మూర్ఖుడా, నా కాళ్ళు పట్టుకున్నావేమిట్రా అంటూ ఆ విక్రాంతకుడు అన్నాడు. విష్ణుదత్తుడు పాదాలను మరింత గట్టిగా పట్టుకున్నాడు. విక్రాంతకుడు విష్ణుదత్తుని వీపు మీద మాంసం ముద్దలను బాదాడు. ఎంత బాదుతున్నా విష్ణుదత్తుడు చలించలేదు, తనను పట్టు విడవలేదు. కాసేపటికి విక్రాంత రూపంలో ఉన్న దత్తస్వామి ప్రసన్నుడయ్యాడు. విష్ణుదత్త, ఈ విక్రాంతకుడితో నీకు పనేమిటయ్యా, నా కోసం 3 సార్లు వచ్చావు అని సామ్యంగా అడిగాడు. ఆయన అలా అడగడంతోనే విష్ణుదత్తుడు వీపు మీద ఉన్న మాంసం ముద్దలు బరువు ఎవరో తీసేసినట్లుగా మాయమైంది. అతని కాళ్ళు చేతులు పులకరించాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచి తల పైకెత్తి చూశాడు. కళ్ళెదుట పీఠాంబరాలతో దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చాడు. విష్ణుదత్తుడు పులకరించాడు. ఇది విష్ణుదత్తుడికి దర్శనమిచ్చిన దత్తాత్రేయుడి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఆర్జే భావన.
1: హాయ్, హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్ ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిడ్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: మీరు వింటున్నారు ఎంఐటిఎస్ 90.8 కమ్యూనిటీ రేడియో విజయ రహస్యాలు. విజయ రహస్యాలలో ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి ఎలన్ మస్క్ గురించి తెలుసుకుందామా? జీవితంలో ఎన్నో సాధించాలి అంటే జీవితం సాఫీగా ఉండాలి, అప్పుడే ఏదన్నా సాధించగలం అనే ఆలోచన తప్పు అని నిరూపిస్తూ, ఎన్ని అవాంతరాలు ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న గమ్యాన్ని విజయవంతంగా చేరుకున్న వాళ్ళు ఎందరో మహానుభావులు మనకు ఉదాహరణలుగా నిలిచారు. మరి అటువంటి వారిలో ఒకడు ఎలన్ మస్క్. ఒక సాధారణ వ్యక్తి తన అద్భుతమైన ప్రతిభతో ఒక శక్తిగా మారి ప్రపంచాన్ని తన ఆధునిక ఆలోచనలతో ఎలా ఆశ్చర్యపరుస్తున్నాడో, ఎలా అభివృద్ధి సాధిస్తున్నాడో తెలుసుకునేద్దాం. ఎలన్ మస్క్ 1971లో సౌత్ ఆఫ్రికాలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతనికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రి విడిపోయారు. ఎలన్ మస్క్ తన తండ్రితో ఉండడానికి నిర్ణయించుకున్నాడు. కానీ అది మంచి నిర్ణయం కాదని అది తర్వాత తాను తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. ఎందువలన అంటే మస్క్ తండ్రి తనకు ఏ విధంగానూ సహకరించేవాడు కాదు. పైగా మస్క్కి ఇతరులతో కలవడం, మాట్లాడడం అంటే చాలా ఇబ్బందిగా, భయంగా ఉండేది. స్కూల్లో కూడా తనను తన తోటి విద్యార్థులు బాగా ఏడిపించేవారు, కొట్టేవారు. అందువలన తాను ఎవరితోనూ కలవకుండా తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పుస్తకాలతో ఎక్కువ సమయం గడిపేవాడు. ఒక మంచి పుస్తకం ఒంటరితనాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఆలోచన నైపుణ్యాన్ని పెంచుతుంది, మంచి స్నేహితుడుగా ఉంటుంది అని మన అందరికీ తెలుసు కదా. అదేవిధంగా పుస్తక పఠనం ఎలన్ మస్క్ని ప్రభావితం చేసింది. 12 సంవత్సరాల వయసులో ఎలన్ మస్క్ బ్లాస్టర్ అనే పేరుతో ఒక వీడియో గేమ్ను తయారు చేసి దాన్ని $500కి అమ్మాడు. అది తన తొలి విజయం. 17 సంవత్సరాల వయసులో తనని తాను నిరూపించుకోవాలని అవకాశాలను వెతుక్కుంటూ సౌత్ ఆఫ్రికా నుంచి కెనడా వెళ్ళాడు. అక్కడ 2 సంవత్సరాలు కింగ్స్టన్ క్వీన్ యూనివర్సిటీలో చదివాడు. ప్రతి విషయం ఎంతో ఏకాగ్రతతో, మూలాలు తెలుసుకోవాలి అనే ఉత్సుకతతో చదివేవాడు. తర్వాత అమెరికా వెళ్ళాడు. అక్కడ ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్లో పట్టా పొందాడు. 24 సంవత్సరాల వయసులో పిహెచ్డి చేద్దాం అని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. కానీ అతని ఆలోచనలు ఎప్పుడూ బిజినెస్ మీదే ఉండేవి. అందుకే పిహెచ్డికి 2వ రోజునే స్వస్తి చెప్పాడు. మరి 1995లో ఎలన్ మస్క్ సోదరుడితో కలిసి జిప్2 అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇది మ్యాప్స్, ఆన్లైన్ డైరెక్షన్ చూపిస్తుంది. దీనిని అప్పటిలో చాలా పేరు పొందిన 2 వార్తాపత్రికలు దీని సేవలు తీసుకున్నాయి. మరి ఇది అనుకున్న విధంగా విజయం సాధించింది. ఎలన్ మస్క్ జిప్2కి సీఈఓ అవ్వాలని అనుకున్నాడు. కానీ దానిలో ఇన్వెస్టర్ అంగీకరించకపోవడంతో నిరాశ చెందాడు. 1999లో బోర్డు ఈ కంపెనీని వేరే కంపెనీకి $307 మిలియన్కి అమ్మేసింది. దీనిలో మస్క్ వాటా $22 మిలియన్. అదే సంవత్సరం జిప్2 నుంచి వచ్చిన డబ్బులతో $10 మిలియన్తో X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ కంపెనీ మొదలుపెట్టాడు. ఆ తర్వాత దీనిని పేపాల్కు అమ్మేశాడు. కొన్నాళ్ళు పేపాల్కు సీఈఓగా వ్యవహరించాడు. ఆ విధంగా సీఈఓ అవ్వాలి అనే తన కోరిక తీరింది. తర్వాత ఈ కంపెనీని ఈబే సొంతం చేసుకుంది. దీని ద్వారా $165 మిలియన్ వచ్చాయి. ఆ విధంగా దినదినాభివృద్ధి మానంగా తాను ఆర్థిక అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా ఏదో చేయాలి అనే ఆలోచనలో మస్క్ ఉండేవాడు. దానికి రూపాంతరమే మార్స్ ఒయాసిస్. దీని ముఖ్య ఉద్దేశం భూమికి ప్రత్యామ్నాయంగా ఉన్న అంగారకుడిని గ్రీన్ హౌస్ నిర్మించాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అంగారకుడి మీదకు వెళ్ళడానికి అవసరమైన రాకెట్ కొనుగోలు చేయడానికి రష్యా వెళ్ళాడు. కానీ అక్కడ రాకెట్ విలువ అధికంగా ఉండడంతో వెనుతిరిగాడు. అప్పుడు అక్కడి వాళ్ళు ఏ రాకెట్ కొనడానికి డబ్బులు లేవా, అప్పు కావాలా అని అవహేళన చేశారు. అప్పుడు ఎలన్ మస్క్ దృఢ నిశ్చయంతో లేదు మా రాకెట్స్ మేమే తయారు చేసుకుంటాం అని చెప్పి తిరిగి వచ్చేశాడు. కానీ తన మనసులో ఒకటే ఆలోచన, ఏదో విధంగా అంగారకుని చేరుకోవడానికి ఆ రాకెట్ తయారు చేయాలి అనుకున్నాడు. బయట మార్కెట్లో విచారించాక మాస్క్కి అర్థమైన విషయం ఏమిటంటే మార్కెట్లో దొరికే రాకెట్ విలువలో 3% అత్యంత చౌకైన రాకెట్ చేయవచ్చు అనుకున్నాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే స్పేస్ ఎక్స్. దీనిలో తక్కువ ఖర్చుతో రాకెట్స్ తయారు చేసేవారు. దీనిలో 2006, 2007, 2008 సంవత్సరంలో చేసిన ప్రయోగాలు అపజయాలు చవిచూశాయి. అయినా ఎలన్ మస్క్ అధైర్యపడలేదు. తర్వాత సెప్టెంబర్లో 2008 4వసారి చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది. ఆర్బిటర్ని చేరుకున్న మొదటి ప్రైవేట్ రాకెట్ ఇదే. ఇప్పుడు స్పేస్ ఎక్స్ నాసా కోసం రాకెట్ని స్పేస్లోకి పంపిస్తుంది. వాతావరణంలో ఉన్న కాలుష్యం తగ్గించాలి అని, దానికి కారణమైన ఇంధనం వినియోగం తగ్గించాలని ఆలోచనతో టెస్లా అనే కంపెనీ 2003 ప్రారంభించాడు. దీనిలో అత్యంత తక్కువ పెట్టుబడితో ఎలక్ట్రికల్ కార్లను తయారు చేశారు. రోడ్ స్టార్ట్ అనే కారును తయారు చేశారు, విజయవంతం సాధించారు. టెస్లా కార్ ఒక్క ఛార్జ్తో 394 కిలోమీటర్లు వెళ్లేలాగా డిజైన్ చేశారు. ఇది పర్యావరణానికే కాదు, డ్రైవ్ చేసే వారికి కూడా చాలా రక్షణ కలిగిస్తుంది. అందుకే ఈ కారుకు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు 5 స్టార్స్ ఇచ్చారు. న్యూ రాలిక్ 2019 స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీలో వాడే టెక్నాలజీ మనిషి బ్రెయిన్కి సూపర్ పవర్ని ఇస్తుంది. అంటే మన మెదడులో ఒక చిప్ అమరుస్తారు. అది మన ఆలోచనలకు అనుగుణంగా మనం టచ్ చేయకుండా కంప్యూటర్లో రోబోట్స్ పనిచేసేలా చేస్తుంది. అంతేకాక మెదడుకి సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో సహకరిస్తుంది. సోలార్ సిటీని కొని దీనిలో సోలార్ ప్యానెల్స్ను డిజైన్ చేసి ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు ఈయూతే అమెరికాలో అతిపెద్ద సోలార్ కంపెనీ. తర్వాత ది బోరింగ్ కంపెనీని ప్రారంభించాడు. దీని ద్వారా భూగర్భ టన్నెల్స్ ఏర్పాటు చేస్తారు. వీటిని ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తారు. ఈ టన్నెల్స్ను ఉపయోగించుకొని రవాణా జరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు అధిగమించవచ్చు. స్టార్ లింక్ అనే మరో సంస్థ స్థాపించాడు. దీని ద్వారా ఇంటర్నెట్ని కేబుల్ ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా అందిస్తారు. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందుతాయి. ఇది 2030 పూర్తి అవుతుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాలలో అందుబాటులో ఉంది. పైపర్ లూప్ స్థాపించాడు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే పెద్ద పెద్ద పైపులు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా పైపర్ లూప్ ప్రయాణం చేస్తుంది. ఇది విమానం కంటే ఎక్కువ వేగంతో ఒక చోట నుండి ఇంకొక చోటికి ప్రయాణించవచ్చు. ఒక సామాన్యుడు ప్రపంచానికి ఉపయోగపడే ఇన్ని ఆవిష్కరణలు చేయగలడా అంటే అవును అని నిరూపించిన గొప్పవాడు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ స్ఫూర్తితో ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని అనుకున్నది సాధించే వరకు పోరాడుదాం, మరి విజయం సాధిద్దాం అనే దృక్పథంతో ముందుకు నడిచాడు. మరి విన్నారు కదా, వింటూనే ఉండండి ఎంఐటిఎస్ 90.8 కమ్యూనిటీ రేడియో.
3: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం వినోదం సమాజ వికాసం కోసం.
1: హాయ్ హలో, ఎంఐటిఎస్ డిమ్డ్ బి యూనివర్సిటీ, నేను మీ ఆచార్య రాజేష్. ఈనాటి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. భారతీయ సంస్కృతిలో గురు శిష్యుల సంబంధం చాలా పవిత్రమైంది. అమ్మానాన్నల తర్వాత ఆచార్యులకే పెద్దపీట వేశారు. గురు అనే పదానికి అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేవాడని అర్థం. వేదాల నుండి ఉపనిషత్తుల వరకు, ఇతిహాసాల నుండి భక్తి సాహిత్యం వరకు ప్రతి చోట గురుత్వానికి ఉన్నత స్థానం ఉంది. ఆచార్యవాన్ పురుషో వేదః అని చాందోగ్యోపనిషత్ చెబుతుంది. అంటే గురువును ఆశ్రయించిన వాడే నిజమైన జ్ఞానాన్ని పొందగలడని అర్థం. గురుతత్వాన్ని ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ప్రతిపాదించిన గ్రంథాలలో గురుగీత విశిష్ట స్థానం పొందింది. గురువును ఎందుకు ఆశ్రయించాలి? అసలు జ్ఞానం అంటే ఏంటి? మోక్షానికి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే ప్రశ్నలకు గురుగీత సమాధానమిస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు పరమశివుడు ఇచ్చిన ఉపదేశమే ఈ గురుగీత. ఇందులో శివుడు గురువును బ్రహ్మస్వరూపుడిగా, పరబ్రహ్మతత్వానికి ప్రతీకగా వివరిస్తాడు. భక్తి అనేది అంధానుకరణ కాదని, జ్ఞాన అన్వేషణకు దారితీసే అంతర్ముఖ వినయమని గురుగీత చెబుతుంది. మనిషి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్వయం కృషితో ఆరంభించినప్పటికీ అది పరిపూర్ణమవ్వడానికి గురువు మార్గదర్శకత్వం తప్పనిసరి. అరిషడ్వర్గాల వంటి బంధనాలను, మాయావరణాన్ని ఛేదించి ఆత్మతత్వాన్ని దర్శింపజేసేది గురువేనని గురుగీత బోధిస్తుంది. అందువల్ల గురువు కేవలం బోధకుడు మాత్రమే కాదు, శిష్యుడిలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని మేల్కొలిపే జ్ఞానదీపం. భగవంతుడి గురించి ఎన్నో పురాణ ఇతిహాసాలు చెబుతాయి, కానీ దైవత్వాన్ని అనుభవంగా మార్చి చూపించేది గురువు మాత్రమే అంటుంది గురుగీత. భగవద్గీత కృష్ణార్జున అనుబంధాన్ని గురు శిష్యుల సంబంధంగా అభివర్ణిస్తుంది. యుద్ధభూమిలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు కర్తవ్య బోధ చేశాడు, జీవిత సత్యాన్ని దర్శింపజేశాడు. సందేహం నుండి స్థితప్రజ్ఞత వైపు తీసుకెళ్లిన ఆ మార్గదర్శకత్వమే నిజమైన గురుత్వం. గురు శిష్యుల సంప్రదాయం గురించి ప్రస్తావనలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇంకా అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తాయి. జంతువులు, పక్షులు, మనుషులు, సమస్త ప్రకృతి నుండి జ్ఞానాన్ని గ్రహించవచ్చునని దత్తాత్రేయుడి చరిత్ర చెబుతుంది. గురుకుల వ్యవస్థ, ఆచార్యుడి ప్రాధాన్యం, ధర్మబోధనలో గురువు పాత్ర మొదలైన విషయాలను విష్ణు పురాణం తెలియజేస్తుంది. గురు శిష్యుల సంప్రదాయం ఎన్నో అత్యుత్తమ వ్యక్తిత్వాలను నిర్మించింది. శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర ధర్మతత్వాన్ని, అర్జునుడు ద్రోణాచార్యుల దగ్గర ఏకాగ్రతతో కూడిన విలువిద్యను నేర్చుకున్నారు. రామకృష్ణ పరమహంసతో సాన్నిహిత్యం స్వామి వివేకానందను ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయించింది. అద్వైత వేదాంతాన్ని పునరుద్ధరించి భారతదేశమంతటా జ్ఞాన ప్రచారం చేసి గురు పరంపరను బలోపేతం చేశారు ఆదిశంకరాచార్యులు. ఈ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో గురువు స్థానాన్ని భగవంతుడి కన్నా ముందు నిలబెట్టింది. ఎందుకంటే భగవంతుడి వైపు చూపించే చేయి గురువుది కాబట్టి. మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ గురువును పరబ్రహ్మ స్వరూపంగా కీర్తిస్తూ ఆయన ఆశ్రయించిన వారే ఆధ్యాత్మిక యాత్రలో గమ్యాన్ని సులభంగా చేరగలరని ప్రతిపాదిస్తాయి. ఇదండి ఈనాటి అద్భుతమైన విశేషమైన ఆధ్యాత్మిక సమాచారం. గురుభ్యో నమః. వినండి, వినిపించండి, ఆనందించండి. మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8 ని మన మిడ్స్ డిమ్డ్ యూనివర్సిటీలో.
4: మహాభారతంలో మహనీయులు, మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
3: ఓన్లీ ఆన్ మన మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
5: హలో, యు ఆర్ లిజనింగ్ టు మిడ్స్ రేడియో కమ్యూనిటీ 90.8. ఐ ఆమ్ యువర్ ఆర్జే తేజస్విని. టుడే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ సో సింపుల్ ఎట్ సో పవర్ఫుల్, సంథింగ్ వి ఆల్ డూ ఎవ్రీ డే బట్ ఆఫన్ డోంట్ థింక్ డీప్లీ అబౌట్, హైజీన్ అండ్ శానిటేషన్. నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ఏ ఫన్ క్వశ్చన్. బీ హానెస్ట్, హౌ మెనీ ఆఫ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ బిఫోర్ ఈటింగ్ ఫుడ్? నాట్ జస్ట్ క్విక్ రిన్స్ బట్ ఏ ప్రాపర్ 20-second వాష్. డోంట్ వరీ, I am not judging you, but your germs definitely are. Imagine this, you touch your phone, your bag, door handles, money, and then directly eat snacks. Sounds normal, right? But do you know your phone can carry more bacteria than a toilet seat? Yes, shocking, but true. That's why hygiene is so important today. It's a necessity. Let me share a small real life situation. A student living in a hostel kept falling sick again and again. Fever, stomach pain, weakness. He blamed the weather, the food, even exams. But later, he realized the real reason was simple, pure hygiene. He wasn't washing hands properly, his room was messy, and drinking water was not stored safely. Once he started maintaining cleanliness, his health improved drastically. This shows how small habits can create big changes. Hygiene means keeping ourselves clean, our body, clothes, food and surroundings. Sanitation, on the other hand, is about maintaining a clean environment, proper waste disposal, clean toilets, safe drinking water and healthy surroundings. Both are connected. If one is ignored, the other suffers. Now let's talk about something we all experienced recently, the impact of diseases like COVID-19. During that time, we learned the importance of washing hands, using sanitizers, wearing masks, and maintaining cleanliness. Suddenly, hygiene became more priority for everyone. But a question is, why should we remember it only during a pandemic? According to global health studies, nearly 80% of infections spread through contaminated hands. Just imagine, something as simple as washing hands can prevent so many diseases like flu, diarrhea, and food poisoning. Hygiene is actually one of the most powerful and affordable forms of healthcare. Now let's make it more relatable for college students. Think about your daily routine. You attend class, eat in the canteen, hang out with friends, use public transport, and come back to your room tight. In this busy schedule, hygiene often takes a back seat. You might skip cleaning your room, delay washing clothes, or ignore small things like trimming nails or cleaning your study table. But this small neglect can lead to big problems. A messy room can attract insects, unwashed clothes can cause skin infections, and improper food handling can lead to a stomach issues. Hygiene is not about being perfect, it's about being consistent. Let's add a little humor here. We all have that one friend whose rooms look like a before cleaning advertisement forever. Books on the bed, clothes on the chair, snacks everywhere, and maybe a mysterious smell that no one wants to identify. We laugh about it, but in reality, such environments can affect both physical and mental health. A clean space creates a clear mind. When your surroundings are organized, you feel more focused, more relaxed, and more productive. Cleanliness is not just a physical, it also improves your mood and confidence. Now coming to sanitation at a community level, imagine a place where a garbage is not disposed properly, drains are blocked, and water is contaminated. Such condition can lead to a serious diseases like a dengue and malaria. That's why sanitation is shared responsibility. Government initiatives, community efforts, and individual responsibility must work together. In India, campaigns like Swachh Bharat Abhiyan have played a huge role in spreading awareness about cleanliness and sanitation. But real change happens only when each individual takes responsibility. If we keep our surroundings clean, use dustbins, avoid littering, and spread awareness, we contribute to a healthier society. Let's talk about practical habits now. Start with the basics. Wash your hands before eating and after using the restroom. Keep your nails short and clean. Drink safe and clean water. Avoid eating uncovered street food. Keep your room and study area clean. Dispose of waste properly. This may sound like a simple steps, but they have a huge impact on health. Remember, prevention is always better than cure. Instead of spending money on medicines, we can invest a little time in maintaining cleanliness and avoiding many diseases. Another important aspect is emotional awareness connected to hygiene. Sometimes people ignore cleanliness due to stress, laziness, or lack of awareness. But taking care of your hygiene is actually a form of self-respect. It shows that you value yourself and your surroundings. When you are clean and fresh, you feel more confident, more presentable, and more positive. It also creates a good impression on others. Whether it's attending college, going for an interview, or meeting new people, hygiene plays a silent but powerful role. As we slowly come towards the end of today's session, let us reflect on one important idea. Hygiene is not just a personal choice, it's a social responsibility. When you stay clean, you not only protect yourself, but also protect others around you. Your small action can prevent the spread of diseases in your family, your college, and your community. Changes does not start with a big action. It starts with a small daily habit. So today, take a simple pledge. From this moment, we will be more conscious about cleanliness. We will not litter. We will maintain personal hygiene. We will encourage our friends and family to follow healthy habits. Because a clean environment leads to a healthy life and a healthy environment. Before signing off, let me leave you with a powerful and memorable line. Hygiene is not an option. It is a responsibility, and cleanliness, it's not an act. It is the habitat that builds a better tomorrow. Thank you.
4: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ల ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
3: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
6: శ్రోతలందరికీ నమస్కారం. మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జీ వైష్ణవి. మానవ సేవయే మాధవ సేవ అని నిరూపిస్తుంది ప్రాణదానం ట్రస్ట్. అసలు ఈ ప్రాణదానం ట్రస్ట్ ఏంటి, ఈ విశేషాలేంటో తెలుసుకుందాం. అపన్నులకు ప్రాణదానం, ఆపదముక్కులవాడ అనాథ రక్షక అంటూ ఏ భక్తుడు కష్టంతో తన సన్నిధికి చేరినా ఇట్టే కరిగిపోయే స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. సాధారణ భక్తులనే ఇంతటి కరుణతో కటాక్షించే గోవిందుడు నిస్సహాయ స్థితిలో ఉండే భక్తులని వదులుకుంటాడా? మానవ సేవే మాధవ సేవ అన్న చందంగా భక్తులకు వైద్య సేవల్ని సైతం అందించేందుకు ఏర్పరిచింది శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్. 23 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ట్రస్ట్ చేస్తున్న విశిష్ట సేవా విశేషాలివి. రోడ్డు ప్రమాదానికి గురై ఎలాంటి కదలికలు లేని పదేళ్ల తేజస్విని అనే చిన్నారిని ఆమె తల్లి స్విమ్స్కు తీసుకువచ్చింది. తన బిడ్డ ప్రాణాలు కాపాడాలంటూ వైద్యులను ప్రాధేయపడింది. భర్తతో పాటు తన బిడ్డ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, భర్త ఆపరేషన్ జరిగి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాడని, తన కుమార్తెను మాత్రం కాపాడలేమంటూ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చెప్పారని కన్నీళ్లు పెట్టుకుంటూ వివరించింది. అప్పటికే చిన్నారికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. కాలు సగం తీసేయాల్సిన పరిస్థితి. సర్జరీకి చాలా ఖర్చు అవుతుంది, అందుకే ఈ ప్రైవేట్ ఆసుపత్రులు చేరుకోనిది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్కు తీసుకొచ్చారు కాబట్టి ఏదో విధంగా పాప ప్రాణాలను కాపాడాల్సిందే. ఎమర్జెన్సీ కేసు కాబట్టి నిరుపేద కుటుంబానికి చెందిన ఈ చిన్నారిని హఠాహటున ప్రాణదానం ట్రస్ట్ ద్వారా నిధులు మంజూరు చేశారు. వైద్యులు తీవ్రంగా శ్రమించి సర్జరీ చేసి కాలు సగం వరకు తీసి ఎట్టకేలకు పాపను బతికించారు. ఇంకొక 21 ఏళ్ల సచిన్ కథను తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల సచిన్ కుమార్ ద్వివేది తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. యూనివర్సిటీ దగ్గరే ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుంచి కింద పడిపోయాడు. తల పగిలి తీవ్ర రక్తస్రావంతో ఉన్న సచిన్ను స్విమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేర్చారు. న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల వైద్యులు సుమారు 4 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సలు చేసి విద్యార్థి ప్రాణాన్ని నిలబెట్టారు. రాష్ట్రం వైద్యం ఖర్చులతో సంబంధం లేకుండా మానవ సేవను దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా ప్రాణదానం ట్రస్ట్ ద్వారానే చేయడం విశేషం. ఇలాంటి ఎంతోమంది ప్రతిరోజు ట్రస్ట్ సాయంతో చికిత్స పొందుతూనే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం TTD దైవ కార్యక్రమాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది. వాటిలో ప్రధానమైంది ప్రాణదానం ట్రస్ట్. పేదల కోసం ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం ఆయుష్మాన్ భవ వంటివి లేని రోజుల్లో వారి ప్రాణాలను తిరిగి నిలబెట్టేలా శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను టీటీడీ 2001 డిసెంబర్లో ప్రారంభించింది. అప్పటి నుంచి భక్తులు, దాతలు ఇచ్చే విరాళాలతో నిధిని సమకూర్చుకుంది. ఈ ట్రస్ట్ విరాళాలతోనే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ని అనుబంధ ఆసుపత్రిలో గుండె, మెదడు, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే పేదలకు ఎలాంటి లాభక్షేప లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తుంది. అత్యంత ఖర్చుతో కూడిన ఈ సమస్యలకు చికిత్స కావాలంటే నిరుపేదలకు తలకు మించిన భారమే. ఈ క్రమంలో కుల, మత, వర్ణాతీతంగా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ వస్తున్నారు. టీడీటీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బడ్, SVRR, ఆయుర్వేద, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, ప్రసూతి ఆసుపత్రుల్లో ఈ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారు. ప్రాణదానం ట్రస్ట్ పేదల పాలిట వరప్రాయదాన్నని చెప్పవచ్చు. కొన్ని మొండి జబ్బులతో ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా కొంత మొత్తంలోనే నగదు అందుతుంటుంది. ఈ కార్యక్రమంలో అదనపు నిధులను ఈ ట్రస్ట్ నుంచి విడుదల చేయించి నిరుపేదలకు చికిత్సకు అందజేస్తున్నాం. ఇప్పటికే అనేక సంక్లిష్టమైన ఆపరేషన్లు చేసి వేల మందికి వైద్య సేవలు అందించాం అన్నారు స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్. 25 వేల మందికి పైగా వైద్య సేవలు. సూపర్ స్పెషాలిటీలు కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్యాన్సర్లో మెడికల్ ఆంకాలజీ, సర్జరికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జరికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు బ్రాడర్ స్పెషాలిటీలో NNT, కంటి, పీరియాడిట్రిక్, గైనకాలజీ, జనరల్ సర్జరీ, TB, VDRL, డెంటిస్ట్రీ, రైనల్ ఫెయిల్యూర్, హిమోఫీలియా, తలసేమియా వంటి విభాగాల్లో ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నారు. అలాగే బ్లడ్ బ్యాంక్, కృత్రిమ అవయవాలు, ఫిజియోథెరపీ, టూల్స్ ఇంప్లాంట్ వంటి ప్రాథమిక సౌకర్యాలను పేదలకు అందుబాటులో ఉంచుతున్నారు. 2001 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఈ ట్రస్టుకు 1,161.67 కోట్ల విరాళాలు అందాయి. అందులో రోగుల చికిత్స కోసం ఇప్పటిదాకా 428.47 కోట్లు వినియోగించారు. మరో 167.49 కోట్లు శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఉపయోగించారు. ట్రస్ట్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా 25,000 మందికి పైగా నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ కేంద్రాన్ని SPCHC 2021లో ఈ ట్రస్ట్ ద్వారానే నెలకొల్పారు. ఈ ఆసుపత్రి ద్వారా జన్మ నుంచి హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు వైద్యం అందిస్తున్నారు. ఇప్పటిదాకా 3,300 మంది పిల్లలకు కీలకమైన ఓపెన్ హార్ట్, కీహోల్ సర్జరీ వంటి హృదయ శస్త్రచికిత్సలు నిర్వహించడం విశేషం. వీరిలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి కూడా కాకుండా అండమాన్, బంగ్లాదేశ్ నుంచి కూడా తీసుకొచ్చిన చిన్నారులున్నారు. ఈ ఆసుపత్రిలో ఇటీవల అత్యున్నతమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోనే పిల్లలకు గుండె సంబంధించిన చికిత్సల్లో అత్యున్నత ఆసుపత్రిగా SPCHCని మలిచేందుకు కృషి చేస్తున్నారు. మొత్తానికి ఏడుకొండలవాడ సన్నిధిలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి 100కి 100 పాలు న్యాయం చేస్తున్న ప్రాణదానం ట్రస్ట్ సేవల ఎంతైనా అభినందనీయం. థ్యాంక్ యూ.
3: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి.
1: 90.8 కమ్యూనిటీ రేడియో, మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: മിത്സ് കമ്മ്യൂണിറ്റി റേഡിയോ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. పశువులు పచ్చిక బయళ్ళలో మేస్తూ అపరిపక్వత దశలో పెరుగుతున్న జొన్న పైరు అంటే లేత దశను మేయడం ద్వారా హెచ్సిఎన్, హైడ్రోస్వైనిక్ యాసిడ్ అనే విష పదార్థం శరీరంలోకి ప్రవేశించి పశువులను అస్వస్థతకు గురి చేయడమే కాకుండా ఒక్కోసారి కొన్ని గంటల వ్యవధిలోనే మరణం సంభవించే అవకాశం ఉంది. దీనినే రైతుల పరిభాషలో నాము ఎక్కింది అని కూడా అంటుంటారు. దీనికి విరుగుడుగా సోడియం థయోసల్ఫేట్ 10 గ్రాముల స్ఫటికాలను

ను 50 నుంచి 100 ml డిస్టిల్ వాటర్లో కరిగించి ఇంజెక్షన్ ద్వారా పశువు నరంలోకి ఎక్కించడం వల్ల ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు. మేసిన జొన్నకర్రల పరిమాణాన్ని బట్టి 2-3 ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. ఈ తరహా స్ఫటికాలను ముందు జాగ్రత్తగా పాడి రైతులు తమ వద్ద ఉంచుకుంటే అత్యవసర సమయాల్లో ఇప్పుడు చెప్పిన సలహాను పాటించి పశువులను కాపాడుకోవచ్చు. అపరిపక్వత దశలో ఉన్న జొన్న పైరును మేపకుండా ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరమని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్ళై తెలియజేస్తున్నారు. జామ పంటలో పండుయుగ సమస్య అధికంగా ఉంది, నివారణ తెలపండిని కలికిరి రైతు లోహిత్ అడిగిన ప్రశ్నకు, కాయల పక్వదశలో ఉన్నప్పుడు పండుయుగ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆడరెక్కల పురుగులు కాయ చర్మం లోపల గుడ్లు పెట్టి వాటి నుంచి వచ్చే లార్వాలు గుజ్జును తిని కుళ్ళిపోయి రాలిపోయేలా చేస్తాయి. నివారణగా రాలిన పండ్లను ఏరి నాశనం చేయాలి. చెట్ల మధ్యలో దురణం ద్వారా కోశస్థ దశలు బయటపడేలా చేసి చంపొచ్చు. మిథేల్ యుజినాల్ ఎర్రబుట్టలను ఎకరాకు 6 నుంచి 8 చొప్పున 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండడం ద్వారా బుట్టల్లో రెక్కల దశ పురుగులు పడి చనిపోతాయి అని తెలియజేస్తున్నారు కలికిరి గ్రామీణ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త పీరు సాహెబ్. ఖరీఫ్ పంటల సాగుకు రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనం వేసి అధిక దిగుబడి సాధించాలనే తపనతో ముందుకెళ్తున్నారు. పంట సాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకం. వ్యాపారులు అన్నదాతలను మోసం చేసేందుకు కల్తీ నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తారు. విత్తన ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే పెట్టుబడి సమయం శ్రమ వృధా అవుతుంది. ఈ నేపథ్యంలో విత్తనాన్ని సరిచూసుకుని కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ప్రధానంగా ఖరీఫ్ పంటగా వేరుశెనగ, వరి, కంది, మొక్కజొన్న, శనగతో పాటు టమాటా, వంగ, మిరప, కాకర, చిక్కుడు, బీన్స్ పంటలను సాగు చేస్తారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలను ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తారు. రైతులు దుకాణాల వద్దకు వెళ్లి పంట రకం పేరు చెప్పి విత్తనాలు కొనుగోలు చేస్తారు. విత్తన నాణ్యతను రసీదులు, విత్తన రకం సైతం పరిశీలించకుండానే కొంటారు. వ్యాపారులు రైతులను మోసం చేసేందుకు వివిధ రకాల పేర్లతో అనేక కంపెనీల విత్తనాలను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు రాయితీపై అందిస్తున్న విత్తనాలను కొనుగోలు చేస్తే ఎలాంటి నష్టం ఉండదు. విత్తనం రాయితీతో పాటు పంటకు నష్టం కలిగితే పరిహారం కూడా లభిస్తుంది. ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసి ఉంటే రసీదులు, సంచులు భద్రపరిచి నక్కిలివని తేలిన వెంటనే ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చని తెలియజేస్తున్నారు జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ. అన్నదాత మొదట విత్తన రకం ఎంపిక చేసుకోవాలి. విత్తన కొనుగోలుకు వెళ్లిన దుకాణం వద్ద విత్తన రకం చెప్పి తీసుకోవాలి. ప్రతి రైతు ఖచ్చితంగా రసీదుతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాలనే కొనుగోలు చేయాలి. రసీదు సంచులను భద్రపరచుకోవాలి. విత్తనం మొలక శాతం పరిశీలించాలంటే 100 విత్తనాలు నానబెట్టి విత్తాలి. వాటిలో 80% విత్తనాలు మొలక బాగా వస్తే ఆ విత్తనం వినియోగించుకోవచ్చు. విత్తన సంచిపై ఉన్న నంబరు ప్యాకింగ్ చేసిన తేదీని సరిచూసుకోవాలి. కర్ణాటక రాష్ట్రం ములబాల్ తాలూకా గూగుంట గ్రామానికి చెందిన రైతు 5 ఎకరాల్లో దానిమ్మ సాగు చేపట్టారు. భూమిని బాగా దున్ని 20 ట్రాక్టర్ల లోడు పశువుల ఎరువును కలిపారు. 4 రోజుల పాటు మగ్గిన తర్వాత 8x6 వెడల్పుతో బెడ్లను ఏర్పాటు చేసి మల్చింగ్ పేపరు, బింది సిద్ధం అమర్చారు. మొక్కల మధ్య దూరం 6 అడుగులు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. అందులో 1250 మొక్కలు నాటారు. 7 ఏళ్ల కాలంగా మొక్కలు బాగా ఎదిగిన తర్వాత దిగుబడి వదిలారు. ప్రస్తుతం మొక్కకు 20 కిలోల వరకు దిగుబడి వచ్చింది. కాయల బరువుకు కొమ్మలు విరగకుండా కట్టెలను ఊతంగా ఇచ్చారు. తోటపై క్రిమికీటకాల నివారణకు మెష్ ఏర్పాటు చేశారు. సాగుకు 20 లక్షల వరకు వ్యయం చేశారు. దిగుబడి అమ్మకానికి సిద్ధంగా ఉంది. మార్కెట్లో కిలో దానిమ్మ ధర 200 రూపాయల వరకు పలుకుతుంది. తోట వద్దకే వ్యాపారులు దిగుబడి కొనుగోలుకు వస్తున్నారు. మొదటి దిగుబడిలోనే రైతుకు 40 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఏటా 2 సార్లు దిగుబడి అందుతుంది. సాగులో మంచి నిర్వహణ ఉంటే 5 ఏళ్ల పాటు దిగుబడులు అందనుందని రైతు తెలియజేస్తున్నారు.
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.

0: అండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ళ ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
2: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం, జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు వారి తల్లులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. తల్లికి వందనం అమలుకు పరిపాలన అనుమతులు, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 22 నుండి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ సహాయాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కు సంబంధించిన ప్రాజెక్టులే కీలకంగా మారుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పాలసీ 1.0ను వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చకు పెట్టాలి అని, ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆధునికతకు ఆధ్యాత్మికత తోడు కావాలి, తద్వారా ఒత్తిడి లేని జీవితం సాగించాలి. ఇప్పుడు మనకు ఏఐ కంప్యూటింగ్ ఎంత ముఖ్యమో యోగా అధ్యయనం కూడా అంతే అవసరం. మానసిక ఒత్తిడి, సామాజిక సవాళ్లకు భగవద్గీతలోనే పరిష్కారం చూపించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంస్కృతి విలువల పరిరక్షణలో హరే కృష్ణ గోకుల క్షేత్రం, ఇస్కాన్, అక్షయ పాత్ర అమోఘమైన పాత్ర పోషిస్తున్నాయి. సాంకేతికత, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా అమరావతి రూపుదిద్దుకుండటం శుభ పరిణామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలతో పాటు మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రవాణా శాఖ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19 మోటారు వాహన ఇన్స్పెక్టర్ల కార్యాలయాలుండగా, వాటి పరిధిలో రవాణా ఇతర వాహనాలకు చెందిన కార్యకలాపాలన్నీ అక్కడే పూర్తి చేసేలా అధికారం కల్పించారు. సంబంధిత ప్రాంతీయ రవాణా అధికార కార్యాలయం నుండి క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎంవీఐ కార్యాలయం స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడంతో పాటు లైసెన్సులు, ఎల్ఎల్ఆర్ల జారీకి అధికారం ఇచ్చారు. దీనివల్ల 19 ఎంవీఐ కార్యాలయాల పరిధిలోని 116 మండలాల ప్రజలకు ఊరట దక్కనుంది. ఎల్నినో వల్ల వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు కలవరపరుస్తున్నాయి. సముద్ర జీవరాశులపైన తీవ్ర ప్రభావం పడనుంది. సాగరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి మత్స్య సంపద పెరుగుదలకు ఆటంకం ఏర్పడనుంది. చేపలకు ఆహారం కొరత ఏర్పడడంతో పాటు సముద్ర జీవుల ఆహారపు గొలుసు దెబ్బతినుంది. ఫలితంగా మత్స్య ఉత్పత్తి భారీగా తగ్గుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు దేశాలకు ఎగుమతి చేసే ట్యూనా చేపల దిగుబడి పడిపోనుందని చెబుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది.

0: జిఐ దరఖాస్తులు చేపట్టామని అన్నారు. మిట్స్ ఐపీఎఫ్సి అందిస్తున్న 30 ఉత్పత్తుల్లో 11 ఉద్యాన ఉత్పత్తులు, 7 వ్యవసాయ ఉత్పత్తులు, 1 చేనేత ఉత్పత్తి, 4 హస్తకళా ఉత్పత్తులు, 7 సంప్రదాయ ఉత్పత్తులు ఉన్నాయని చెప్పారు. ఉద్యాన ఉత్పత్తుల విభాగంలో మదనపల్లి టమాటా, నేరేడు పండ్లు, అనంతపురం దానిమ్మ, బత్తాయి, అరటి, బొప్పాయి, ఖర్బూజా, ద్రాక్ష, వేరుశనగ, యాలక్కి, అరటి, నిమ్మ ఉత్పత్తులు ఉన్నాయని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విభాగంలో మదనపల్లి చింతపండు, అనంతపురం కందిపప్పు, కడప తమలపాకులు, అనంతపురం జొన్నలు, సోనామసూరి, బియ్యం, కరివేపాకు, కొత్తిమీర ఉన్నాయని పేర్కొన్నారు. చేనేత విభాగంలో మదనపల్లి పట్టు, పట్టుచీరలు, హస్తకళ విభాగంలో మదనపల్లి టెర్రకోట, కుమ్మరి ఉత్పత్తులు, లక్ష్మీగారిపల్లి రాజా రాణి బొమ్మలు, కుప్పం చెక్క బొంకరాలు, ఎర్రంరెడ్డిపల్లి లోహ హస్తకళలు ఉన్నాయని అన్నారు. సంప్రదాయ ఆహార ఉత్పత్తుల విభాగంలో వరంగల్ రైలు పలారం, వరంగల్ సకినాలు, వరంగల్ సర్వపిండి, గోదావరి తాటిబెల్లం, కాకినాడ గొట్టం కాజా, మాడుగుల హల్వా, అనకాపల్లి బెల్లం ప్రాంతీయ ఉత్పత్తుల్లో ఉన్నాయని ఛాన్సలర్ విజయభాస్కర్ చౌదరి అన్నారు. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలుమినీ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ గుత్తి నాగశ్వేతకు ఐట్రిపుల్ఈ సీనియర్ సభ్యురాలిగా గుర్తింపు దక్కింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఓ రాజు గురువారం నాగశ్వేతకు గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ఇంజనీరింగ్ సాంకేతిక రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవంతో పాటు విశిష్టమైన సాంకేతిక సేవలు, పరిశోధన విజయాలు, నాయకత్వ లక్షణాలు, వృత్తిపరమైన నైపుణ్యాలను గుర్తిస్తూ నాగశ్వేతకు అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించిందని తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆమెకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో 4 మృతి చెందారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండ్యను వెల్లడించారు. మృతుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 3, కాకినాడ జిల్లాకు చెందిన 1 ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయిన వారందరికీ తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని వెల్లడించారు. వైరస్ జన్యుక్రమ స్వరూపాన్ని గుర్తించేందుకు 5 నమూనాలు పూణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్కు పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. మొత్తం 12 కేసుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం కాకినాడ జిల్లాల్లో 1 చొప్పున నమోదైనట్లు వివరించారు. ఈ కేసుల్లో కోవిడ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారు 2 ఉన్నారని అన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, ముందు జాగ్రత్తలు పాటించాలని, అనుమానిత లక్షణాలుంటే ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం. జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, ఆనందించండి. మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
2: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
3: హాయ్, హలో, నేను మీ ఆర్జే ఐసా. ఇన్ మిట్స్ క్యాంపస్ కబుర్లు మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో. మనైతే మనం జీ జనరేషన్ లో ఉన్నాం, అంటే జెడ్ జనరేషన్ అనమాట. జనరేషన్ జీ లో ఉన్నాము అంటే ఖచ్చితంగా టెక్నాలజీ ఇంకా అప్డేటెడ్ డెవలప్డ్ వర్షన్ కదా. మరి ఈ జనరేషన్ లో, ఈ టెక్నాలజీ డేస్ లో ఈమెయిల్ ని కనుగొన్నది అమెరికన్లు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ అస్సలు కాదు. ఈమెయిల్ ను కనుగొన్నది శివా అన్నా దురై అనే భారతీయుడు. 1978లో ఈమెయిల్ ను కనుగొన్నారు. మొదట్లో కేవలం కార్యాలయంలోనే పంపుకునే వీలున్న పూర్తి స్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించారు. ఈమెయిల్ కు ఈమెయిల్ అని కూడా పేరు పెట్టారు. ఈమెయిల్ అని పేరు పెట్టిన తర్వాత 1982లో దానికి కాపీరైట్ కూడా లభించింది. ఇప్పుడు రోజు సుమారు 294 బిలియన్ ఈమెయిల్స్ పంపబడుతున్నాయంట. సో మరైతే విన్నాను కదా, ఇప్పుడైతే మంచి సాంగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో మన ఇండియన్స్ తలుచుకుంటే, అమెరికన్సే కాదు, ఇండియన్స్ అయినా సరే ఏదైనా ఇన్వర్ట్ చేయగలరు, ఇన్నోవేషన్ చేయగలరు. సో మరి ఏదైనా సరే లేజీగా కూర్చోకుండా కొత్త కొత్త ఐడియాస్ అయితే ఆలోచించండి అబ్బా. సో మరైతే మంచి కబుర్లు విన్నారు కదా, ఇప్పుడు మీకోసం అయితే మంచి సాంగ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి, వినండి. సో స్టే ట్యూన్ టు మిట్స్ క్యాంపస్ కబుర్లు మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చరిత్ర ఇరుకు స్వాగతం. చరిత్ర పుట్టల్లో జూలై 18వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు. 1930 ఇదేరోజు మొదటి ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి. 1949 ఇదేరోజు కాశ్మీర్లో యుద్ధ విరమణ జరిగింది. 1949 ఇదేరోజు భారత రాజ్యాంగం చట్టబద్ధమైంది. 2015 ఇదేరోజు 20 ఏళ్లకు ఒకసారి వచ్చే పూరి జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షల మంది పాల్గొన్నారు. 1856 ఇదేరోజు తెలుగు కవి 19 గ్రంథాలు రచించిన తాడూరి లక్ష్మీ నరసింహరాయ కవి జన్మించారు. 1865 ఇదేరోజు ఆంధ్ర వాంగ్మయానికి చేసిన సేవ సర్వతోకమైనదిగా పేరుగాంచినటువంటి జయంతి రామయ్య పంతులు జన్మించారు. 1918 ఇదేరోజు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జన్మించారు. 1919 మైసూరు సంస్థానానికి 25వ చివరి మహారాజు జై చామ రాజేంద్ర వడియార్ జన్మించారు. 1920 తెలుగు సినిమా నటి నిర్మలమ్మ జన్మించారు. 1920 మహిళా ప్రగతికి విశేషంగా కృషి చేసిన ఆవుల జయప్రదాదేవి జన్మించారు. 1931 ఇదేరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ జన్మించారు. 1949 ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు డెన్నిస్ లిల్లీ జన్మించారు. 1953 ఇదేరోజు హాస్యకథల నవల రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి జన్మించారు. 1960 తమిళ తెలుగు మలయాళ హిందీ చిత్రాల నటి పూర్ణిమ భాగ్యరాజ్ జన్మించారు. 1961 ఇదేరోజు వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి సినీ గేయ రచయిత అందశ్రీ జన్మించారు. 1966 ఇదేరోజు దక్షిణ భారత చలనచిత్ర నటుడు పృథ్వీరాజ్ జన్మించారు. 1970 ఇదేరోజు భారతీయ చలనచిత్ర నటి రమ్యశ్రీ జన్మించారు. 1972 ఇదేరోజు సినీ నటి సౌందర్య జన్మించారు. 1982 ఇదేరోజు భారతీయ నటి ప్రియాంక చోప్రా జన్మించారు. 1972 ఇదేరోజు నేపథ్య గాయకుడు సిక్విందర్ సింగ్ జన్మించారు. 1974 ఇదేరోజు తెలుగు సినిమా నటుడు ఎస్వి రంగారావు మరణించారు. 1992 ఇదేరోజు అమెరికాకు చెందిన పైలట్ లాబిస్ట్ ఉపాధ్యాయులు పౌర హక్కుల కార్యకర్త విల్లా బ్రౌన్ జన్మించారు. 1995 ఇదేరోజు పత్రికా రచయిత కవి రెంటాల గోపాలకృష్ణ జన్మించారు. 2012 ఇదేరోజు హిందీ సినిమా నటుడు నిర్మాత రాజకీయవేత్త రాజేష్ ఖన్నా మరణించారు. 1995 ఇదేరోజు పత్రికా రచయిత కవి రెంటాల గోపాలకృష్ణ మరణించారు. 2022 ఇదేరోజు సంగీతకారుడు గజల్ గాయకుడు బాలీవుడ్ నేపథ్య గాయకుడు భూపేంద్ర సింగ్ మరణించారు. 2023 ఇదేరోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మరణించారు. జూలై 18వ తేదీని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం వరల్డ్ లిజనింగ్ డేగా జరుపుకుంటారు. చరిత్ర పుటల్లో జూలై 18వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు విన్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. బిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం. ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన బిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: Welcome to Employment News, your ultimate gateway to career success. I am Lucy Gabriel, and I'm here to guide you through the latest job vacancies across various sectors and government recruitment updates to help you navigate the competitive job market. We begin with Army Law College, Pune, an institution of Army Welfare Education Society affiliated to Savitribai Phule Pune University and approved by the Bar Council of India, has invited applications for the regular full-time post of a principal. Candidates must possess a PhD in law and LLM with at least 55% marks and minimum 15 years of teaching, research or administrative experience as a professor or associate professor, along with the research credentials prescribed under the UGC Regulations 2018. Eligible candidates must submit both a hard copy of the application and a soft copy via email. Shortlisted candidates will be required to make a presentation on their vision for the college during the interview. The last date for receipt of applications is 20th July 2026. Detailed eligibility criteria, responsibilities and application instructions available on the college website. That is at www.alcpune.com. I repeat, it is www.alcpune.com. The Council of Scientific and Industrial Research, CSIR, under the Department of Scientific and Industrial Research, Ministry of Science and Technology, has invited online applications for the recruitment of 100 Assistant Section Officers, ASOs post, in Pay Matrix Level 7 on direct recruitment basis. The recruitment is open exclusively to non-recommended candidates of the UPSC Civil Services Examination 2024. Online applications will be accepted till 13th July 2026. Detailed information regarding vacancies, eligibility criteria, age limit, and online application process is available on the official CSIR website, that is at www.csir.res.in. I repeat, it is www.csir.res.in. The Indian Council of Medical Research, ICMR, has invited online applications for the post of a director at the level of Scientist H for the ICMR National Institute of One Health, Nagpur. The post is on a regular basis through direct recruitment and carries pay matrix level 15, along with admissible allowances. The last date for submitting of online applications is 20th July 2026. Detailed eligibility criteria and the online application link is available on the website, that is at www.icmr.gov.in. Or you could also go on to www.recruitment.icmr.org.in. The ICAR, National Bureau of Plant Genetic Resources, New Delhi, has invited eligible candidates to attend a walk-in interview for one project assistant under a Department of Biotechnology, DBT-funded project on wheat titled Germplasm Characterization and Trait Discovery in Wheat Using Genomics Approaches and Its Integration for Improving Climate Resilience, Productivity and Nutritional Quality. The project is valid up to 28th February 2027. The selected candidates will receive 20,000 rupees plus 27% of HRA with experience-based increments as per project norms. The walk-in interview will be held on 20th July 2026 at Division of Genomics Resources, Room G206, ICAR-NBPGR, Pusa Campus, New Delhi. The upper age limit is 50 years, with relaxations for reserved categories as per government rules. The National Sports University, NSU, Imphal, under the Ministry of Youth Affairs and Sports, has invited applications for various teaching and non-teaching posts. The vacancies include Professor, Associate Professor and Assistant Professor in Physical Education, Sports Medicine and Sports Coaching, Athletics. Non-teaching vacancies include Deputy Controller of Examination, Section Officer, Assistant Section Officer, Accountant, Assistant Librarian, Private Secretary, Library Assistant, Physiotherapist, and Nursing Attendant. Eligible candidates must submit their applications along with supporting documents by 31st July 2026 to the Registrar, National Sports University, Imphal. Submission of the hard copy is mandatory, even if the application is sent by email. Detailed eligibility criteria and application forms available at the website, that is at www.nsu.ac.in. I repeat the website, it is www.nsu.ac.in. And now we have the employment news in Hindi.
1: नमस्कार रोजगार समाचार के आज के अंक के साथ मैं हूं मुनीश शर्मा। आइए अब जानकारी लेते हैं रिक्तियों से संबंधित। राष्ट्रीय खेल विश्वविद्यालय इम्फाल मणिपुर आमंत्रित कर रहा है इन पदों के लिए आवेदन। प्रोफेसर शारीरिक शिक्षा, एसोसिएट प्रोफेसर खेल चिकित्सा, असिस्टेंट प्रोफेसर कोचिंग एथलेटिक्स। गैर शिक्षण पदों के लिए भी आवेदन आमंत्रित किए जा रहे हैं। पद हैं परीक्षा उपनियंत्रक, सहायक लाइब्रेरियन, अनुभाग अधिकारी, निजी सचिव, सहायक अनुभाग अधिकारी, फिजियोथेरेपिस्ट, अकाउंटेंट, लाइब्रेरी सहायक और नर्सिंग अटेंडेंट। आवेदन फॉर्म, शुल्क, योग्यता के नियम, आवेदन कैसे करें आदि जैसी जानकारी के लिए देखिए राष्ट्रीय खेल विश्वविद्यालय की वेबसाइट nsu.ac.in। भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड एक नवरत्न तथा प्रमुख पेशेवर इलेक्ट्रॉनिक्स कंपनी है जो अपने पंचकुला यूनिट के लिए इन पदों हेतु आवेदन आमंत्रित कर रही है। वरिष्ठ अभियंता, रिक्तियों की संख्या एक। वरिष्ठ सहायक अभियंता, भूतपूर्व सैनिक, रिक्तियों की संख्या पांच। वरिष्ठ सहायक अधिकारी, भूतपूर्व सैनिक, पद एक। और परियोजना अभियंता, रसायन शास्त्र, पदों की संख्या एक। इच्छुक अभ्यर्थी विस्तृत विज्ञापन के लिए देख सकते हैं वेबसाइट www.bel-india.in। भारतीय प्रबंध संस्थान शिलोंग इन प्रशासनिक पदों के लिए भर्ती हेतु आवेदन आमंत्रित कर रहा है। उप महाप्रबंधक ज्ञान सेवाएं एक पद, उप महाप्रबंधक पूर्व छात्र संबंध एक पद, वरिष्ठ प्रबंधक लेखा परीक्षा एक पद, प्रबंधक अकादमिक एक पद, प्रबंधक प्रत्यायन एक पद, सहायक प्रबंधक आईटी अवसंरचना एक पद और सहायक प्रबंधक मैकेनिकल अवसंरचना एक पद। अधिक जानकारी के लिए देखिए भारतीय प्रबंध संस्थान शिलोंग की वेबसाइट www.iimshillong.ac.in। ऑनलाइन आवेदन जमा करने की अंतिम तिथि है 20 जुलाई 2026। बसु विज्ञान मंदिर कोलकाता एक पद के लिए ऑडिट एंड फाइनेंस ऑफिसर की भर्ती हेतु आवेदन आमंत्रित कर रहा है। ये भर्ती डेपुटेशन के आधार पर है जिसमें पे लेवल 10 रहेगा तथा पद की अवधि 3 वर्ष है। विस्तृत रिक्ति विज्ञापन, आवेदन प्रक्रिया, नियम और शर्तों तथा अन्य निर्देशों के लिए कृपया देखिए वेबसाइट www.jcbose.ac.in। आवेदन करने वालों को हमारी शुभकामनाएं।
2: ఆరోగ్యం మనవరం ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో।
3: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8। మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ। అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు। ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ। ఇప్పుడే మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్.

ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి.

0: మిత్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. పశువులు పచ్చిక బయళ్ళలో మేస్తూ అపరిపక్వత దశలో పెరుగుతున్న జొన్న పైరు అంటే లేత దశను మేయడం ద్వారా హెచ్సిఎన్ హైడ్రోస్వైనిక్ యాసిడ్ అనే విష పదార్థం శరీరంలోకి ప్రవేశించి పశువులను అస్వస్థతకు గురి చేయడమే కాకుండా ఒక్కోసారి కొన్ని గంటల వ్యవధిలోనే మరణం సంభవించే అవకాశం ఉంది. దీనినే రైతుల పరిభాషలో నాము ఎక్కింది అని కూడా అంటుంటారు. దీనికి విరుగుడుగా సోడియం థయోసల్ఫేట్ 10 గ్రాముల స్ఫటికాలను 50 నుంచి 100 ml డిస్టిల్ వాటర్లో కరిగించి ఇంజెక్షన్ ద్వారా పశువు నరంలోకి ఎక్కించడం వల్ల ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు. మేసిన జొన్నకర్రల పరిమాణాన్ని బట్టి 2-3 ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. ఈ తరహా స్ఫటికాలను ముందు జాగ్రత్తగా పాడి రైతులు తమ వద్ద ఉంచుకుంటే అత్యవసర సమయాల్లో ఇప్పుడు చెప్పిన సలహాను పాటించి పశువులను కాపాడుకోవచ్చు. అపరిపక్వత దశలో ఉన్న జొన్న పైరును మేపకుండా ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరమని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్ళై తెలియజేస్తున్నారు. జామ పంటలో పండుయుగ సమస్య అధికంగా ఉంది, నివారణ తెలపండి అని కలికిరి రైతు లోహిత్ అడిగిన ప్రశ్నకు, కాయల పక్వదశలో ఉన్నప్పుడు పండుయుగ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆడరెక్కల పురుగులు కాయ చర్మం లోపల గుడ్లు పెట్టి వాటి నుంచి వచ్చే లార్వాలు గుజ్జును తిని కుళ్ళిపోయి రాలిపోయేలా చేస్తాయి. నివారణగా రాలిన పండ్లను ఏరి నాశనం చేయాలి. చెట్ల మధ్యలో దురణం ద్వారా కోసస్ దశలు బయటపడేలా చేసి చంపొచ్చు. మిథేల్ యుజినాల్ ఎర్రబుట్టలను ఎకరాకు 6 నుంచి 8 చొప్పున 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండడం ద్వారా బుట్టల్లో రెక్కల దశ పురుగులు పడి చనిపోతాయి అని తెలియజేస్తున్నారు కలికిరి గ్రామీణ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త పీరు సాహెబ్. ఖరీఫ్ పంటల సాగుకు రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనం వేసి అధిక దిగుబడి సాధించాలనే తపనతో ముందుకెళ్తున్నారు. పంట సాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకం. వ్యాపారులు అన్నదాతలను మోసం చేసేందుకు కల్తీ నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తారు. విత్తన ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే పెట్టుబడి సమయం శ్రమ వృధా అవుతుంది. ఈ నేపథ్యంలో విత్తనాన్ని సరిచూసుకుని కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ప్రధానంగా ఖరీఫ్ పంటగా వేరుశెనగ, వరి, కంది, మొక్కజొన్న, శనగతో పాటు టమాటా, వంగ, మిరప, కాకర, చిక్కుడు, బీన్స్ పంటలను సాగు చేస్తారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలను ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తారు. రైతులు దుకాణాల వద్దకు వెళ్లి పంట రకం పేరు చెప్పి విత్తనాలు కొనుగోలు చేస్తారు. విత్తన నాణ్యతను రసీదులు, విత్తన రకం సైతం పరిశీలించకుండానే కొంటారు. వ్యాపారులు రైతులను మోసం చేసేందుకు వివిధ రకాల పేర్లతో అనేక కంపెనీల విత్తనాలను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు రాయితీపై అందిస్తున్న విత్తనాలను కొనుగోలు చేస్తే ఎలాంటి నష్టం ఉండదు. విత్తనం రాయితీతో పాటు పంటకు నష్టం కలిగితే పరిహారం కూడా లభిస్తుంది. ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసి ఉంటే రసీదులు సంచులు భద్రపరిచి నక్కిలివని తేలిన వెంటనే ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చని తెలియజేస్తున్నారు జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ. అన్నదాత మొదట విత్తన రకం ఎంపిక చేసుకోవాలి. విత్తన కొనుగోలుకు వెళ్లిన దుకాణం వద్ద విత్తన రకం చెప్పి తీసుకోవాలి. ప్రతి రైతు ఖచ్చితంగా రసీదుతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాలనే కొనుగోలు చేయాలి. రసీదు సంచులను భద్రపరచుకోవాలి. విత్తనం మొలక శాతం పరిశీలించాలంటే 100 విత్తనాలు నానబెట్టి విత్తాలి. వాటిలో 80% విత్తనాలు మొలక బాగా వస్తే ఆ విత్తనం వినియోగించుకోవచ్చు. విత్తన సంచిపై ఉన్న నంబరు ప్యాకింగ్ చేసిన తేదీని సరిచూసుకోవాలి. కర్ణాటక రాష్ట్రం ములబాల్ తాలూకా గూగుంట గ్రామానికి చెందిన రైతు 5 ఎకరాల్లో దానిమ్మ సాగు చేపట్టారు. భూమిని బాగా దున్ని 20 ట్రాక్టర్ల లోడు పశువుల ఎరువును కలిపారు. 4 రోజుల పాటు మగ్గిన తర్వాత 8x6 వెడల్పుతో బెడ్లను ఏర్పాటు చేసి మల్చింగ్ పేపరు బిందు సేద్యం అమర్చారు. మొక్కల మధ్య దూరం 6 అడుగులు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. అందులో 1250 మొక్కలు నాటారు. 7 కాలంగా మొక్కలు బాగా ఎదిగిన తర్వాత దిగుబడి వదిలారు. ప్రస్తుతం మొక్కకు 20 కిలోల వరకు దిగుబడి వచ్చింది. కాయల బరువుకు కొమ్మలు విరగకుండా కట్టెలను ఊతంగా ఇచ్చారు. తోటపై క్రిమికీటకాల నివారణకు మెష్ ఏర్పాటు చేశారు. సాగుకు 20 లక్షల వరకు వ్యయం చేశారు. దిగుబడి అమ్మకానికి సిద్ధంగా ఉంది. మార్కెట్లో కిలో దానిమ్మ ధర 200 రూపాయల వరకు పలుకుతుంది. తోట వద్దకే వ్యాపారులు దిగుబడి కొనుగోలుకు వస్తున్నారు. మొదటి దిగుబడిలోన రైతుకు 40 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఏటా 2 సార్లు దిగుబడి అందుతుంది. సాగులో మంచి నిర్వహణ ఉంటే 5 ఏళ్ల పాటు దిగుబడులు అందనుందని రైతు తెలియజేస్తున్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిర్చి కమ్యూనిటీ రేడియో 90.8.
3: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ళ ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
4: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిక్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: Hi, hello. మీరు వింటున్నారు MITS కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం, జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు వారి తల్లులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. తల్లికి వందనం అమలుకు పరిపాలన అనుమతులు, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 22 నుండి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ సహాయాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కు సంబంధించిన ప్రాజెక్టులే కీలకంగా మారుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పాలసీ 1.0ను వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చకు పెట్టాలి అని, ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆధునికతకు ఆధ్యాత్మికత తోడు కావాలి, తద్వారా ఒత్తిడి లేని జీవితం సాగించాలి. ఇప్పుడు మనకు AI కంప్యూటింగ్ ఎంత ముఖ్యమో యోగా ధ్యానం కూడా అంతే అవసరం. మానసిక ఒత్తిడి, సామాజిక సవాళ్లకు భగవద్గీతలోనే పరిష్కారం చూపించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంస్కృతి విలువల పరిరక్షణలో హరే కృష్ణ గోకుల క్షేత్రం, ఇస్కాన్, అక్షయ పాత్ర అమోఘమైన పాత్ర పోషిస్తున్నాయి. సాంకేతికత, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా అమరావతి రూపుదిద్దుకుండడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలతో పాటు మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రవాణా శాఖ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19 మోటారు వాహన ఇన్స్పెక్టర్ల కార్యాలయాలుండగా వాటి పరిధిలో రవాణా ఇతర వాహనాలకు చెందిన కార్యకలాపాలన్నీ అక్కడే పూర్తి చేసేలా అధికారం కల్పించారు. సంబంధిత ప్రాంతీయ రవాణా అధికార కార్యాలయం నుండి క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా MVI కార్యాలయం స్థాయిలోనే రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడంతో పాటు లైసెన్సులు, LLR జారీకి అధికారం ఇచ్చారు. దీనివల్ల 19 MVI కార్యాలయాల పరిధిలోని 116 మండలాల ప్రజలకు ఊరట దక్కనుంది. ఎల్లిన వల్ల వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు కలవరపరుస్తున్నాయి. సముద్ర జీవరాశులపైన తీవ్ర ప్రభావం పడనుంది. సాగరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి మత్స్య సంపద పెరుగుదలకు ఆటంకం ఏర్పడనుంది. చేపలకు ఆహారం కొరత ఏర్పడడంతో పాటు సముద్ర జీవుల ఆహారపు గొలుసు దెబ్బతినుంది. ఫలితంగా మత్స్య ఉత్పత్తి భారీగా తగ్గుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు దేశాలకు ఎగుమతి చేసే ట్యూనా చేపల దిగుబడి పడిపోనుందని చెబుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్డు మీదుగా శిలా తొరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని బుధవారం 82,255 మంది భక్తులు దర్శించుకోగా 3.76 కోట్ల హుండీ కానుకలు లభించాయి. శ్రీ వెంకటేశ్వర పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఈ నెల 23-24 తేదీలో స్పాట్ ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయని అభ్యర్థులకు అవకాశం ఉండదు. తితిదే ఉద్యోగుల పిల్లలు, ఎస్వి బాలమందిరం విద్యార్థులు, 1 నుండి 6 దశ కౌన్సిలింగ్ వరకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు అర్హులు. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ తరఫున 30 GIలకు దరఖాస్తు చేశామని ఛాన్సలర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ, ఉద్యాన, చేనేత, హస్తకళలు, సంప్రదాయ ఆహార ఉత్పత్తుల ప్రత్యేకతను పరిరక్షించాలని, వాటికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి యూనివర్సిటీలోని మేధో సంపత్తి హక్కుల సహాయ కేంద్రం మిట్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ విశేష కృషి చేస్తుందని తెలిపారు. మొత్తం 30 భౌగోళిక సూచిక కార్యక్రమాలు చేపట్టగా వాటికి GI దరఖాస్తులు చేపట్టామని అన్నారు. మిట్స్ IPFC అందిస్తున్న 30 ఉత్పత్తుల్లో 11 ఉద్యాన ఉత్పత్తులు, 7 వ్యవసాయ ఉత్పత్తులు, 1 చేనేత ఉత్పత్తి, 4 హస్తకళ ఉత్పత్తులు, 7 సంప్రదాయ ఉత్పత్తులు ఉన్నాయని చెప్పారు. ఉద్యాన ఉత్పత్తుల విభాగంలో మదనపల్లి టమాటా, నేరేడు పండ్లు, అనంతపురం దానిమ్మ, బత్తాయి, అరటి, బొప్పాయి, ఖర్బూజా, ద్రాక్ష, వేరుశనగ, యాలక్కి, అరటి, నిమ్మ ఉత్పత్తులు ఉన్నాయని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విభాగంలో మదనపల్లి చింతపండు, అనంతపురం కందిపప్పు, కడప తమలపాకులు, అనంతపురం జొన్నలు, సోనామసూరి, బియ్యం, కరివేపాకు, కొత్తిమీర ఉన్నాయని పేర్కొన్నారు. చేనేత విభాగంలో మదనపల్లి పట్టు, పట్టుచీరలు, హస్తకళ విభాగంలో మదనపల్లి టెర్రకోట, కుమ్మరి ఉత్పత్తులు, లక్ష్మీగారిపల్లి రాజా రాణి బొమ్మలు, కుప్పం చెక్క బొంకరాలు, ఎర్రంరెడ్డిపల్లి లోహ హస్తకళ్ళు ఉన్నాయని అన్నారు. సంప్రదాయ ఆహార ఉత్పత్తుల విభాగంలో వరంగల్ రైలు పలారం, వరంగల్ సకినాలు, వరంగల్ సర్వపిండి, గోదావరి తాటిబెల్లం, కాకినాడ గొట్టం కాజా, మాడుగుల హల్వా, అనకాపల్లి బెల్లం ప్రాంతీయ ఉత్పత్తుల్లో ఉన్నాయని ఛాన్సలర్ విజయభాస్కర్ చౌదరి అన్నారు. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలుమినీ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ గుత్తి నాగశ్వేతకు IEEE సీనియర్ సభ్యురాలిగా గుర్తింపు దక్కింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఇఓ రాజ్ గురువారం నాగశ్వేతకు గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ఇంజనీరింగ్ సాంకేతిక రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవంతో పాటు విశిష్టమైన సాంకేతిక సేవలు, పరిశోధన విజయాలు, నాయకత్వ లక్షణాలు, వృత్తిపరమైన నైపుణ్యాలను గుర్తిస్తూ నాగశ్వేతకు అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించిందని తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆమెకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో 4 మృతి చెందారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ వెల్లడించారు. మృతుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 3, కాకినాడ జిల్లాకు చెందిన 1 ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయిన వారందరికీ తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని వెల్లడించారు. వైరస్ జన్యుక్రమ స్వరూపాన్ని గుర్తించేందుకు 5 నమూనాలు పూణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్కు పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. మొత్తం 12 కేసుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు వివరించారు. ఈ కేసుల్లో కోవిడ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారు 2 ఉన్నారని అన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, ముందు జాగ్రత్తలు పాటించాలని, అనుమానిత లక్షణాలుంటే ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం, జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, ఆనందించండి. మన MITS కమ్యూనిటీ రేడియో 90.2.
0: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ FM రా బిడ్డా.
2: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

అని పేరు పెట్టిన తర్వాత 1982లో దానికి కాపీ రైట్ కూడా లభించింది. ఇప్పుడు రోజు సుమారు 294 బిలియన్ ఈమెయిల్స్ పంపబడుతున్నాయంట. సో మరైతే విన్నాను కదా, ఇప్పుడైతే మంచి సాంగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో మన ఇండియన్స్ తలుచుకుంటే అమెరికన్సే కాదు, ఇండియన్స్ అయినా సరే ఏదైనా ఇన్వర్ట్ చేయగలరు, ఇన్నోవేషన్ చేయగలరు. సో మరి ఏదైనా సరే లేజీగా కూర్చోకుండా కొత్త కొత్త ఐడియాస్ అయితే ఆలోచించండి. సో మరైతే మంచి కబుర్లు విన్నారు కదా, ఇప్పుడు మీకోసం అయితే మంచి సాంగ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి, వినండి. సో స్టేట్ యూన్ టు మిట్స్ క్యాంపస్ కబుర్లు మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చరిత్ర ఇరుకు స్వాగతం. చరిత్ర పుట్టుల్లో జూలై 18వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు. 1930వ సంవత్సరం ఇదే రోజు మొదటి ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి. 1949వ సంవత్సరం ఇదే రోజు కాశ్మీర్లో యుద్ధ విరమణ జరిగింది. 1949వ సంవత్సరం ఇదే రోజు భారత రాజ్యాంగం చట్టబద్ధమైంది. 2015వ సంవత్సరం ఇదే రోజు 20 ఏళ్లకు ఒకసారి వచ్చే పూరి జగన్నాథ స్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షల మంది పాల్గొన్నారు. 1956వ సంవత్సరం ఇదే రోజు తెలుగు కవి 19 గ్రంథాలు రచించిన తాడూరి లక్ష్మీ నరసింహరాయ కవి జన్మించారు. 1966వ సంవత్సరం

0: ఈరోజు ఆంధ్ర వాంగ్మయానికి చేసిన సేవ సర్వతోకమైనదిగా పేరుగాంచినటువంటి జయంతి రామయ్య పంతులు జన్మించారు. 1918 ఈరోజు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జన్మించారు. 1919 ఈరోజు మైసూరు సంస్థానానికి 25వ చివరి మహారాజు జై చామ రాజేంద్ర వడియార్ జన్మించారు. 1920 ఈరోజు తెలుగు సినిమా నటి నిర్మలమ్మ జన్మించారు. 1920 ఈరోజు మహిళా ప్రగతికి విశేషంగా కృషి చేసిన ఆవుల జయప్రదాదేవి జన్మించారు. 1931 ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ జన్మించారు. 1949 ఈరోజు ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు డెన్నిస్ లిల్లీ జన్మించారు. 1953 ఈరోజు హాస్యకథల నవల రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి జన్మించారు. 1961 ఈరోజు తమిళ తెలుగు మలయాళ హిందీ చిత్రాల నటి పూర్ణిమ భాగ్యరాజ్ జన్మించారు. 1961 ఈరోజు వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి సినీ గేయ రచయిత అందశ్రీ జన్మించారు. 1966 ఈరోజు దక్షిణ భారత చలనచిత్ర నటుడు పృథ్వీరాజ్ జన్మించారు. 1970 ఈరోజు భారతీయ చలనచిత్ర నటి రమ్యశ్రీ జన్మించారు. 1972 ఈరోజు సినీ నటి సౌందర్య జన్మించారు. 1982 ఈరోజు భారతీయ నటి ప్రియాంక చోప్రా జన్మించారు. 1972 ఈరోజు నేపథ్య గాయకుడు సిక్విందర్ సింగ్ జన్మించారు. 1974 ఈరోజు తెలుగు సినిమా నటుడు ఎస్వి రంగారావు మరణించారు. 1992 ఈరోజు అమెరికాకు చెందిన పైలట్ లాబిస్ట్ ఉపాధ్యాయులు పౌర హక్కుల కార్యకర్త విల్లా బ్రౌన్ జన్మించారు. 1995 ఈరోజు పత్రికా రచయిత కవి రెంటాల గోపాలకృష్ణ జన్మించారు. 2012 ఈరోజు హిందీ సినిమా నటుడు నిర్మాత రాజకీయవేత్త రాజేష్ ఖన్నా మరణించారు. 1995 ఈరోజు పత్రికా రచయిత కవి రెంటాల గోపాలకృష్ణ మరణించారు. 2022 ఈరోజు సంగీతకారుడు గజల్ గాయకుడు బాలీవుడ్ నేపథ్య గాయకుడు భూపేంద్ర సింగ్ మరణించారు. 2023 ఈరోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మరణించారు. 18వ తేదీని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం వరల్డ్ లిజనింగ్ డేగా జరుపుకుంటారు. చరిత్ర పుటల్లో 18వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు విన్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. బిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం. ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన బిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: पदों के लिए भी आवेदन आमंत्रित किए जा रहे हैं। पद हैं परीक्षा उपनियंत्रक, सहायक लाइब्रेरियन, अनुभाग अधिकारी, निजी सचिव, सहायक अनुभाग अधिकारी, फिजियोथेरेपिस्ट, अकाउंटेंट, लाइब्रेरी सहायक और नर्सिंग अटेंडेंट। आवेदन फॉर्म, शुल्क, योग्यता के नियम, आवेदन कैसे करें आदि जैसी जानकारी के लिए देखिए राष्ट्रीय खेल विश्वविद्यालय की वेबसाइट nsu.ac.in। भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड एक नवरत्न तथा प्रमुख पेशेवर इलेक्ट्रॉनिक्स कंपनी है जो अपने पंचकुला यूनिट के लिए इन पदों हेतु आवेदन आमंत्रित कर रही है। वरिष्ठ अभियंता, रिक्तियों की संख्या 1, वरिष्ठ सहायक अभियंता, भूतपूर्व सैनिक, रिक्तियों की संख्या 5, वरिष्ठ सहायक अधिकारी, भूतपूर्व सैनिक पद 1 और परियोजना अभियंता रसायन शास्त्र, पदों की संख्या 1। इच्छुक अभ्यर्थी विस्तृत विज्ञापन के लिए देख सकते हैं वेबसाइट www.bel-india.in। भारतीय प्रबंध संस्थान शिलोंग इन प्रशासनिक पदों के लिए भर्ती हेतु आवेदन आमंत्रित कर रहा है। उप महाप्रबंधक ज्ञान सेवाएं 1 पद, उप महाप्रबंधक पूर्व छात्र संबंध 1 पद, वरिष्ठ प्रबंधक लेखा परीक्षा 1 पद, प्रबंधक अकादमिक 1 पद, प्रबंधक प्रत्यायन 1 पद, सहायक प्रबंधक आईटी अवसंरचना 1 पद और सहायक प्रबंधक मैकेनिकल अवसंरचना 1 पद। अधिक जानकारी के लिए देखिए भारतीय प्रबंध संस्थान शिलोंग की वेबसाइट www.iimshillong.ac.in। ऑनलाइन आवेदन जमा करने की अंतिम तिथि है 20 जुलाई 2026। वसु विज्ञान मंदिर कोलकाता 1 पद के लिए ऑडिट एंड फाइनेंस ऑफिसर की भर्ती हेतु आवेदन आमंत्रित कर रहा है। ये भर्ती डेपुटेशन के आधार पर है जिसमें पे लेवल 10 रहेगा तथा पद की अवधि 3 वर्ष है। विस्तृत रिक्ति विज्ञापन, आवेदन प्रक्रिया, नियम और शर्तों तथा अन्य निर्देशों के लिए कृपया देखिए वेबसाइट www.jcbose.ac.in। आवेदन करने वालों को हमारी शुभकामनाएं।
1: ఆరోగ్యం మనవరం ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మీట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్ తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: Myths 90.8 Community Radio. మన విజ్ఞాన చిరుజల్లు సమాజ వికాస హరివిల్లు.

0: Mits, Community Radio 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హలో మై డియర్ మిత్రియన్ శ్రోతలు, మీరు వింటున్నారు 90.8 మిత్స్ కమ్యూనిటీ రేడియో. నేను మీ అజిత్ చైత్ర. ఎప్పుడు ఇంట్లో బోర్గా వంటలు చేసుకోవడం, అవి తిని బోర్గా ఉంటుంది కదా, సరే మీ అందరి కోసం నేను కొత్త రెసిపీలు తెచ్చేసాను. అవి మీకు ఇష్టమైన వాళ్ళ కోసం, మీ ఫ్రెండ్స్ కోసం, మీ అమ్మ నాన్నల కోసం చేసి కుదిరితే మాకు కూడా తెచ్చి చేయొచ్చు. యు ఆర్ వెల్కమ్. సో ముందుగా మనం కొబ్బరి రొయ్యల పులావ్ చూద్దాం. తయారీ విధానం, దానికి కావలసినవి రొయ్యలు 15, బాస్మతి బియ్యం కప్పు, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలకులు 3, లవంగాలు 4, బిర్యానీ ఆకులు 2, ఉల్లిపాయ 1, టమాటో 1, కొబ్బరి పాలు 2 కప్పులు, నిమ్మరసం చెంచా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు 1/2 చెంచా. మసాలా లేనిదే వంటలో రుచి ఏముంటుంది? మసాలా కోసం అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 5, పచ్చిమిర్చి 5, జీలకర్ర చెంచా, ధనియాలు 1/2 చెంచా. అన్నిటినీ కలిపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి రొయ్యల పులావ్ తయారీ విధానం చూసేద్దామా. శుభ్రంగా చేసిన రొయ్యల పైన కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె, నెయ్యి వేసి బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించేసేయండి. తర్వాత టమోటో తరుగు వేయాలి. 5 నిమిషాలు అయ్యాక బియ్యం, రొయ్యల్ని వేయించి మిగిలినవన్నీ వేసి కలిపి మూత పెట్టేయండి. అంతే, ఇంకా పులావ్ తయారయ్యాక దింపేసి చక్కగా భోంచేసేయండి. ఎప్పుడు కేక్స్ బయటేనా? ఇంట్లో ఎటువంటి కల్తీ లేకుండా ఇంట్లో చేసుకుందామా? కేక్స్ బయట తినడం కన్నా ఇంట్లో చక్కగా మన చేత్తో చేసుకొని మనకిష్టమైన వాళ్ళతో మంచి సెలబ్రేషన్స్ చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరండి. ముందుగా డ్రై ఫ్రూట్ కేక్ కోసం కావాల్సినవి పదార్థాలు: మైదా 1 1/2 కప్పు, చాక్లెట్ పొడి 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ చెంచా, బేకింగ్ సోడా 1/2 చెంచా, దాల్చిన చెక్క పొడి 1/2 చెంచా, అల్లం తరుగు చిటికెడు, లవంగాల పొడి చిటికెడు, జాజికాయ పొడి చిటికెడు, కమలాఫలం తొక్క పొడి చెంచా, నూనె 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, గుడ్లు 4, వెన్నెల ఎసెన్స్ చెంచా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిశ్రమం కోసం కావలసినవి: కమలాఫలం రసం 1/2 కప్పు, నీళ్లు 1/2 కప్పు, నిమ్మరసం టేబుల్ స్పూను, కిస్మిస్ 1/2 కప్పు, ఆప్రికాట్ 1/2 కప్పు, క్యాన్వెరీలు 1/2 కప్పు, టూటీ ఫ్రూటీ 1/2 కప్పు, ఫ్రూట్స్ 1/2 కప్పు, బాదం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేయండి. కమలాఫలం రసం, నిమ్మరసం, నీళ్లు పోయండి. ఇవి కాస్త వేడెక్కుతున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ మిశ్రమం కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసేయండి. దగ్గర పడుతున్నప్పుడు దించేయండి. ఓ గిన్నెలో చాక్లెట్ పొడి, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి, అల్లం తరుగు, లవంగాల పొడి, జాజికాయ పొడి, కమలాఫలం తొక్కలతో పొడి, తొక్కలో అనేదండి కమలాఫలం పీలుంటుంది కదండి అది, వేసి అన్నిటినీ కలిపేయండి. ఇందులో గుడ్లు సొనా, వెన్నెల ఎసెన్స్ వేసి బాగా కలిపేయండి. అలాగే బ్రౌన్ షుగర్ నూనెలో మరో గిన్నెలో కలిపి ఆ తర్వాత మైదా మిశ్రమంలో వేయాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం కూడా వేసి మరోసారి చక్కగా కలిపేసి నీరాసిన కేక్ టిన్లోకి తీసుకోండి. దీన్ని 165 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడి చేసుకున్న అవెన్లో ఉంచి 45 నుంచి 50 నిమిషాల వరకు బేకింగ్ చేసుకొని తీసుకోవాలి. అంతే, చక్కగా కేక్ చేసి పెట్టేసి మీ బర్త్డేస్ కానీ ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయి కదండి, మీ ఫ్యామిలీ వాళ్ళని సర్ప్రైజ్ చేసేయండి. ఇప్పుడు చాక్లెట్ బాదం ట్రఫుల్ చూద్దాం. చాక్లెట్స్ అంటే గుర్తొచ్చింది మన మిత్స్ కాలేజ్లో అశ్వకి చాక్లెట్స్ పంచారు. మీలో ఎంతమందికి చాక్లెట్స్ వచ్చాయో నాకు తెలీదు. ఒకవేళ మీకు క్వశ్చన్ ఉంటే కంగ్రాచులేషన్స్. మరిన్ని అలాంటివి అశ్వ చాక్లెట్స్ మరిన్ని సర్ప్రైజింగ్స్ తెలుసుకోవాలంటే అశ్వ పేజ్ని ఫాలో అయిపోండి, Ash2K25. ఇప్పుడు చాక్లెట్ బాదం ట్రఫుల్ కావలసిన పదార్థాలు: బాదం పొడి 3 కప్పులు, కండెన్స్ మిల్క్ 1/4 కప్పు, జాజికాయ పొడి చిటికెడు, యాలకుల పొడి 1/2 చెంచా, ఫిల్లింగ్స్ కోసం జీడిపప్పు పలుకులు 1/4 కప్పు, పిస్తా పలుకులు 2 టేబుల్ స్పూన్లు, బాదం పలుకులు 2 టేబుల్ స్పూన్లు, సొంపు 1/2 చెంచా, యాలకుల పొడి 1/2 చెంచా, గుల్కన్ 1/4 కప్పు, డార్క్ చాక్లెట్ తరుగు 2.5 కప్పులు, నూనె 1 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు చాక్లెట్ బాదం ట్రఫుల్ తయారీ విధానం చూసేద్దామండి. బాదం పొడి, కండెన్స్ మిల్క్, జాజికాయ పొడి, యాలకుల పొడి మిక్సీలో వేసుకొని ముద్దలా చేసేసుకోండి. ఓ గిన్నెలోకి తీసుకోవాలి అవన్నీ చేసేసుకున్నాక. చేతికి నూనె రాసుకొని మరోసారి కలిపి పెట్టుకోండి. జీడిపప్పు, పిస్తా, బాదం పలుకులు, సొంపు, యాలకుల పొడి, గుల్కన్ను మరో గిన్నెలో వేసుకొని అన్నిటినీ కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసేసుకోండి. ఎలాగైతే అమ్మ మన గోరుముద్దలు పెడతదో అలాగా. ఇప్పుడు కొద్దిగా బాదం కండెన్స్ మిల్క్ మిశ్రమాన్ని తీసుకొని వెడల్పుగా చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఉండలను ఉంచి అంచుల్ని మూసి గుండ్రంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చివరగా కరిగించిన డార్క్ చాక్లెట్ ముంచి తీసేసి చక్కగా చాక్లెట్ బాదం ట్రఫుల్ని ఎంజాయ్ చేయండి. మీరు ఎక్కువగా తినే చికెన్ ఎప్పుడు బోరింగ్గా కాకుండా ఇలా ఒక 20 మినిట్స్లో అయిపోయి చికెన్ బైట్స్ చేసుకునే విధానం నేను చెప్పేస్తాను. దీనికి కావలసినవి: చికెన్ ముక్కలు 1/4 కేజీ, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1/2 చెంచా, గుడ్లు 1, ఎండుమిర్చి ఫ్లేక్స్ 1/2 చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 చెంచా, మస్టర్డ్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/4 చెంచా, నూనె వేయించుకునేందుకు తగినంత. ఇప్పుడు చికెన్ బైట్స్ తయారీ విధానం వినేద్దామా? మీరు చేసేయండి, నేను చెప్పేస్తాను. చికెన్ ముక్కల పైన నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకొని బాగా కలిపేయండి. తర్వాత చెంచా నూనె వేసి మరోసారి కలిపి మూత పెట్టేయాలి. గంటయ్యాక ఒక్కో ముక్కను కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని తీస్తే చాలు, చికెన్ బైట్స్ రెడీ. మీరు చక్కగా చికెన్ బైట్స్ చేసేసి మీ ఫ్రెండ్స్కి పెట్టేసేయండి. మరోసారి మరో ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఆర్జే చైత్ర.

0: ఆల్టర్నేటివ్ మెడికల్ సొల్యూషన్స్. వందనా లుత్రా, ఫౌండర్ ఆఫ్ VLCC. వందనా హ్యాస్ రివల్యూషనర్ ద బ్యూటీ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. హర్ చైన్ ఆఫ్ వెల్నెస్ సెంటర్స్ హ్యాస్ బికమ్ ఎ హౌస్ హోల్డ్ నేమ్. ఫాల్గుని నయర్, ద ఫౌండర్ ఆఫ్ నాయక. ఫాల్గుని హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీస్ ఆన్లైన్ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ రీటైల్ స్పేస్. నాయక ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా. రిచా కార్, ఫౌండర్ ఆఫ్ జివామి. రిచా హ్యాస్ రివల్యూషనర్ ద లింజరీ మార్కెట్ ఇన్ ఇండియా, మేకింగ్ ఇట్ యాక్సెసబుల్ అండ్ కంఫర్టబుల్ ఫర్ ఉమెన్ ఇండియా. రాధికా అగర్వాల్, కో-ఫౌండర్ ఆఫ్ షాప్ క్లూస్. రాధికా హ్యాస్ ప్లేయిడ్ ఎ పైవోటల్ రోల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఈ-కామర్స్ ఇన్ ఇండియా, ప్రొవైడింగ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ బిజినెసెస్. ఉప్సానా తాకు, కో-ఫౌండర్ ఆఫ్ మొబిక్విక్. Upsana has been instrumental in promoting digital payments and financial inclusion of India. Shahnaz Hussain, a pioneer in the beauty and wellness industry, Shahnaz Hussain has built a global brand synonymous with herbal beauty care. Aditi Gupta, co-founder of Menstrupedia. Aditi is on mission to educate and empower women about menstrual health through her innovative comic books and workshops. Vinita Singh, co-founder and CEO of Sugar Cosmetics. Vinita has disrupted the beauty industry with her bold and innovative products, making Sugar Cosmetics a favorite among millennials. Ritu Kumar, a renowned fashion designer, Ritu Kumar has established a distinguished brand in Indian and international fashion industry. These top women entrepreneurs in India have not only achieved personal success, but have also inspired many aspiring businesswomen in India to pursue the entrepreneurial dreams. The impact of women entrepreneurs on India's startup ecosystem. The rise of successful women entrepreneurs in the country has had a significant impact on India's startup ecosystem. Here are some key contributions. Innovation and diversity. Women entrepreneurs bring unique perspectives and innovative solutions to the table. Their diverse experiences and insights contribute to the development of products and services that cater to a wider audience. This diversity leads to the creation of more inclusive and user-friendly solutions. Next, job creation. Female entrepreneurs in India are significant job creators. Their ventures provide employment opportunities to thousands of individuals, contributing to the reduction of unemployment and the overall economic growth of the country. Empowerment and inspiration. The success stories of women entrepreneurs serve as a source of inspiration and empowerment for other women. They break society stereotypes and encourage more women to venture into the world of business, fostering a culture of entrepreneurship among women. Utilization of co-working spaces. Many women entrepreneurs prefer co-working spaces due to their flexibility, cost-effectiveness, and collaborative environment, etc. Now the final word is, the rise of successful women entrepreneurs in India is a testament to their strength, innovation, and their determination. Their contributions to the startup ecosystem are invaluable, and their inspiring journeys encourage more women to pursue their entrepreneur dreams. Thank you.
1: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిక్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిక్స్ కమ్యూనిటీ రేడియో 90.8. సగటు ఇళ్ళ నుంచి కార్పొరేట్ దిగ్గజాల దాకా ప్రస్తుతం అందరికీ అవసరమైన తారక మంత్రం పొదుపు. గత 2 ఏళ్ల ఆర్థిక రంగా మార్పులు, మారిన ఖర్చుల సరళి, ప్రస్తుత ప్రపంచ పరిణామాల కారణంగా దీని ప్రాముఖ్యం బాగా పెరిగింది. అన్ని దేశాలది అదే దారి. పొదుపు సూత్రాలకు అనుభవాలను రంగరించి, ఆధునీకరించి కొత్త సూత్రాలను తయారు చేస్తున్నారు. వాటిలో మనకు అనువైనవి గ్రహించడమే తెలివైన పని. అలాంటి ఆర్థిక మెలకులే ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ చాలు పేద మధ్యతరగతి బతుకులు తల్లకిందులవడానికి. తీవ్రమైన అనారోగ్యంతో ఇంట్లో ఒక్కరు, ఆసుపత్రి పాలైన కుటుంబం మొత్తం ఆర్థిక సంక్షోభంతో

కల్లోలమవుతుంది. దీనికి తోడు పెరుగుతున్న జీవన భయం, ఏటా పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు ఎంతో కొంత పొదుపు వైపు మళ్లేలా చేస్తున్నాయి. మరోపక్క యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ పరిస్థితుల్లో దేశం కోసం పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని, ప్రజా రవాణాకు ప్రాముఖ్యం ఇవ్వాలని సాక్షాత్తు మన దేశ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో పొదుపు చర్యలపై విస్తృత చర్చ ఊపందుకుంది. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఎంతో కొంత పొదుపు చేయడం మరో ఎత్తు. ఈ సంక్షోభ సమయం ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి సరికొత్త సవాళ్లను విసురుతోంది. దానికి ఆచరణీయమైన స్మార్ట్ పరిష్కారాల కోసం ఎవరైనా పొదుపు సూత్రాలను ఫాలో అవ్వాల్సిందే. భూమి మీద సూర్యుడు మొదట ఉదయించే జపాన్ సంక్షోభం తలెత్తిన ప్రతిసారి పొదుపు విషయంలో ముందుగా ఉదయిస్తోంది, అందరినీ అప్రమత్తం చేస్తోంది. జపనీయులు సంప్రదాయ పొదుపు అలవాట్లను నవీన వ్యూహాలతో సమ్మిళితం చేస్తున్నారు. భౌతిక లెడ్జర్ ట్రాకింగ్ లాంటి పూర్వ పద్ధతులు కొనసాగుతున్నప్పటికీ వాటికి ఆధునిక డిజిటల్ సాధనాలను జోడిస్తున్నారు. జపాన్ ఆర్థిక సూత్రం కకేబో అంటే గృహ ఆర్థిక లెడ్జర్. 120 ఏళ్ల క్రితం కనుగొన్న బడ్జెట్ వ్యవస్థ ఇది. ఇందులో ఖర్చు చేసే అలవాట్లను సమీక్షించుకోవడానికి ఆదాయ వ్యయాలను భౌతికంగా ఒక లెడ్జర్ల చేతితో రాస్తారు. ఇప్పుడు చాలామంది ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి యాప్లను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ప్రతి వారం ఖర్చులను సమీక్షించాలనే ప్రధాన సూత్రం అమలవుతూనే ఉంది. నెల ప్రారంభంలో అన్ని ఆదాయాలు, స్థిర ఖర్చులను నమోదు చేయాల్సిందే. పొదుపు లక్ష్యం నిర్దేశించుకోవాలి. జీవన అవసరాలు, కోరికలు అంటే ఐచ్ఛికం, సంస్కృతిపరమైనవి, అనుకోనివి, ఇలా మన ఖర్చులను 4 ప్రధాన అంశాలుగా అంటే పిల్లర్స్గా వర్గీకరించుకోవాలి. ఇది కేవలం ఎలా ఖర్చు చేయాలో మాత్రమే కాకుండా ఎందుకు వెచ్చించాలో అర్థం చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. దీని కారణంగా పొదుపు 25% వరకు పెరిగే అవకాశం ఉంది. జపాన్ ప్రజలు సంప్రదాయ పద్ధతిలో 500 yen నాణ్యాలను ప్రత్యేక పిగ్గీ బ్యాంకులో పొదుపు చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి ఆధునిక రూపంలోకి మారింది. చాలామంది తమ బ్యాంక్ ఖాతాలకు అనుసంధానమైన ఫిన్టెక్ యాప్లను వాడుతున్నారు. ఇవి లావాదేవీలను వాటంతటా అవే రౌండ్ ఫిగర్కు సర్దుబాటు చేసి ఈ తేడా మొత్తాన్ని పొదుపు చేసేస్తాయి. ఉదాహరణకు ఏదైనా కొంటే 350 yen అంటే మన కరెన్సీలో రూపాయలు అయ్యాయి అనుకోండి, యాప్ 400 yen ఛార్జ్ చేసి అందులో నుంచి 50 yen డిజిటల్ సేవింగ్స్ వాల్డ్లో జమ చేస్తుంది. ఈ గమనించలేని ఆదా ద్వారా కొన్ని నెలల్లో గణనీయమైన మొత్తం ఖాతాల్లో సమకూరుతుంది. నెలాఖరులో మిగిలిందే పొదుపు చేసే పద్ధతికి బదులుగా జపనీయులు ఆదాయం వచ్చిన వెంటనే పొదుపు మొత్తం పక్కన పెట్టేస్తారు. ఆదాయం ఒక్కటే కాదు, దానితో పాటు స్థిర ఖర్చులు, పొదుపు కలిపితేనే మనం ఖర్చు తీయడానికి అందుబాటులో ఉన్న డబ్బు అవుతుంది. అనుకోకుండా ఎక్కువగా ఖర్చు పెట్టడం ఎవరికైనా సహజమే. దీన్ని నివారించి పొదుపును పెంచడానికి విడిగా బ్యాంక్ ఖాతాలను ఉపయోగించవచ్చు. వనరులను గౌరవించడం, వృధాను నివారించడం, ఇప్పటికే ఉన్న వాటిని పూర్తిగా ఉపయోగించుకోవడం, ఇది జపనీస్ తత్వశాస్త్రంలో మట్లైన్గా వ్యవహరిస్తారు. బట్టలు, ఫర్నిచర్ కోసం జనాదరణ పొందిన సెకండ్ హ్యాండ్ యాప్లు, స్టోర్లను ఉపయోగించడం ఈ దేశంలో అలవాటు. వస్తువులు కొద్దిగా పాతపడి సరిగా పనిచేయడం లేదని మార్చేస్తుంటారు చాలామంది. కానీ ఈ విధానంలో అలా చేయకుండా ఆ వస్తువులను మనమత్తులతో బాగు చేసి ఉపయోగిస్తారు. కొత్త వస్తువు కొనాలంటే పాతది పూర్తిగా తీసేయాలనే నిబంధన పెట్టుకోవడం వల్ల అవాంఛనీయమైన, అనవసరమైన కొనుగోళ్లు, వినియోగము తగ్గుతాయి. ఈ పద్ధతిని ఎక్కువ మంది అనుసరించడం వల్ల సెకండ్ సేల్స్ పెరుగుతాయి. డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ జపాన్లో చాలామంది రోజువారీ కొనుగోళ్లకు ఇప్పటికీ నగదుని ఇష్టపడతారు. అధిక ఖర్చులు నియంత్రించే ఈ తత్వాన్ని గెంకిన్ షుగి అని వ్యవహరిస్తారు. ఆహారం, ఇతరత నిర్దిష్ట అవసరాల కోసం చేసే వ్యయం కోసం విడివిడి కవర్లను ఉపయోగించాలి. నెలవారీ నగదు బడ్జెట్ను ఆ మేరకు విభజించి నగదును సంబంధిత కవర్లలో ఉంచాలి. ఒక ఎన్వలప్లో నగదు ఖాళీ అయితే ఆ అవసరం కోసం చేసే ఖర్చు కూడా ముగిసినట్టే. దీనివల్ల బడ్జెట్ మించి దేనికి ఖర్చు కాకుండా జాగ్రత్త పడొచ్చు. ఆరోగ్యంపై ఆధారపడిన తత్వం ఇది. దీని ప్రకారం పొట్ట నిండేలా తినేయకూడదు. కడుపు 80% నిండే వరకు మాత్రమే తినేలా ఈ నియమం ప్రోత్సహిస్తుంది. బయట తినడం తగ్గించాలి. ఆహార పదార్థాల వృధాను నియంత్రించాలి. ఈ హరాహచీబును క్రమశిక్షణతో పాటిస్తే కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పైగా
డబ్బు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదా అవుతుంది. యూపీఐ చెల్లింపులు పెరిగి లావాదేవీల్లో నగదు కంటికి కనిపించకపోవడం వల్ల ఒక రకంగా మనం ఎంత ఖర్చు చేస్తున్నామో గ్రహించని డిజిటల్ హిప్నాసిస్లోకి వెళ్తున్నామనేది నిపుణుల హెచ్చరిక. అందుకే ప్రతీ నెలా యూపీఐ స్టేట్మెంట్లను విశ్లేషించుకోవాలి. 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చులు చిన్నగానే కనపడినా నెలాఖరుకు ఇవే పెద్ద మొత్తమై పొదుపును దెబ్బతీస్తున్నాయేమో గమనించాలి. టీ కాఫీల దగ్గర నుంచి కిరాణా సామాగ్రి దాకా ప్రతి ఖర్చును ఓ చోట నమోదు చేస్తూ తరచూ గమనిస్తుంటే వృధావ్యయానికి కళ్ళం వేయవచ్చు. ఖర్చులను ట్రాక్ చేయడానికి ఏఐతో పనిచేసే స్మార్ట్ ఫోన్ యాప్స్ ఉన్నాయి. ఈ నెల మీరు బయట భోజనాలపై 22% ఎక్కువ ఖర్చు చేశారు అలాంటి అలర్ట్స్ని ఇవి ఇస్తాయి. ఎక్కడ ఎలా ఎక్కువ ఖర్చు చేస్తున్నది స్పష్టత వస్తే వాటిని వీలైనంత నియంత్రించుకోవచ్చు. ఒక సర్వే ప్రకారం యువతరంలో చాలామందికి తాము ఎన్ని సబ్స్క్రిప్షన్లు తీసుకున్నది పూర్తిగా తెలియదు. మనం వాడని ఓటీటీ ప్లాట్ఫామ్లు, జిమ్ సభ్యత్వాలు, యాప్ సబ్స్క్రిప్షన్ల ద్వారా నెలకు 100 రూపాయలు వృధా అవుతుంటాయి. వాటిని గమనించి రద్దు చేసుకోవాలి. ఏదైనా ఖరీదైన వస్తువును చూడగానే కొనేస్తున్నారా? ఈసారి అలా కొనాలనిపించినప్పుడు 30 రోజులు ఆగండి. తర్వాత కూడా అది అవసరం అనిపిస్తే కొనండి. తక్షణమే కొనుగోలు చేయాలనే ఆకస్మికమైన కోరిక అంటే ఇంపల్స్ బయింగ్ను ఇది తగ్గిస్తుంది. విలువైన డబ్బు దుర్వినియోగం కాదు. ఆఫర్లు ఉన్నాయి కదా అని క్రెడిట్ కార్డుతో ఎడాపడే కొన్న అలవాటు కొందరికి ఉంటుంది. ఈ ఉచ్చులో చిక్కుకుంటే ఆర్థికంగా నష్టపోక తప్పదు. అవసరమైన కొనుగోళ్లను వీలైనంత వరకు నగదు వాడకం వల్ల ఖర్చుపై కొంత నియంత్రణ వస్తుంది. ఆర్థిక నిపుణులు సూచించే అత్యంత ప్రభావవంతమైన బడ్జెట్ నియమాల్లో నెలవారీ నికర ఆదాయాన్ని 3 భాగాలుగా చేయాలి. అదే 50-30-20 సూత్రం. 50% అవసరాలకు అంటే అద్దె, కిరాణా, కరెంటు బిల్లులు, రవాణా. 30% కోరికలకు అంటే సినిమాలు, షాపింగ్, విహారయాత్రలు. 20% పొదుపుకు. జీతంనా కానీ 20% పక్కన పెట్టేయాలి. తర్వాతే ఖర్చు చేయడం మొదలు పెట్టాలి. రోజువారీ ఖర్చులను అదుపులో ఉంచే నియమం ఇది. భవిష్యత్తు కోసం విధిగా పొదుపు చేసేలా అలవాటు చేస్తుంది. అవసరాలు 50% కన్నా ఎక్కువ అవుతున్నాయేమో గమనించాలి. మొదట్లో 50-30-20 ఖచ్చితంగా అమలు కాకపోవచ్చు. క్రమశిక్షణతో అలవాటు చేసుకోవచ్చు. అత్యవసర నిధి ఉండాల్సిందే. జీవితంలో అనుకోని చిక్కులు, ప్రాణావసరాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో ఎవరూ ఊహించలేరు. అందుకే కనీసం 6 నెలల ఖర్చులకు సమానమైన మొత్తాన్ని విడిగా ప్రత్యేక ఖాతాలో భద్రపరుచుకోవాలి. లేఆఫ్లు, పింక్ స్లిప్ల ప్రస్తుత క్లిష్ట కాలంలో ఉద్యోగ నష్టమో అనారోగ్య సమస్య ఎదురైతే రక్షణ కవచంలా ఈ నిధి పనిచేస్తుంది. జపాన్ లాగే చైనా కూడా పొదుపు సూత్రాలు పాటించడంలో దిట్ట. విద్యలాంటి దీర్ఘకాలిక అవసరాల కోసం కొంత డబ్బును ఎర్రటి ఎన్వలప్లో ఉంచే హ్యాంగ్బావో పద్ధతిని ఈ దేశంలో పాటిస్తారు. ఈ విధానం పిల్లల్లో ఆదా చేసే అలవాటును పెంచుతుంది. అదేవిధంగా చైనాలో యువత యువకులు రివెంజ్ సేవింగ్స్ అనే వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. అత్యంత క్రమశిక్షణతో కూడుకున్న పొదుపు పద్ధతులు ఇవి. వీటితో ఖర్చులను ట్రాక్ చేయడం, అధిక జీవన వ్యయాన్ని, ఆర్థిక నష్టాలను ధీటుగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. చైనా యువత పొదుపు కోచ్లుగా వ్యవహరించడానికి సోషల్ మీడియాలో అపరిచితులతోనో స్నేహితులతోనో జట్టు కడుతున్నారు. వారు ఒకరినొకరు జవాబుదారీగా ఉంచుకుంటారు. రోజువారీ ఖర్చుల నివేదికలను పంచుకుంటారు. అనవసర కొనుగోళ్లను నివారించడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. ఈ సమావేశకుల ఒత్తిడి పద్ధతి ఫ్యాషన్ వస్తువులపై అనవసర వ్యయాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. మితిమీరిన వినియోగ జీవన శైలిని తిరస్కరించి పొదుపునకు ప్రాధాన్యమిస్తున్న ధోరణి ఇక్కడ ప్రజల్లో పెరుగుతోంది. కొత్త అధునాతన వస్తువుల కన్నా నిత్యావసర అధిక ప్రయోజనం కలిగించే వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. జియాన్యూ లాంటి వేదికల్లో సెకండ్స్ కొంటున్నారు. బయటి ఆహారానికి బదులు ఇంట్లో చేసిన భోజనం, కాఫీ పని ప్రదేశానికి తీసుకురావడం కొత్త పొదుపు సంస్కృతిలో ముఖ్య భాగమైంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పొదుపు చేయడం ఎవరికైనా కష్టమే. అందుకే యువతను సులభంగా ఉండేలా రోజువారీ చిన్న పొదుపులను ఆటోమేట్ చేయడానికి యాప్లు ఉపయోగిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. అధిక రాబడినిచ్చే పొదుపు ఖాతాకు, మనీ మార్కెట్ ఫండ్కో చిన్న మొత్తాలు వాటికవే బదిలీ అవ్వడానికి యాప్లను సెటప్ చేస్తున్నారు. చిన్న క్రమరహితమైన మొత్తాలను హిడెన్ సేవింగ్స్లో ఉంచుతున్నారు. సులభంగా ఖర్చు తేలిన విధంగా ఉండేందుకే ఈ ఏర్పాటు. ఖర్చులపై ఖచ్చితమైన అదుపు ఒక రకంగా పొదుపే. అందుకే రోజువారీ వ్యయాన్ని నిశ్చితంగా ట్రాక్ చేసి పర్యవేక్షిస్తుంటారు. డబ్బు సరిగా ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోవడానికి చాలామంది ప్రతి ఖర్చు రికార్డ్ అయ్యేలా యాప్లు, నోట్బుక్లను ఉపయోగిస్తున్నారు.
నెలాఖరులో ఆదాయం నుంచి ఖర్చులను తీసేస్తే సున్నా ఏళ్ల వ్యయాన్ని ప్లాన్ చేసుకుంటారు. దీని ద్వారా ప్రతి పైసాను ఒక అవసరానికో పొదుపు లక్ష్యానికో కేటాయించగలుగుతున్నారు. వ్యక్తిగత ఖర్చులను తగ్గించడానికి సామూహికంగా పంచుకునే పద్ధతిని చైనీయులు పాటిస్తున్నారు. ఇందుకు భోజనం, అపార్ట్మెంట్ అద్దెలను పంచుకుంటున్నారు. కిరాణా సామాగ్రిని పెద్ద మొత్తంలో కొనడం కూడా ఆదా చేయడంలో భాగమే. ట్యాక్సీలకు బదులు ప్రజా రవాణాను ఉపయోగించడం, సైకిల్ ఉపయోగించడం లాంటివి చేస్తున్నారు. చిన్నవిగానే కనపడే ఈ ఆచరణలు గృహ డిపాజిట్లో గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి. చాలామంది 6 నెలల నుంచి 7 జీవన వ్యయాలను ఆదా చేసేలా లక్ష్యం పెట్టుకుంటున్నారంటే వీటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో గ్రహించవచ్చు. డబ్బు ఆదా చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ సామూహిక పద్ధతులను, డిజిటల్ విధానాలను పాటిస్తున్నారు. జపాన్, చైనాలతో పాటు ఇతర పొదుపు దేశాల తీరిది. రొటేటింగ్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ అసోసియేషన్ రోస్కా పేరిట అనధికారికంగా వంతుల వారీగా జరిగే పొదుపు ఇది. ఇందులో కొందరు బృందంగా ఏర్పడి సభ్యులందరూ క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తారు. అందులో వరుసగా ఒకే సభ్యుడు ఆ మొత్తం డబ్బును పొందే వీలుంటుంది. ఇదో నిర్బంధ పొదుపు యంత్రాంగంగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా సామాజిక పొదుపు వ్యవస్థే. ఇందులో భాగంగా స్నేహితులు, సహోద్యోగులు కలిసి డబ్బును సమీకరిస్తారు. సామాజిక జవాబుదారీతనం ద్వారా పొదుపును ప్రోత్సహించే పద్ధతి ఇది. వడ్డీ లేని రుణంలా కూడా ఇది పనిచేస్తుంది. ఫిలిప్పీన్స్. చిన్న మొత్తాలను నగదును పొదుపు చేయడానికి వెదురు పెట్టె, ఏదైనా మూసి ఉన్న కంటైనర్ ఉపయోగిస్తారు. తేలిగ్గా నగదు చెవీలు లేనందువల్ల అవాంఛనీయమైన ఆకస్మిక కొనుగోళ్లను నివారించవచ్చు. జర్మనీ. చాలామంది జర్మన్లు నగదు చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తారు. క్రెడిట్ కార్డుల వంటివి వాడటం తక్కువ. దీనివల్ల తాము అనుకున్న బడ్జెట్కు కట్టుబట్టడం సాధ్యమవుతుందనేది వారి అనుభవం. స్పెయిన్, నెదర్లాండ్స్. ఈ దేశంలో చాలా కుటుంబాలు తమ ఆదాయాన్ని ఆదా చేసుకోవడానికి బయట భోజనం చేయడం లాంటి అనవసర ఖర్చులను తగ్గించుకుంటాయి. పగడ్బందీ నెలవారీ బడ్జెట్ వైపు మొగ్గుతాయి. రౌండప్ యాప్స్. లావాదేవీలను ఆటోమేటిక్గా సమీప రూపాయి, డాలర్, పౌండర్కు రౌండప్ చేసి ఆ తేడాను పొదుపు ఖాతాలకి బదిలీ చేసే యాప్లను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎవరి ప్రేమేమో అవసరం లేకుండా పొదుపు దానికదే జరిగిపోతుంది. సింకింగ్ ఫండ్స్. కారు మరమ్మతులు, సెలవుల్లో చేయాల్సిన ఖర్చుల కోసం చిన్న మొత్తాలను కేటాయించి పక్కన పెట్టే విధానం. ప్రత్యేక డిజిటల్ బ్యాంకు ఖాతాల ద్వారా దీన్ని నిర్వహిస్తారు. సాధారణ పొదుపు పొంతాలను వీలైనంతగా ఉపయోగించకుండా ఆపడం దీని లక్ష్యం. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ లాంటి దేశాల్లో ఇది అమలవుతుంది. మొబైల్ మనీ. బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు తక్కువ ఉండే ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ వ్యాలెట్లు, గ్రామ పొదుపు ఆధారిత విధానాలున్నాయి. వీటి ద్వారా సామాన్యులు తమ ఫోన్ల ద్వారా సురక్షితంగా పొదుపు చేసుకోవచ్చు. రేపటి కోసం ఈరోజు క్రమశిక్షణగా తెలివిగా వ్యవహరించడమే సరైన పొదుపు స్ఫూర్తి. ఆదా చేయడం అంటే డబ్బును ప్రణాళిక ప్రకారం దాచడం మాత్రమే కాదు, అనుకోని ఆపదల్లో ఆర్థిక రక్షణ, రేపటిపై నిశ్చింత, ధీమా, మానసిక ప్రశాంతత, ఇవన్నీ. ఇలాంటి మంచి విషయాల కోసం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: Hello everyone, you're listening to MITS Community Radio 90.8. I'm your RJ Samira. Now we are going to discuss about an essential aspect of motherhood, breastfeeding support for all. While Breastfeeding Week is held in the first week of August every year, supported by WHO, UNICEF and many ministers of health and civil societies partners, the theme for 2024 is Closing the Gap, Breastfeeding Support for All. The campaign will celebrate breastfeeding moms in all their diversity throughout their breastfeeding journeys while showcasing the way families, societies, communities and health workers can have the back of very breastfeeding mom. In the last 12 years, the number of infants under 6 months of age globally who are exclusively has increased by more than 10%. This means 48% of infants worldwide now benefit from the healthy start in life. It translates to hundreds of thousands of babies whose lives have been saved by breastfeeding. While this significant leap brings us closer to the World Organization Health target of increasing exclusive breastfeeding to at least 50% by 2025, there are persistent challenges that must be addressed. When mothers receive the support they need to breastfeed their babies, everyone benefits. Improving breastfeeding rates could save over 820,000 children, according to the latest available data. During this critical period of early growth and development, the antibodies in breastfeed protect babies against illness and death. This is especially important during emergencies when breastfeeding guarantees a safe, nutritious, and accessible food sources for infants and young children. Breastfeeding reduces the burden of childhood illness and the risk of certain types of cancers and non-communicable diseases for mothers. An estimated 4.5 billion people, that is more than half of the world's population, do not have full coverage of essential health services. So many women do not receive the support they need to optimally breastfeed their babies. This includes access to trained, empathetic, and respectful health. Reliable data collection is key to tackling healthcare inequalities and ensuring mothers and families are provided with timely, effective breastfeeding support. Currently, only half of all countries collect data on breastfeeding rates. To support progress, data also needs to be available on policy actions that make breastfeeding possible, such as families, friendly enrollment, policies regulation of the making, breast milk substitutes, and investment in breastfeeding. Improving monitoring systems will help boost the effectiveness of breastfeeding policies and programs, inform better decision-making, and ensure support ecosystems be adequately financed. When breastfeeding is protected and supported, women are more than twice as likely to breastfeed their infants. This is a shared responsibility, families, communities, healthcare workers, policies, and other decision-makers all play a central key role. Increasing investment in programs and policies that protect and support breastfeeding through dedicated national budgets. Implementing and monitoring family-friendly workplace policies such as paid maternity leave, breastfeeding breaks, and access to affordable and good quality childcare. Ensuring mothers who are at risk in emergencies or under-respected communities receive breastfeeding protection and support in line with their unique needs, including timely, effective breastfeeding counseling as part of routine health coverage. Improving monitoring of breastfeeding programs and policies to inform and further improve breastfeeding rates. Thank you.
1: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ళ ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
2: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
1: వెల్కమ్ బ్యాక్ టు మిట్స్ క్యాంపస్ కబుర్లు, మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో. మరైతే మీలో ఎంతమంది చాలా వరకు నైట్ డ్యూటీ చేస్తున్నారు? నైట్ డ్యూటీ అంటే మనం చేసే వర్క్ లో ఈవినింగ్ పూట షిఫ్ట్ ఉంటుంది కదండి, అంటే నైట్ పూట షిఫ్ట్. ఆ డ్యూటీ కాదు, నైట్ డ్యూటీ అంటే ఎంతమంది పడుకోకుండా అలాగే స్క్రీన్స్ లో, అంటే మొబైల్ ఫోన్స్ లో కానీ, ఇంకా వాట్సాప్ ఐ మీన్ కంప్యూటర్ లో కానీ, మొబైల్ ఫోన్స్ లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా చూసుకుంటూనే ఉన్నారు. సో ప్రస్తుత కాలంలో చాలా మంది నైట్ డ్యూటీలు చేస్తూనే ఉన్నారు. అయితే రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి. గుండె సమస్యలు, స్థూలకాయం సమస్యలు, డయాబెటీస్తో పాటు పొట్ట చుట్టూ ఫ్యాట్ కూడా పేరుకుపోవడం, జుట్టు రాలిపోయే అవకాశం కూడా ఉంది. అంతేకాదు నిద్రలేని సమయాన హార్మోన్లు కూడా సరిగ్గా సర్కిల్ కూడా అవ్వవంట. అందుకే ఇంకా హార్మోన్లు సమతుల్యత లోపించే ప్రమాదం కూడా ఉంది. సో మనైతే విన్నారు కదా, నైట్ డ్యూటీలు అయితే తగ్గించండి, ఇప్పుడైతే మంచి సాంగ్స్ వినండి. ఒకవేళ నైట్ పూట మీకు నిద్ర పట్టకపోతే సాంగ్స్ వినండి, చూడొద్దు. సాంగ్స్ వింటూ ఉండాలి అంటే మంచి సాంగ్స్ అయితే వస్తాయి కదా. సో మనైతే చాలా విషయాలు విన్నారు కదా, ఇప్పుడైతే మీకోసం మంచి సాంగ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు మిట్స్ క్యాంపస్ కబుర్లు, మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హాయ్ హలో, అందరికి నమస్కారం. నేను మీ ఆర్జే అప్సర. ఇప్పుడు మీరు వింటున్నారు మిట్స్ రేడియో కమ్యూనిటీ 90.8. ఇప్పుడు మీరు వింటున్నారు మహిళలు స్వేచ్ఛ సమానత్వం. మహిళలు ప్రపంచంలో తగిన గుర్తింపు కోసం తపన పడుతున్నారు. వారిని శాసించే వారు తప్ప సమానంగా చూసేవారి సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుత ఆధునిక నాగరిక ప్రపంచంలో చదువుకున్న మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ అన్ని హక్కులను పొందగలుగుతున్నారు. కానీ ఈ అభివృద్ధి నగరాలకే పరిమితం అవుతుంది. నగరాలకు దూరంగా నివసించే మహిళలు స్వేచ్ఛ సమానత్వం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అలాంటి వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళా సమాజాలు కొన్ని ఉన్నాయి. అక్కడి మహిళలకు చదువు లేకపోయినా తమకు నచ్చినట్లుగా జీవించాలనే తపన ఉంది. అందుకోసం వీరు ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఇక్కడి మహిళలే మహారాణులు. పితృస్వామ్యం గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మాతృస్వామ్యం గురించి మీలో ఎంతమందికి బాగా తెలుసు? మాతృస్వామ్యం అనేది మహిళలు పాలించే సమాజం లేదా ఒక ప్రభుత్వ వ్యవస్థ. ఇది అసాధారణ విషయం. ప్రపంచంలో మహిళలను పూర్తి అధికారాలు గల సమాజాలు కొన్ని ఉన్నాయి. వీటిని మహిళలు తమ కోసం తాము ఏర్పాటు చేసుకున్నవి. కోస్తారికా, కెన్యా వంటి అనేక ప్రదేశాల్లో ఇలాంటి మహిళా సమాజాలను మీరు చూడవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ మహిళలను కలిసేందుకు, వారి సంస్కృతిని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఆయా ప్రదేశాలకు వెళ్తుంటారు. కెన్యాలో మహిళల కోసం మహిళలు నిర్మించుకున్న గ్రామం ఉమోజా మహిళల నేతృత్వంలోని ఈ సమాజంలో పురుషులు జీవించేందుకు నిషేధించబడ్డారు. ఒకప్పుడు ఈ గ్రామంలోని మహిళలు బ్రిటిష్ వారి చేతిలో ఎన్నో అఘాయిత్యాలకు గురయ్యేవారు. ఫలితంగా భర్తలు కూడా వారిని వదిలేసేవారు. దీంతో ఇలా అన్యాయానికి గురైన మహిళలంతా రెబేకా అన్న మహిళ నాయకత్వంలో ఏకమైన 1990లో తమకంటూ సొంత గ్రామాన్ని నిర్మించుకున్నారు. వ్యవసాయం ద్వారా కూరగాయలను పండించడం, ఆభరణాలను తయారు చేయడం వంటి వృత్తుల ద్వారా స్వశక్తితో జీవిస్తున్నారు. భర్త లేని వారు ఇళ్ల నుండి గెంటేయబడ్డ మహిళలకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుంది. మొసోవో మహిళలు చైనాలో మాతృస్వామ్యాన్ని అవలంబిస్తున్నారు. నివేదికల ప్రకారం వీరిలో దాదాపు 40,000 మంది టిబెటన్ బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇక్కడ కుటుంబంలోని వంశం మహిళల ద్వారానే గుర్తించబడుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, మొసోవో సమాజంలోని స్త్రీ శ్రేణికి ఆస్తి కూడా ఇవ్వబడుతుంది. ఈ మహిళల గురించి మీలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారు వివాహం చేసుకోవడానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ వారికి భాగస్వామి ఉంటే కలిసి ఇద్దరూ జీవించకూడదు. ఈశాన్య భారతదేశంలోని కాశీ తెగ మాతృస్వామ్య సమాజానికి ప్రసిద్ధి చెందింది. నివేదికల ప్రకారం 2011లో ఈ గిరిజన సమాజంలో జనాభా దాదాపు 10 లక్షల వరకు ఉంది. ఈ సమాజంలో పురుషులు ఇంట్లోనే ఉండి ఇంటిని చూసుకోవాల్సి ఉండగా స్త్రీలు బయట పనిచేస్తారు. పిల్లల విషయానికి వస్తే తల్లి లేదా అత్త మాత్రమే వారికి చూసుకోవడానికి అనుమతి ఉంటుంది. కుటుంబ సమావేశాలకు కూడా పురుషులకు అనుమతి లేదు. ఇది మాత్రమే కాదు, కాశీ తెగకు చెందిన ఒక మహిళ వివాహం చేసుకున్నప్పుడు ఆమె భర్త ఇంటి పేరుకు బదులుగా తన పుట్టింటి పేరుని ఎప్పటికీ ఉంచుకుంటుంది. ఇండోనేషియాలో ఈ సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2017 గణాంకాల ప్రకారం దాదాపు 4 మిలియన్ల జనాభా ఉన్న అతిపెద్ద మాతృస్వామి సమాజంలో ఇది ఒకటి. మినాంగ్బో సమాజంలో తల్లి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలనకు సంబంధించిన వ్యవహారాలను ఇక్కడ మహిళలు మాత్రమే చూసుకుంటారు. ప్రపంచంలో పురాతన మాతృస్వామ్య సమాజాలలో కోస్తారికాలోని బ్రిబ్రి ఒకటి. ఇది దేశంలో అతిపెద్ద స్వదేశీ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈ తెగ ప్రజలు కోస్తారికా నుండి దూరంగా నివసిస్తున్నారు. తలమంచ పర్వత ప్రాంతంలో చాలా లోపల వారి ఇల్లు ఉన్నందున వారు ఇక్కడ నివసిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ గిరిజన సమూహంలో దాదాపు 12,000 నుండి 35,000 మంది సభ్యులు ఉన్నారని నమ్ముతారు. ఈ మాతృస్వామ్య సమాజంలో మహిళలదే పై చేయి. తల్లి మాత్రమే భూమిని తన పిల్లలకు పంచుతుంది. అంతేకాదు, మతపరమైన ఆచారాల కోసం పవిత్రమైన కాకో పానీయాన్ని తయారు చేసే హక్కు కూడా మహిళలకు మాత్రమే ఉంది. థ్యాంక్ యూ.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: హాయ్ హలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ ఆర్జే రాజేష్. ఈనాటి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఆహార భయ నిద్ర మైథునాలు అన్ని జీవులకు సమానమైన మనిషికి సకల ప్రాణుల నుండి వేరు చేసేది బుద్ధి లేదా యుక్తాయుక్త విచక్షణ అనేది ప్రజ్ఞ. దీని ప్రధాన లక్షణం మానవత్వ పరిరక్షణ, అదే ధర్మం. దీనికి విరుద్ధమైంది అధర్మం. ధర్మాన్ని సమర్థంగా ఆచరించబట్టే ఈ దేశానికి ధర్మక్షేత్రమని పేరు. ఇది సనాతన ధర్మం ద్వారా, పురాణ ఇతిహాసాల ద్వారా జన జీవితాల్లో భాగమవుతూ వచ్చింది. ధర్మం కర్తవ్య, నీతి నియమాలకు ప్రతీక. అధర్మం అసత్య అన్యాయాలకు ఆలవాలం. వేదానికి ధర్మానికి భేదమే లేదు. ధర్మనిష్టలో రాముని మించిన వారు లేరు. అందుకే పది కొంపలను లేని పల్లెనైనను రామభజన మందిరం ఉండు వరగాలు తాత అంటూ కౌసల్యాసుతిని కీర్తిస్తారు. అశ్వత్థామ హతహ అని బిగ్గరగా కుంజరహ అని ధర్మజుడు నెమ్మదిగా అన్న సరేగతానికి గాయపడి తన వైపు వచ్చిన పందిజాడను ప్రశ్నించిన వేటగాడితో చూసే మాట్లాడే నోరు చూడలేదు అంటూ పోతన అస్పష్టంగా చెప్పిన ధర్మాన్ని కాపాడడానికి. ఒక్కోసారి ధర్మాధర్మాల విభజన రేఖ స్పష్టంగా కనబడదు. ధర్మ పరిరక్షణలో దీక్షాపరుడు అనదగ్గ ధర్మజుడు అంతటి వాడు జ్యోతంలో తన్నోడి నన్నోడైనా, నన్నోడి తన్నోడైనా అన్న ద్రౌపది ప్రశ్నకు తడబడ్డాడు. వస్త్రాభరణ కర్ణుడు ఎగదోసినా అదే పక్షంలోని వికర్ణుడు వ్యతిరేకిస్తూ శాస్త్ర ప్రకారం స్పష్టంగా ధర్మం చెప్పాడు. లాభ లోభ పక్షపాతాలతోనో ఊగిసలాడే బుద్ధితోనో తెలిసి కూడా ధర్మం చెప్పకపోతే అసత్య దోష ఫలం ప్రాప్తిస్తుందని విదురుడు వివరించాడు. ఆవేశము ఆగ్రహం కలిగినప్పుడు ధర్మాధర్మాలు వివరించి చెప్పగలిగే తోడు ఉండడం అదృష్టం. మొత్తం భారతం సారాంశాన్ని ఒకే శ్లోకంలో చెప్పమని దాన్ని రాస్తున్న వినాయకుడు వ్యాసుని ప్రశ్నిస్తాడు. ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, అపకారం చేయడం పాపం అని అర్ధ శ్లోకంలో ధర్మం చెబుతాడు వ్యాసుడు. సమస్త సృష్టిలో కలిసి జీవించమని ధర్మం బోధిస్తోంది. ఎప్పుడైతే ప్రేమను విస్మరిస్తామో అప్పుడే సంఘర్షణలు మొదలవుతాయి. ఓ వ్యక్తిపై మరో వ్యక్తికుంటే ప్రేమే అందరి మీద ప్రసరించడాన్ని కరుణ అంటారు. ఆ కరుణి సమస్త ధర్మాల సారం. ధర్మం ఒక చెట్టు అయితే కరుణ దానికి మూలం. ధర్మం రక్షితి రక్షిత అన్నది అర్యోక్తి. ధర్మాన్ని రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుంది. ధర్మం తప్పని వారి పాలనలో దేశం సుభిక్షంగా ఉంటుంది. ధర్మానికి హాని కలిగినప్పుడల్లా దాన్ని కాపాడడానికి అవతరిస్తానని గీతాచార్యుడు చెప్పాడు. అధర్మంలో మోసం హింసలు దాగి ఉంటే ధర్మంలో సత్యం దయ శాంతి మంచి నడవడి న్యాయం నిండి ఉంటాయి. అందుకే అది అందరికీ ఆచరణీయం. ఇదండి ఈనాటి అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారం ధర్మాధర్మాలు. వినండి, వినిపించండి, ఆనందించండి మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, PhD, PG ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: మిత్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిత్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ నాక్ ఏ ప్లస్ గ్రేడ్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27. కాల్ 7330-803-555. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ admissions.mids.ac.in.
2: హలో మిట్స్ వేదిక ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు కూడా ఈ వేదిక కార్యక్రమంలో పాల్గొని మాతో మాట్లాడి మీకు ఇష్టమైన పాటను మీకు ఇష్టమైన వాళ్ళు డెలిగేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఫోన్ చేయండి 08571-22-0388. హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: హలో నమస్తే అండి, మధ్యాహ్నం గారు, శుభ మధ్యాహ్నం.
2: శుభ మధ్యాహ్నం త్రిమూర్తులు గుప్త గారు, కార్యక్రమానికి స్వాగతం.
3: స్వాగతం అండి, ధన్యవాదాలు సార్. ఆచార్య గారు
2: చెప్పండి, చాలా సందర్భాలు ఉన్నాయి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు మీరు?
3: చాలా సందర్భాలు ఉన్నాయండి, నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట వినొద్దాం వద్దాం ఎలాగో ఏమిటో.
2: ఇది కనుగొట్టండి, మీరు అడగండి, ఇంకొక శ్రోత ఎవరో ఒకటి అడుగుతారు కదా.
3: అదే అదే, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు తెలిస్తే మరీ సంతోషం, తెలియకపోతే మీరు చెప్పండి, వాళ్ళు పాట పడమనేది రిక్వెస్ట్ చేయండి. మీరు సంతోషంగా
2: మీరు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు, ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి.
3: నేను విషయాలు చెప్పేస్తాను, పాట కూడా ఒకటి కోసం అడిగేస్తాను సార్ మిమ్మల్ని.
2: చెప్పండి.
3: దర్శక నిర్మాత, ప్రముఖ నటులు, అద్భుతమైన నటులు అయినటువంటి మహానటులకే తండ్రిగా నటించిన ఎస్వి రంగారావు గారు, సామర్ల వెంకట రంగారావు గారు వర్తంతే అండి.
2: అవునండి,
3: మా ఈ నెలలోనే వారు మన జయంతి జరుపుకున్న ఈ నెల 3 వారి జయంతి, 18 వారు కాలం చేశారు, వర్తంతే అండి. వారికి నివాళి తెలియపరుస్తున్నాను. అదే విధంగా చిన్న ప్రాయంలోనే కాలం చేశారు పాప ఆవిడ, మహానటి సావిత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఈనాటి సావిత్రిగా పేరు తెచ్చుకున్నారండి సౌందర్య గారు. ఆవిడ అసలు పేరు సౌమ్య గారు అండి. మనవరాలి పెళ్లి దగ్గర నుంచి తర్వాత చివరి సినిమా శ్వేతనాగ సినిమా వరకు కూడా ఆవిడ నటించిన అన్ని సినిమాల్లో కూడా ఎక్కడో ఏదో కొద్దిగా తప్ప అన్ని పాత్రలు కూడా సౌమ్యంగా నటిస్తారండి. వారి తల్లిదండ్రులు పెట్టిన సౌమ్య అనే పేరుకి సార్థకత తీర్పుచ్చారండి ఆవిడ. ఎవరు? మన సౌందర్య గారు.
2: అవునండి,
3: సౌందర్య గారికి కూడా నివాళి తెలియపడుతున్నానండి. తర్వాత మన ఇంట్లో ఉన్నామా, థియేటర్ లో ఉన్నామా అనే భావన కలిగించేలాగా మన అమ్మమ్మగా, మన బామ్మగా ఎంతో అద్భుతమైన నటన కనపరుస్తూ చక్కని చిత్రాల్లో ఎంత చక్కని నటన నటించినటువంటి నిర్మలమ్మ గారు జయంతి అండి ఈవేళ. నిర్మలమ్మ గారికి కూడా నేను నివాళి తెలియపడుతున్నానండి. ఇంకా మిగతా వాళ్ళ కోసం మీరు చెప్తారు, నేను ఆ ముగ్గురు కోసం చెప్పాను. ఆ త్రిమూర్తుల ముగ్గురు కోసం ఈ త్రిమూర్తులు నివాళి తెలియపడుతున్నాడు అండి.
2: అలాగే అండి, నేను మేము మిట్స్ డిమ్ టీవీ యూనిట్ తరఫున, మిట్స్ కమ్యూనిటీ రేడియో తరఫున కూడా మేము కూడా ఎస్వి రంగారావు గారికి, అలాగే సౌమ్య అనే పేరు గల సౌందర్యకు, నిర్మలమ్మ గారికి మేము నివాళి తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు నిర్మలమ్మ గారు తొలి దినాలలో కొన్ని సినిమాల్లో కథానాయిక కూడా వేశారు. వయసులో ఉన్నప్పుడు తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అంటాము ఇంగ్లీష్ లో, దాన్ని మార్పు చెందడం అంటాము.
3: మీరు ఎప్పుడు అంటారు ఆ మాట కలగా తగ్గట్టు ఏమరాలని అంటారు కదా మీరు.
2: అట్లా మారిపోయేటప్పటికి ఏమైందంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఇది చేసి తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి లాంటి దర్శకులు నిర్మలమ్మ పోషించే పాత్ర ఉంటే నిర్మలమ్మ తప్ప ఎవరిని పెట్టుకోకుండా అట్లా సినిమాలు చేశాడు ఆయనతో, నిర్మలమ్మ గారితో. ఇంకా సౌందర్య గారు నిజంగా అండి, మీరు అన్నట్టు ఈనాటి సావిత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడే కానీ ఆమె ఎక్స్పోజింగ్ చేసుకుండా పద్ధతిగా నటించారు, చాలా అద్భుతంగా నటిస్తారు. కర్ణాటకలో పుట్టి పెరిగిన, తెలుగులో చాలా సినిమాలు చేశారు, చాలామంది అందరి హీరోలతో చేశారు. తెలుగుతనం ఉట్టి పడుతుందండి ఆమె. ఇంకా ఎస్వి రంగారావు గారి గురించి చెప్పాలంటే అది ఒక నిఘంటు అండి. అందుకే నేను ఒక పాట వినిపిస్తున్నాను, ఎస్వి రంగారావు గారికి నివాళికి ఒక పాట వినిపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు.
3: మీరు ఒక పాట వినిపిస్తే అంటే సంతోషంగా ఫీల్ అవుతాను, కానీ నేను నా అభిరుచి ప్రకారం వర్ధక సందర్భంగా వారి కోసం ఒక పాట అడుగుతాను, అవకాశం ఉంటే అది వేయండి, లేకపోతే మీ మీ అభిప్రాయం ప్రకారం మీ అభిరుచి ప్రకారం వేయండి, చెప్తారు పాట చెప్పడం చెప్తాను.
2: ఏ పాట చెప్పండి?
3: ఎస్వీ రంగారావు స్వీయ దర్శకత్వంలో నిర్మాతలు కూడా వ్యవహరించిన బాంధవ్యాలు ప్రధాన పాత్ర పోషించారని అందులో వారు. బాంధవ్యాల చిత్రంలో ఘంటసాల మాస్టర్ పాడిన పాట, గీతరాజు నారాయణ రెడ్డి గారు సంగీతం, ఎస్ రాజేశ్వరరావు గారు తమ్ముడు గారు ఎస్ హనుమంతరావు గారు అండి ఆ సినిమాకి సంగీతం. మంచితనానికి ఫలితం వంచన, మనిషికి మిగిలేదేంటి అన్న పాట చాలా ఉంటదండి. సందర్భోచితంగా వర్ధంది కాబట్టి అడిగాను, లేకపోతే చేరదాన్ని మీరు అడగద్దన్నారని నేను అడగట్లేదు. ఈ మధ్య గుర్తుపట్టారు లేదా మీరు?
2: అవునవును.
3: మీరు మీ మాట నాకు వేదవాకు, మీరు మా గుర్తు మీద నేను మాట మాట చెప్పట్లేదు, మనసారే చెప్తున్నాను.
2: దాంట్లో మంచితనానికి కదా,
3: మంచితనానికి ఫలితం వంచన అని మంచిగా మంచిగా పెడతారు. తమ్ముడు విషయంలో, తమ్ముడు పిల్లల విషయంలో, మరదల విషయంలో, కుటుంబ ఆ ఊరు క్షేమ విషయంలో మంచిగా పెడతారు, కానీ వారికి చెడు ఎదురవుతుందండి పాప. అప్పుడు నిరాశగా పాడతారు అన్నమాట ఈ పాట. సైడ్ సాంగ్ అండి, గణపతి గారు సైడ్ గా పాడతారు అన్నమాట.
2: అలాగే అలాగే ఇప్పుడైతే పాట వినిపిస్తాను బాంధవ్యాల నుంచే. నేను శ్రోతలకు విలువిచ్చేది మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, మిట్స్ కమ్యూనిటీ రేడియో అండి. మేమనుకున్న పాట కంటే మీరు శ్రోతలు అడిగిన పాటే వినిపించేదానికి మేము ప్రయత్నం చేస్తాం కూడా ఎప్పుడు కూడా. యశ్వరంగ్ గారు అద్భుతంగా చేసింది మాయాబజార్ లోని వివాహ భోజనం అనుకోండి నేను.
3: అయితే నా నా అభిమతాన్ని మీరు ఎలా గౌరవిస్తారో మీ అభిరుచి నేను గౌరవిస్తాను. ఆ పాట రెండు రోజులు నేను పాడేస్తాను.
2: ఏ పాట వేయాలి? నేను బాంధవ్యాల్లో పాట వేయాలి, మీరు వివాహ భోజనము పాడతారు.
3: అవును సార్.
2: పాడండి పాడండి.
3: అంటే
2: ముందు శ్రోతల పేర్లు చెప్పి తర్వాత పాట పాడండి. చివరిగా పాట మీరు పాట పాడగానే లైన్ కట్ చేసి పాట వినిపిస్తాను. పాట
3: వినిపించేస్తాను
2: అందుకే.
3: వివాహ సారీ పాట వివాహ భోజనము సారీ మాయాబజార్ ఈ చిత్రంలో మాలపై సత్య గారు పాడిన పాట, గీత రచన పెంగళి, సంగీత ఘంటసాల మాస్టారు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి బిందు నాకి ముందు అయ్యారి అప్పడాలు పుల్హోర దప్పడాలు ఈ కోడె పాయసాలు ఎల్ల నాకే చాలు. రెండోసారి అయిపోవాలని.
2: ఇంకొకటి మీరు ఓపెనింగ్ లో ఒక మాట అనలేదు, మాధవపతి సత్యం గారు యశ్వరంగ్ గారు మంచి లంకే.
3: అవునండి, వారిద్దరికి
2: ఓపెనింగ్ లో పాట కంటే ముందు అంటాడు ఆయన. ఓపెనింగ్ లోనే అంటాడు అది. ఎందుకంటే అంటే అది కేవీ రెడ్డి గారి మహత్యం. అంటే విందు చూడంగానే భోజన ప్రియుడైనటువంటి ఘటోత్కజుని పాత్ర అంటుంది అది. పాట వినిపిస్తారు, శ్రోతల పేర్లు చెప్పండి.
3: మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, మా గురుతుల్యులు మధ్య నరసింహాచార్యులు వారు, తర్వాత మా సోదరులు, మనందరి సోదరులు, మన అందరికి ఎవరి కాలం సోదరులు అంటే మీరు అన్నట్టు మీరు అందరితో నన్ను అంటారు కదా స్వరమిత్రుడు. ఆ త్రిమూర్తి గుప్త గారు అందరికి స్వరమిత్రుడే అంటారు కదా. అలాగే మన మిత్రులు నల్లపల్లి వెంకటరెడ్డి గారు, బొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారు, మంచు శేషగిరిరావు గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, నరేందర్ రెడ్డి గారు, మస్తాన్ బాషా గారు, తర్వాత మా ఇంటి పేరే వారు కూడా ట్రై చేస్తున్నారు, బండారు శంకరయ్య గారు, వీరందరి కోసం ప్రసాదం చేయమని మా మధ్య నరసింహాచార్యులు బట్టి మరోసారి మనసారా కోరుకుంటూ ఎస్వి రంగారావు గారికి, సౌందర్య గారికి, నిర్మలమ్మ గారికి నివాళి సందర్భంగా నివాళి తెలియపరుస్తూ అభినయంగా సెలవు తీసుకుంటున్నారు.
2: నమస్తే అండి. వినండి వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: శ్రోతలు, హలో మిట్స్ వేదిక ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి 0857-120-388 కు ఫోన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్.
2: పాలెం పోలయ్య, అల్లగడ్డ, నంద్యాల జిల్లా సార్.
1: స్వాగతం పోలయ్య గారు కార్యక్రమానికి.
2: థ్యాంక్ యూ సార్. వచ్చేసారా సార్?
1: నేను ఉదయమే చేస్తానండి, ఇప్పుడు ఏం తినను.
2: ఓకే సార్.
1: చెప్పండి, మీరు ఫోన్ చేశారా?
2: ఎప్పుడు అయితే సార్?
1: ఇంట్లోనే ఉన్నారా, ఇంకా వచ్చేసారా అంగడికి కూడా?
2: ఇంట్లోనే సార్, ఇంట్లోనే సార్. 5 వరకు ఉంటా.
1: 5 వరకు? ఓకే. 5 వరకు, ఇప్పుడు 3 నుంచి 4 వరకు మీకు చాలా బాగుంటుంది లేండి. శనివారం
2: అయితే
1: అద్భుతంగా ఉంటుంది. శ్రోతలతో హలో మిట్స్ వేదిక వింటూ పాటలు వింటూ. చెప్పండి పోలయ్య గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: కన్నవారి కళలు సార్.
1: అందులో
2: మధువలక భాషే ఈ చిలిపి కళ్ళు, అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు. ఆ పాట సార్
1: ఖచ్చితంగా వినిపిస్తానండి. ఎవరెవరికి వినిపించాలనుకుంటున్నారు ఈ పాట?
2: మన మిర్చి రేడి వింటురా, మన ఎస్ఎంఎస్ సర్దార్ బాయ్ గారు, మస్తాన్ బాషా గారు, అలాగే చిరంజీవి గారు, ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా బాయ్, మంగళంపూరి ప్రకాష్, అలాగే నరేందర్ రెడ్డి, పూజారి ధనంజయ, రామయ్య, దత్తగిరి, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, మన మిడ్స్ రేడియో వింటున్న మిగతా శ్రోతలందరి కోసం, ఆర్జీలందరి కోసం ఈ పాట వినిపిస్తాడు సార్. థ్యాంక్ యూ మచ్ సార్. బాయ్ సార్.
1: బాయ్. వినండి, వినిపించండి, వింటున్నాను, ఆనందించండి. మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
3: మధువులకు బూసే

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: Hello, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: నమస్తే, శుభ సాయంత్రం సార్.
1: శుభ మధ్యాహ్నం మస్తాన్ భాష గారు.
2: అదే శుభ మధ్యాహ్నం సార్. మామూలుగా
1: అలవాట్ల పొరపాటు అంటాం ఇది.
2: అంతే సార్.
1: సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కాబట్టి శుభ సాయంత్రం అంటాము.
2: అదే అదే.
1: ఇప్పుడు శుభ మధ్యాహ్నం ఇది, ఇంకా మనకు 5 కాలేదు కాబట్టి. చెప్పండి మస్తాన్ భాష గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు? మరి
2: సార్, ఈరోజు రెండున్నాయి సార్ చెప్పాల్సింది.
1: చెప్పండి.
2: ముందుగా ఏంటంటే ప్రముఖ సినీ నటి సౌందర్య గారి జయంతి సార్.
1: వర్ధంతి.
2: హెచ్వి రంగారావు గారి వర్ధంతి కూడా ఇవ్వాలి
1: ఈరోజే.
2: అదే సార్, వాళ్ళిద్దరికి అది మదనపల్లి మిస్ట్ కమ్యూనిటీ రేడియో తరఫున మా శ్రోతలందరి తరఫున తన నివాళులు అర్పిస్తూ ఒక పాట వేయాలి సార్. ఇది ఇద్దరిది ఉంది కాబట్టి అది మీకే అడుగుతున్నాం సార్. ఇద్దరు చాయిస్
1: ఏ పాట అంటే ఇద్దరికి వినిపించాలా? ఒకరి కోసమైన ఒకరి కోసమైన వినిపించాలంటే ఒకరి కోసం వినిపిస్తాను, లేదు కామన్ గా ఒక
2: కామన్ గా ఒకటి వేసేద్దాం సార్.
1: కామన్ గా అంటే ఇద్దరికి

0: ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
1: అవును సార్, కరెక్ట్. సినిమా షూటింగ్ కూడా తీస్తా ఉన్నారు అప్పుడు.
0: అందుకు గుర్తుంది నాకు, ఎలక్షన్ మనకు జూలైకి ముందే అయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో అంతా మేలో, ఏప్రిల్ మేలో మనకి ఎలక్షన్ అయిపోతున్నాయి కదా. అది చెప్పండి, పాట చెప్పండి మస్తాన్ భాషకు. మీరు చెప్పిన పాటే వినిపిస్తాను.
1: నేను ఒకటి అనుకున్నా సార్, రాజా సినిమాల నుంచి కన్నులలో గిల్లో అని ఆ పాట ఉంది సౌందర్య గారిది, అది అనుకున్నాను. ఇపి రంగారావు గారిది కూడా మంచి హైలైట్ అయిన పాటలు ఉన్నాయి సార్.
0: కన్నుల్లో గెల వినిపిద్దాంలేండి. ఇంకా
1: వినిపిద్దాం సార్?
0: వినిపిద్దాంలేండి. ఏంటంటే ఇంతకుముందు మనము ఎస్వి రంగారావుకు నివాళిగా ఒక పాట వినిపించాం ఆల్రెడీ, బాంధవ్యాల్లో ఆయన దర్శకత్వం ఇచ్చిన సినిమా నుంచి.
1: మన మిత్రులు పెద్ద బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఫోన్ చేశారు సార్.
0: మొదటి శ్రోత అతనే ఈరోజు. వారే కోరారు ఎస్వి రంగారావుకు నివాళిగా బాంధవ్యాల సినిమా నుంచి. అందుకు ఇప్పుడు సౌందర్య గారికి నివాళి అర్పిద్దాం.
1: సౌందర్య గారికి ఈ పాట అంకితం చేస్తాం సార్.
0: పాట విందాం మస్తాన్ భాష గారు అయితే.
1: విందాం సార్. సార్ ఫ్రెండ్స్ నాలుగు పేర్లు
0: చెప్పండి.
1: ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, నెల్లూరు ధనలక్ష్మిపురం నుంచి జాకీర్ భాయ్ గారు, ఖాదర్ బాషా భాయ్ గారు, మన ఆత్మీయ స్నేహితులు మన శ్రేయోభిలాషి బండారు త్రిమూర్తులు గుప్తా గారు ప్రత్యేకంగా, నల్లబిల్లి వెంకటరెడ్డి గారు, ఎల్ఐసి ప్రసాద్ గారు. అంతే సార్.
0: ఓకే అండి
1: సార్, సంతోషం సార్.
0: నమస్తే అండి. వినండి, వినిపించండి, వింటున్నాండి, ఆనందించండి. బిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: సార్, మాది రాపూర్ సార్.
1: రాజోలు?
2: రాపూర్, రాపూర్, నెల్లూరు జిల్లా, రాపూర్.
1: మీ పేరండి?
2: నారాయణ సార్.
1: నారాయణ గారు, మీరు మొదటిసారి మాకు ఫోన్ చేయడము?
2: అవును సార్, ఇదే కొత్తగా చేయడం.
1: నారాయణ గారు ఏం చేస్తుంటారు? నారాయణ గారు, మీరు
2: మాది గాజు వ్యాపారం సార్.
1: గాజులు?
2: గాజు వ్యాపారం. బండి, బండి,
1: బండి, బండి అంటే అంటే రాపూర్ మొత్తం తిరుగుతుంటారా?
2: అక్కడనే ఉంటుంది బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్.
1: బండ్లు పాత బస్ స్టాండ్ లో పెట్టుకుని గాజులు అమ్ముతుంటారు.
2: అక్కడ బస్సులు పాత సరుకులు అంతా వస్తారు అక్కడికి.
1: బస్ స్టాండ్ అక్కడ రెండు ఉన్నాయా మీకు కూడా? ఒకటే బస్ స్టాండ్?
2: పాతది ఒకటి, కొత్తది ఒకటి సార్.
1: మీరు ఏ బస్ స్టాండ్ లో ఉన్నారు?
2: పాత బస్ స్టాండ్ లో.
1: పాత బస్ స్టాండ్ లకు బస్సులు అన్ని వస్తాయి కదా?
2: లేబర్ అంతా అక్కడ వస్తారు.
1: ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈ గాజుల వ్యాపారం?
2: 5 సంవత్సరాలు సార్.
1: 5 సంవత్సరాలు అయిందా? బానే లాభదాయకంగా ఉందా మీకు? పర్వాలేదు కాకుండా ఈసారి నుంచి చాలా బాగుందని చెప్పండి. దానికోసం ప్రయత్నం చేయండి, బాగుందనే దానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా వ్యాపారం పెంచుకునే దానికి చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు చూసుకోండి మీరు. ఎందుకంటే మీకు లాభము ఎక్కువ కంటే కూడా అమ్మకం ఎక్కువ మీద లాభం ఎక్కువ వస్తుంది మీకు. మీకు అమ్మకం టర్న్ ఓవర్ అంటాం దాన్ని, అమ్మకం టర్న్ ఓవర్ మీద లాభం ఎక్కువ వస్తుంది. అట్లా కాకుండా ఇండివిజువల్గా మీరు లాభం చూసుకోవాలనుకుని ఎక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా అందులో ఇప్పుడు పోటీ ఎక్కువైంది మనకు ప్రతి వ్యాపారంలో. ఆ వ్యాపారంలో పోటీ తగ్గుకోవాలంటే మనం కొన్ని కొన్ని మనం కూడా ఆ జిమ్మికులు నేర్చుకోవాలి. ఎవరు చెప్పారు నారాయణ గారు మీకు మా రేడియో గురించి? పోలయ్య గారు చెప్పారా మీకు? అలాగే అండి. అయితే మీరు మాది సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 5 నుంచి 6 వరకు ఉంటుందండి. శనివారం మాత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. అలాగే మా కార్యక్రమాలు ఉదయం 6 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, సాయంకాలము సోమవారం నుంచి శుక్రవారం వరకు 7 నుంచి 8 వరకు క్యాంపస్ కబుర్లు ఉంటుంది. శనివారం ఆదివారం మాత్రం ఇదే క్యాంపస్ కబుర్లు 5 నుంచి 6 వరకు ఉంటుందండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు హలో మిట్స్ వేదిక ఉంటుంది కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు 7 నుంచి 8 వరకు క్యాంపస్ కబుర్లు ఉంటాయి. ఇది మా కార్యక్రమాల సరళి. మీరు ఎప్పుడు ఆన్ చేసినా మా రాజేష్ గారి గుంతుతో మా కార్యక్రమాల సరళి అంతా కూడా వస్తుంటుంది, మీరు వినొచ్చు. అది ఏమేమి కార్యక్రమాలు ప్రసారం చేస్తామనేది కూడా వస్తానే ఉంటుంది మీకు రౌండ్ ది క్లాక్. అది ఇంకా 364 రోజులు 24 గంటలు అనుకోండి. అది అది ఏ పాట వినాలనుకుంటున్నారు నారాయణ గారు ఈరోజు? మరి సినిమా
2: దాంట్లో పద పదరా పాటు పడరా అన్న పాట అవుతుంది.
1: ఏ పాట అందులో మీకు ఏ పాట కావాలన్నది దాంట్లో మీకు?
2: పద పదరా పాటు పడరా పంచిలో చిలక అనే పాట అవుతుంది.
1: పద పదరా పాటు పడరా ఆ పాట కావాలన్నా?
2: ఆ పాట ఉంది, ఇంకో పాట కూడా ఉంది, చిన్నగా ఉండేస్తున్నది పెద్ద పాప అనే పాట కూడా ఉంది.
1: ఏ పాట పద పద పద వినిపిస్తాంలేండి.
2: సార్ ఓకే సార్,
1: కాల్ చేస్తుండీ మాకు ఎప్పుడు కూడా.
2: ఓకే సార్. సోమవారం ఎన్ని గంటల నుంచి?
1: సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 నుంచి 6 వరకు అండి. అలాగే శనివారం మాత్రం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు. మీ స్నేహితులకు చెప్పండి, మీ కస్టమర్లకు కూడా వినిపించండి మా రేడియోను. చెప్పండి మీకు మా రేడియో గురించి చెప్పండి. మా మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో మదనపల్లి ఉంటుందని చెప్పండి. ఇది సరే, ఈ స్ఫూర్తి పొందండి. పద పదాలు అంటున్నారు, ఎక్కడికి పోదామో విందాం పాట. ఎప్పుడు కూడా నేను అంత పెద్దగా ఏకాగ్రతతో వినలేదు ఈ పాట. ఈరోజు వింటాను. అది ఈరోజు వింటాను. పాట వినిపిస్తున్నాను. వినండి, వినిపించండి, వింటున్నాను. ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: నమస్తే సార్, నంద్యాల జిల్లా బానుమతుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్. శుభ మధ్యాహ్నం.
1: శుభ మధ్యాహ్నం సర్దార్ గారు, కార్యక్రమానికి స్వాగతం.
2: వెల్కమ్ సార్. చాంద్రోల సార్, నేను చేయడం లేదు, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ వాయిస్ విని సంతోషిస్తున్నాను.
1: కార్యక్రమం వింటున్నారు కదా.
2: నాకు ఎందుకంటే ఫోన్ చేస్తే వినలేం సార్, మన శ్రోతలు ఏం మాట్లాడతా అర్థం కాదు, ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఇది మేలు అనిపించింది నాకు, వినడం మంచిది దేవుడు అనుకు.
1: బ్రహ్మయ్య రికార్డ్ చేసేటట్టు మీరు కార్యక్రమం వింటున్నారు అయితే.
2: అవును సార్, అవును సార్. ఎందుకంటే మా బ్రహ్మయ్య గారు పాపం ఎంతో కష్టపడుతున్నాడో అందరికి పంపించడం అంటే అది ఒక గ్రేట్ సార్.
1: చాలా సర్దార్ గారు, అప్పుడప్పుడు కాల్ చేయండి మాకు.
2: చేస్తా సార్,
1: అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీరు దానికి ఒక పరిధి పెట్టుకోండి. మీరే మీ ఆలోచన విధానం కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది వినేతే బాగుంటుంది సార్ అన్నారు కదా, వినండి, ఎంజాయ్ చేయండి. మీరు ప్రయత్నం ఏంటంటే వింటూ ప్రయత్నం చేయాలంటే కూడా కష్టం అవుతుంది లేండి. ప్రతిసారి అందుకు మీరు మీరు కానీ మధ్య మధ్యలో మమ్మల్ని పలకరిస్తుండీ, మాకు మమ్మల్ని మాకు సంతోషం ఉంటుంది.
2: ఎందుకంటే సార్, ఒక విషయం సార్
1: చెప్పండి. సర్దార్ గారు
2: మన జానకమ్మ గారు కన్నుమూశారు కాబట్టి చాలా బాధాకరం. ఎన్నో పాటలు, 48,000 పాటలు వాడి అందరినీ అలరించి వారిని చిన్న గొంతు పెద్ద గొంతు, కానీ వారి గొంతుకు బాల్యం దేవుడు ఇచ్చినారు.
1: అవును,
2: అది పెద్ద వరం సార్.
1: నిజమే అండి.
2: ఎందుకంటే సార్, ఆకాశానికి చుక్కలేని ఉన్నా చందమామ ఒక్కడే, ఎంతమంది గాయకులు ఉన్నా జానకమ్మ మాత్రం ఒక్కరే సార్.
1: నిజమే అండి. ఎందుకంటే సుశీలమ్మ గారి గాత్రం ఒక మాధుర్యం అయితే, జానకి గారిలో ఉన్నటువంటి మాధురి ప్రధానం కంటే కూడా ఇప్పుడు మనకు ఆశా భోస్లే, లతా మంగేష్కర్లు ఎట్లా వ్యత్యాసం ఉందో హిందీలో, ఆ వ్యత్యాసం అయితే జానకి గారి దగ్గర మనం గమనించాం కూడా. ఆమె నాకు అంటే నేను ఇంతవరకు ఆమె చనిపోయిన రోజు నుంచి శ్రోతలతో మాట్లాడే చెప్పలేదు, కానీ దాదాపు ఒక 34 సంవత్సరాల క్రిందట ఏవిఎంలో రికార్డింగ్ థియేటర్లో దేవా మ్యూజిక్ డైరెక్షన్లో ఆమె మనోబారిన తమిళ పాట రికార్డింగ్ చూశాను ఆమెతో. లైవ్ రికార్డింగ్ చూశాను, తర్వాత ఆమెతో మాట్లాడాను, ఆమెతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అప్పట్లో ఈ మొబైల్స్ లేవు కాబట్టి ఫోటో దిగలేదు నేను. నేను కడప కేంద్రం అని చెప్తే ఆమె బాలకృష్ణ ప్రసాద్ గారని, జి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారని అన్నమాచార్య కీర్తనలు పాడేవారు. మా కుక్కుడికని నాతో మాట్లాడింది కాబట్టి ఆమెతో
2: సంతోషం సార్. ఆ మాట ఈ రోజు మనకు ఆ మాటలు కూడా వినిపిస్తా అంటే మాకు చాలా మంచి గొప్ప విషయం సార్.
1: ఎంత సంస్కారం అండి, నిజంగా అట్లా దగ్గర నేర్చుకోవాలి. అప్పటికే ఆమె అప్పుడే ఆమెకు ఆ టైంలోనే మౌన పోరాటానికి సంగీత దర్శకత్వం అవకాశం వచ్చింది. అది మా వాళ్ళ వాళ్ళ భర్త నా మనం మాట్లాడుకుంటుంటే నేను కూడా విన్నాను అప్పుడు ఆ సందర్భంలో. ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎంత ఎంత వినయము, ఒక అంటే ఎవరో కడప నుంచి వచ్చిన వ్యక్తితో కేర్లెస్గా లేకుండా అంత మర్యాద, అంత సంస్కారము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలండి ఇప్పుడు తరాలు కూడా.
2: అంటే సార్, ఆర్జే అంటే కూడా మామూలు కాదు కదా సార్. ఆర్జే అంటేనే మనకు అలౌన్ సార్ అంటే ఆలోచన తీరు ఎక్కువ ఉంటుంది సార్.
1: అవును,
2: అందరినీ పరిచయం చేసేవారు మీరు గొప్పవారని గుర్తించారు వాళ్ళకి తెలుసు.
1: అది థ్యాంక్ యూ వెరీ మచ్.
2: వాళ్ళు పాడిన సాంగ్స్ అలా మీరు వినిపించేవారు గొప్పవారని వాళ్ళకి తెలిసే మీకు అంత అవకాశం ఇచ్చినారు కూర్చోండి అని.
1: అవును,
2: మాకు ఎందుకంటే సార్ ఆ రోజు చాలా బాధ అనిపించి ఒక పాట కోరాను సార్ నేను ఆ రోజు దసరా బుల్లిలోని పాట.
3: వెళ్ళిపోతున్నావా అమ్మా, నన్ను విడిచి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావా
2: అనే పాట సార్ ఆ కోరిని. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది నాకు.
1: ఎందుకంటే ఇప్పుడు
2: లేదు లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు నారాయణ గారు కొత్తగా పరిచయం అయ్యారు, మీరు మాట్లాడారు. ఆయన కొరకు గాజుల కృష్ణయ్య పాటలో ఏసుకు ఈ గాజులు అని పాట ఇస్తుంది సార్ వారి కొరకు.
1: ఎందుకంటే
2: ఆయన గుర్తుకు రాలే, కొత్త కాబట్టి తెలియదు వాళ్లకు, కానీ మనం ఓల్డ్ శ్రోతలం కాబట్టి కొద్దిగా వాళ్ళకి సంతోషాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇలా మార్పు చేస్తున్నాను సార్. అంటే దసరా బుల్లాడే అడగాలనుకున్నాను. మీ సంభాషణ విన్నాక నా మనసు మారింది.
1: సరే సరే, మనకు ఆయన ఆయన అడిగిన పాట ఏంటంటే వేరే వాళ్ళ మీద వాలిపోయే టైప్ పాట అది.
2: అంటే
1: వినిపోడు అంటే అట్లా కాదు, వేరే వాళ్ళ మీద వాలిపో అనే టైప్ ఉంది అది పాట.
2: ఆ
1: పాట మాదిరి అది అట్లాంటి అట్లా కాదు. ఎవరు ఎవరి ఎవరి కష్టం మీద వాళ్ళు నిలబడేది మనకు కావాల్సింది ఎప్పుడు కూడా.
2: అదే సార్, మీరు కూడా చెప్పారు కదా సార్, ఇంకా ముందుకు పోవాలంటే మీరు ఇష్టపడాలి, కష్టపడాలి, సంతోషపడాలి, ముందుకు పోవాలి. అప్పుడే మనం బిజినెస్ చేసుకున్నందుకు మన అభివృద్ధి బాటలో మనం ఉండాలి, చక్కగా మన జీవితాన్ని మనం మార్చుకొని బాగుండాలి అన్నట్టు.
1: సరదాగా ఇప్పుడు పోటీ పెరిగింది ప్రతి చోట, ప్రతి వ్యాపారంలో, ఈ వ్యాపారంలో ఆ వ్యాపారంలో కాదు, ప్రతి వ్యాపారానికి పోటీ ఉంది. పోటీని తట్టుకోవాలనుకున్నప్పుడు మనం నష్టానికి వ్యాపారం చేయకూడదు ఎప్పుడు కూడా.
2: అంతేలే సార్, వాస్తవం గ్యారెంటీ.
1: మనకు ఒక లాభం అనేది పెట్టుకోవాలి, ఒక లాభం
2: అంతే సార్.
1: అంటే మనకు ఆశ, అత్యాశ, దురాశ అంటాం. ఆశ ఉండొచ్చు, కొద్దిగా పర్వాలే అనుకుంటే అత్యాశ కూడా ఉండొచ్చు, కానీ దురాశ ఉండకూడదు ఎప్పటికీ.
2: దురాశ దుఃఖం చేయడం,
1: అదే 10 రూపాయలకు 2 రూపాయలు లాభం వేసుకుంటే పర్వాలేదు, 10 రూపాయలకు 10 రూపాయలు లాభం అనుకున్నప్పుడే మనం వ్యాపారంలో కొద్దిగా వెనక పడతాం.
2: కేవలం డబ్బే కదా సార్, మన పేరు కూడా ఉండాలి సార్, క్వాలిటీ ఉండాలి.
1: అంటే పేరు మీద వ్యాపారం జరుగుతుంది ఇంకోటి.
2: అవును సార్, మేము సార్ నా వయసు 62, మా ఫాదర్ కా నుంచి మాది 82 ఏళ్ల నుంచి కిరాణం షాపు ఫేమస్.
1: అదే
2: ఎఫ్ఎం సర్దార్ అంటే మా గ్రామంలో చిన్న పాలదావితోడు కూడా అబ్దో చేయి చెప్తారు సార్.
1: అదే ఇప్పుడు నారాయణ గురించి మనకి ఇంకా పూర్తి తెలియదు. నారాయణ కూడా రాపూర్ లో మంచి పేరు పెట్టుకోండొచ్చు గాజుల్లో.
2: ఉండొచ్చు, ఉండదు సార్. అందుకొరకే సార్ నేను ఆయన మాటలో పద్ధతి పట్టుకుని మీ ఇద్దరు సంభాషణ గురించి పాట అడిగాను సార్. విలువైన టైం ఉంది సార్, సరే ఆ పాటల కొలయ్య గారి కొరకు, త్రిముఖుల గుప్తా కొరకు, మీ కొరకు, అందరి మా శ్రోతించిన వారికి, బ్రహ్మయ్య గారి కొరకు, రికార్డింగ్ మాస్టర్ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ పాట నారాయణ కొరకు
1: నమస్తే. వినండి, వినిపించండి, వింటున్నాను, ఆనందించండి. మిడ్స్ కమ్యూనిటీ 90.8.

0: Schools, deemed to be university. NAC A+ grade, deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పాడు సార్. నా పేరు బండారు శంకరయ్య.
1: శంకరయ్య గారు, కార్యక్రమానికి స్వాగతం.
2: మీకు కూడా స్వాగతం సార్.
1: ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: అన్నయ్య సినిమాలో చిరంజీవి.
1: చిరంజీవిలేండి అన్నయ్య. మా అన్నయ్య అంటే మరి మా అన్నయ్య అంటే రాజశేఖరు, అన్నయ్య అంటే చిరంజీవి. అందులో ఏ పాట కావాలి?
2: గుసగుసలే గున్నా మా ఇల్లు అనే ఊపుకునే పాట సార్.
1: ఖచ్చితంగా సూపర్ సూపర్ గా ఉంటుందిలేండి, వినిపిస్తాను పాట. చెప్పండి శంకర్ గారు, ఏ పాట ఎవరికి అంకితం చేయాలనుకుంటున్నారు ఈ పాట?
2: ఈ పాట మా మిత్రుడు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, నెల్మెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, మా బామర్జి సోమనాథం జనార్దన్ గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మాణిక్యరావు గారికి,
1: చందలూరు పాడు కదా మీది?
2: చందలూరు పాడు సార్, మండలం.
1: ఓకే అండి, పాట వినిపిస్తున్నాను.
2: థ్యాంక్స్ సార్.
1: వినండి, వినిపించండి, వింటున్నాను, ఆనందించండి. మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: హృదయపూర్వక నమస్తే అండి.
1: నల్లిమిల్లి వెంకటరెడ్డి గారు, కార్యక్రమానికి స్వాగతం. మీకు కూడా నమస్కారం అండి.
2: చాలా సంతోషం అండి. కార్యక్రమం మొదటి నుంచి వింటున్నానండి. చాలా ఆనందకరంగా ఉందండి. మంచి పాటలు వినిపించారు.
1: అవును, నిజంగా మాకు కూడా ఈరోజు ఆనందంగా ఉంది. అందరూ డిఫరెంట్ బాంధవ్యాలదే ఒక డిఫరెంట్ పాట అనిపించింది నాకు. అంటే విషాద గీతమైన కూడా యశ్వరంగారావు గారు గుర్తొచ్చారు. యశ్వరంగారావు గారు ఆ అందుని పిలుచుకోబోవడము, ఆ సన్నివేశాలు గుర్తొచ్చాయి నాకు ఎందుకో.
2: అవునండి, నిజంగా వినేటోళ్ళు వినాలనిపించేది. మా చిన్నతనంలో ఆ పాట వినిపించే ఎంతో బాధాతప్త హృదయంతో ఉన్నా కూడా ఆ పాట వినాలనిపించారు. అంత బాగా గానం చేశారండి ఘంటసాల గారు. అనుకుంటా
1: ఘంటసాల గారు అద్భుతంగా గానం చేశారండి.
2: అవునండి, అవునండి.
1: మీరు ఈ రోజు మీరే పాట వినాలనుకుంటున్నారు వెంకటరెడ్డి గారు? ఈ రోజు మీరు
2: చెప్తారండి, మళ్ళీ మర్చిపోతారేమో. అలాగే బంగారు దసరా గుళ్ళల్లో వెళ్ళిపోతున్నావు అనే పాటలు కూడా ఒక శ్రోత గుర్తు చేశారు. అది కూడా నాకు చాలా ఇష్టమండి.
1: చాలా బాగుంది. నిజమే నిజమే. అది కూడా సినిమా సన్నివేశం ఊహించుకుంటే కొద్దిగా మనకు కళ్ళు చెమగిలుతాయి.
2: కళ్ళు చెమగిలుతాయండి. వేరే లోకంలోకి వెళ్తూ అది ఒక తాదాత్మిక ఏదో అంటారు దాన్ని. అందుకే అలాగే లేకపోతా ఉన్నట్టు అందులోనే.
1: కొన్ని సినిమాల్లో కొన్ని సన్నివేశాలు అట్లా అతుక్కుపోతాయండి నిజంగా.
2: అవునండి, అవునండి. ఘంటసాల గారు అటువంటి పాటలు 10-15 కూడా పాడారండి. మరి మనం ఇప్పుడు మనం ఇందాక రెండు ఉదాహరణలు చెప్పుకున్నాం చూసారా, అటువంటి పాటలు మనసు కట్టుకునే పాటలు చాలా ఉన్నాయండి. అయితే మరి నేను మళ్ళీ పాట వాయించుకు మళ్ళీ పాట చెప్తానండి. ఇవాళ సౌందర్య గారి పాట వెంకటేష్ గారు కలిసి నటించిన చిత్రం పాట అడుగుతున్నానండి. పవిత్ర బంధం చిత్రం పేరండి అది.
1: అందులో ఏ పాట కావాలండి?
2: మాయ దరి అందమా ఇంక సిద్ధమా. ఎన్నో సార్లు విన్నానండి ఈ పాట. నేను దూరదర్శన్ లో కూడా ఎన్నో సార్లు కోరుతున్నానండి. నాకు చాలా ఇష్టం. మంచి అభినయం, మంచి రచన, అంతకన్నా మించిన సంగీతం అండి. చాలా బాగుంటుందండి మీరు నటన కూడా.
1: కొద్దిగా సింపుల్ స్టెప్స్ అండి, పెద్దగా అంటే ఈ బ్రేక్ డాన్స్లు డిస్కో డాన్స్లు కాకుండా ఒక సింపుల్ స్టెప్స్ కూడా వేస్తారు ఇద్దరు.
2: సింపుల్ స్టెప్స్ లో ప్రేమతో మరి మ్యారేజ్ అబ్బాయిలు అయిపోరు. నేను సినిమా చూడలేదు. మంచి హుందాగా ఉంటుంది పాట, చాలా హుందాగా ఉంటుంది. మీరందరూ సింపుల్ స్టెప్ తో హృదయానికి వస్తుంటది అండి ఆ పాట. నిజంగా చాలా ఇష్టం అండి నాకు ఈ పాట.
1: నిజమండి, నిజమే.
2: కొన్ని కొన్ని పాటలు అలాగా నచ్చినసారి కానీ మనసు కట్టుకుని మంచి శక్తి తెచ్చుకుంటాయండి. మందులు అక్కర్లేదు ఈ పాటలు నుంచి సాధించేలా ఉంటాయండి కొన్ని పాటలు.
1: అవునండి, సంగీతంలో మనకు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఏ శ్రోతతోనో, అంటే ఒకప్పుడు ఇప్పుడుందో తెలియతే గానీ ఒకప్పుడు సంగీతంతో కొన్ని రోగాలను నయం చేసేవాళ్ళు అని చెప్పి మనం పుస్తకాల్లో చదివాం. మంగళంపల్లి మన మంగళంపల్లి మారుమురళీకృష్ణ గారు చాలా వేదికల మీద చెప్పేవారు. కొన్ని రాగాల గురించి కూడా చెప్పారు ఆయన. అట్లా కొన్ని రాగాలకు ఆ పవర్ ఉంది. అందుకే శిశురు వేత్తి పసురు వేత్తి వేతిగా రసప్పుని అన్నారు. అంటే సంగీతానికి పరవశించని ప్రాణి ఉండదండి. అందులో ఇప్పుడు వచ్చే సంగీతం కైతే ఇంకా నాకు తెలిసినంత వరకు కాలు కదపని వ్యక్తి ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడంతా ఇవి రితం ప్రధానంగా ఎక్కువ ఉన్నాయి కదా పాటలు. మెలోడీ కూడా వస్తున్నాయిలేండి వెంకటరెడ్డి గారు? అద్భుతమైన పాటలు వస్తున్నాయి. మీరు నిజమే, అద్భుతమైన పాటలు, అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు కూడా. ఇప్పుడు కాలానుగుణంగా కొన్ని అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు.
2: అవునండి, చాలా భద్రతగా ఉన్నాయండి. నిజంగా ఇప్పుడు సినిమాలు కూడా తీసేక్కర్లేదండి. అక్కడక్కడ కొన్ని కొన్ని మనం ఏదో అనుకున్న సందర్భాలు ఉండకూడదు కదండి. ఆఖరికి నాకు పాటలు అంటే అండి రేడియో ఈ పాటల కన్నా నిజంగా రేడియోలో వచ్చేటువంటి లలిత సంగీత కూడా నాకు నేను ప్రాణం ఇచ్చేస్తానండి ఆ పాటలకి.
1: అవునండి,
2: నాకు డిటిహెచ్ ఉందండి, డైరెక్ట్ హోమ్ ఉందండి. అందులో నుంచి మనకి టీవీ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మన ముఖ్యమైన ఆకర్షణ కేంద్రాలు వస్తుంటాయి. పొద్దున్నట్లు వింటుంటానండి ఆ లలిత సంగీత వింటుంటే ఎంత చక్కగా పాడేదండి, ఎంత చక్కటి వచ్చిందండి.
1: అవును నిజమండి.
2: మరి సమయం తక్కువ ఉందేమో అండి. మరి
1: పాట వినిపిస్తాను వెంకటరెడ్డి గారు. అయితే
2: ప్రేమిస్తాను, పేరు చేసేస్తానండి.
1: చెప్పండి.
2: బండారుపు త్రిమూర్తులు గారు, బండారు శంకరయ్య గారు, మస్తాన్ భాష గారు, మరి శాసగిరిరావు గారు, పిన్ని బాబాయ్ గారు, మాణిక్యాలరావు గారు, జగన్నాథరావు మాస్టారు, ఇంకా మరి అనేక మంది ఉన్నారండి. వారందరికీ హృదయపూర్వకంగా వినిపించాలని కోరుకుంటూ మా నరసింహ సారి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ చక్కటి విషయాలు తెలుస్తున్నాను మీ ద్వారా.
1: మీ అభినందనలకు ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. అలాగే అండి. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

శ్రోతలు, ఇంతటితో ఈనాటి హలో మిట్స్ వేదిక ప్రత్యక్ష ఫర్ కనెక్ట్మెంట్ని ముగిస్తున్నాం. తిరిగి సోమవారం సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు యథావిధిగా హలో మిట్స్ వేదికకు శ్రోతలు కూడా అసంఖ్యాకంగా మాకు ఫోన్ కాల్ చేసి వేదికలో మాతో మాట్లాడి మీకు ఇష్టమైన పాటను మీకు ఇష్టమైన వాళ్ళకు డెడికేట్ చేయాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది మచ్చ నరసింహాచార్య. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆచే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు MITS కమ్యూనిటీ రేడియో
1: 90.8 కమ్యూనిటీ రేడియో. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: హాయ్ హలో, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ అజయ్ రాజేష్. ఈనాటి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. మాటకు ప్రామాణికత ఉంది. వ్యక్తి సచ్చీలుడైతే మాటకు విలువ ఇస్తాడు. దానికి కట్టుబడి ఉండడం ప్రాణం కన్నా ప్రధానమని భావిస్తాడు. జ్యోదంలో ఓడిన ధర్మరాజు రాజ్యాన్ని, సమస్త సంపదను కోల్పోవడమే కాక ప్రియమైన సోదరులను, ప్రాణంతో సమానమైన భార్యను కూడా ఓడిపోతాడు. తనకు వచ్చిన కళ ఆధారంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి నుండి రాజ్యాధికారంతో పాటు సమస్త సంపదను బాకీగా వసూలు చేయాలని అనుకుంటాడు. స్వప్న వృత్తాంతాన్ని అంగీకరించి హరిశ్చంద్రుడు రాజ్యాధికారాన్ని మహర్షి కప్పజెప్పాడు. జీవితాంతం కష్టాల వరదను ఎదుర్కొన్నాడు, అయినా సంకల్పశక్తితో కీర్తి పొందాడు. సంకల్పం అంటే కేవలం ఒక పదం కాదు, అది మనసులో మనకి మనం మననం చేసుకునేది కావచ్చు, నలుగురికి తెలిసేలా బయటికి ఉచ్చరించేది కావచ్చు. దానికి అమూల్యమైన శక్తి ఉంది. సంకల్పం చెప్పుకొని ఒక పవిత్ర కార్యానికి ఉద్యుక్తమవుతాం, అనుకున్నంత మాత్రాన జరుగుతాయా? సంకల్పాలకు విలువేముందని విమర్శించవచ్చు. పురాణ ఇతిహాసాలు, చరిత్ర పరిశీలిస్తే సంకల్పానికి ఎంతో శక్తి ఉందని అర్థమవుతుంది. భగవంతుడి సంకల్పం మేరకు సమస్త సృష్టి జరిగింది. సూర్యచంద్రుడు నియమం తప్పకుండా ప్రపంచాన్ని వెలిగిస్తున్నారు. ప్రతిభావంతులైన వ్యక్తుల సంకల్పాలు వారికి వ్యక్తిగతంగానే కాదు, మొత్తం మానవాళికి మేలు చేస్తాయి. మన నాగరికత, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, అన్ని ఎందరో మేధావుల సంకల్పాలు సాకారమైన ఫలితాలే. బలహీనమైన సంకల్పాలు కార్యరూపం దాల్చవు. దుష్టులు కూడా సంకల్పాలు చెప్పుకుంటారు, అవి సమాజానికి హాని చేస్తాయి. అందుకే సంకల్పాలు బలమైనవిగా, పవిత్రమైనవిగా ఉండాలన్నది విజ్ఞుల మాట. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం, మంచి ఉద్యోగాలు సాధించడం దాకా బలమైన సంకల్పాలు చేసుకోవాలి. సంకల్పాలు దృఢంగా ఉన్నప్పుడు ఆచరణకు కావలసిన ప్రేరణ దానికదే అందుకొస్తుంది. మంచి సంకల్పాలు సానుకూల శక్తికి కేంద్రాలు. సత్సంకల్పాలతో మనసు మంగళకరమై వినూత్న పరిమళంతో శోభిస్తుంది. మనసులో ఆరోగ్యకరమైన ఆలోచనల వలన శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. భయాన్ని, ఓటమిని సంకల్పిస్తే ఎడ్రినలిన్ విడుదలవుతుంది. ఎదుర్కోలేవు, పారిపో అంటూ పిరికి మందును నూరుపోసే భావనలు చుట్టుముట్టి అపార నష్టాన్ని కలుగజేస్తాయి. మంచి సంకల్పాలకు ధ్యానంలోనూ ప్రాధాన్యం ఉంది. సృష్టికి మూల నుండి ప్రవహించే పవిత్ర దివ్యశక్తి తన రోగాన్ని నయం చేస్తుందన్న బలమైన సంకల్పం, విశ్వాసం వైద్యుల చికిత్సకు తోడైతే ఆ రోగి త్వరగా కోలుకుంటాడు. కర్మకు అనుగుణంగా ఫలితాలు ఉంటాయి, సంకల్పానికి అనుగుణంగా కర్మలు సాగుతాయి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా జీవితం ఆనందంగా కొనసాగుతుంది వంటి బలమైన సానుకూల సంకల్పాలు వ్యక్తిగత ప్రగతికి కేంద్రాలు. ఆచరణ సంకల్పానికి సహజ అనుబంధంగా శోభిస్తుంది. మంచి సంకల్పాలు చెప్పుకోవడం, వాటిని విశ్వసించి ఆచరించడం వ్యక్తి శ్రేయస్సుకు, సమాజ సంక్షేమానికి ఎంతో అవసరం. ఇదండి ఈనాటి అద్భుతమైన వ్యక్తిత్వ వికాస సమాచారం మరియు ఆధ్యాత్మిక సమాచారం. సంకల్ప బలం వినండి, వినిపించండి, ఆనందించండి. మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం, ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM టు 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మీట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. హాయ్ సార్, ఈరోజు నేను ఫోన్లో ఎక్కువసేపు గడిపేశాను. తర్వాత తెలిసింది 5 గంటలు ఎలా అయిపోయాయో కూడా నాకు తెలియలేదు సార్.
3: అదేంటి ప్రవళిక, 5 గంటలైనా నీకు ఉపయోగకరంగా ఉపయోగించలేకపోయా టయాన్ని?
2: నిజమే సార్, ఒక్కసారి టైం చూసుకున్నప్పుడు షాక్ అయ్యాను. కాలం ఎంత త్వరగా పోతుందనే విషయం మర్చిపోయాను సార్.
3: అలా జరుగుతూనే ఉంటుంది ప్రవళిక, అందుకే కాలం మన చేతుల్లో లేని వనరు. ఇది బాగా అందరూ గుర్తుంచుకోవాలి. గడిచిన ప్రతి నిమిషం తిరిగి రాదు, అందుకే దాన్ని విలువైనదిగా పరిగణించాలి, తెలుసా?
2: సరే సార్, కానీ కాలాన్ని వృధా చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి సార్.
3: చాలా మంచి ప్రశ్న వేసినావు నాన్న. ఎందుకంటే మనము కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనకు అందరికీ, ప్రతి ఒక్కరూ పాటించాల్సింది మొదటిగా ప్రణాళిక, అంటే ప్లానింగ్. రోజు ఏ పనులు చేయాలో ఒక చిన్న జాబితా రాసుకోవాలి. ముఖ్యమైన పనుల్ని ముందు పూర్తి చేయాలి,

0: మొబైల్, సోషల్ మీడియా వంటివి సమయాన్ని తినేస్తాయి. వాటిని నియంత్రించాలి. ఎందుకంటే నాన్న, మనము ఈ స్పీడీ గన్లో బయటికి పోయేటప్పుడు ప్లాన్ లేకుండా పోతే మనము ఒక్కొక్కసారి బండ్లో పోయేటప్పుడు మనకు పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువైతుంది. అదే ఒక ప్లానింగ్ చేసుకున్నావు అంటే ఒక పేపర్లో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు తిరగాలనేది కూడా తెలిసొస్తుంది. దానివల్ల సమయమే కాదు మనకు పెట్రోల్ వనరును కూడా మనం సేవ్ చేసేటట్టు. కాబట్టి ముందుగా మనం టైర్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాన్ చేసుకుని అది ఆ జాబితా చెవులో పెట్టుకొని పోతే ఖచ్చితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అది ప్రవళిక.
1: బాగా చెప్పారు సార్. ఒకసారి ఆలోచిస్తే చదవడం, స్నేహితులతో చర్చించడం, కొత్త విషయాలను నేర్చుకోవడం కూడా టైంను విలువైనదిగా మార్చుకోవచ్చు కదా సార్.
0: ఖచ్చితంగా. కాలం నదిలా పారిపోతుంటే దానిలో శ్రమించేవారే ముత్యాలు దొరకగలరు అని అంటారు. యువతగా ఉన్నప్పుడే మనం నేర్చుకున్న ప్రతి పాఠం మన భవిష్యత్తుకి బలమైన బలం అవుతుంది. ప్రవళిక,
1: థ్యాంక్ యూ సార్. ఇకపై నేను కూడా కనీసం 3 గంటల పాటు ముఖ్యమైన పనులకు టైంని ఉపయోగిస్తాను సార్.
0: అది అలా చేయి మంచిది ప్రవళిక. ఎందుకంటే కాలాన్ని గౌరవిస్తే అది మన విజయాన్ని గౌరవిస్తుంది. తెలుసుకో,
1: కాలాన్ని వృధా చేయొద్దు, దానిని సద్వినియోగం చేసుకోండి అని మీరు చెప్పిన మాటలు చాలా ఉపయోగపడ్డాయి సార్.
0: కాలమే మన చేతుల వలన గొప్ప ఆస్తి. దాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటే మన జీవితం వెలుగులతో నిండిపోతుంది. ఏమంటారు శ్రోతలు, మీరు ఆలోచించండి. మీరు రోజులో ఎంత సమయం వృధా చేస్తున్నారో కూడా ఒకసారి పట్టి వేసుకొని ఆ వృధాను తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ప్రతి ఒక్కరూ అత్యున్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
1: ఈ విషయాన్ని మీరు మీ మిత్రులకు, కుటుంబానికి చెప్పండి. ఎందుకంటే కాలం ఆదా చేయడం మన బాధ్యత.
0: వినండి, వినిపించండి, ఉంటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

అందరికీ నమస్కారం, నేను మీ ఆర్జే వైష్ణవి. ఈరోజు మన టాపిక్ ఆధ్యాత్మిక యాత్ర, స్పిరిచువల్ జర్నీ. ఆధ్యాత్మిక యాత్రలకే యువతరం ఓటు. దేశంలో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. చార్ధామ్, అమర్నాథ్, వారణాసి యాత్రల టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ భక్తి యాత్రలు చేస్తుంది వృద్ధులు, నడి వయస్కులు కాదండో యువతరం. అవును, మీరు వింటున్నది నిజమే. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి సెలబ్రిటీల నుంచి సామాన్య యువతి యువకుల దాకా అందరూ ఆధ్యాత్మిక బాటలోనే అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు, మనవలు మనవరాల ఫంక్షన్లు కూడా చేసేది ఎంచక్క కృష్ణారామ అంటూ తీర్థయాత్రలకు వెళ్ళేవారు ఇంటి పెద్దలు. అందుకే తీర్థయాత్రలు ఎక్కువగా రిటైర్ అయిన వారికి అని అభిప్రాయం నిన్న మొన్నటి దాకా ఉండేది. కానీ బాగా గమనిస్తే ఇటీవల కాలంలో ట్రెండ్ మారుతుంది. శ్రీదేవి ముద్దుల కూతురు ప్రముఖ యువ నటి జాన్వీ కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లడమే కాదు, ఆమె మోకాళ్లపై కొండను ఎక్కుతున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఆమె తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడిని 50 సార్లు దర్శించుకుందట. మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల అస్సాంలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంది. విక్కీ కౌశల్ తన సామ్ బహదూర్ చిత్రం విడుదల ముందు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ని దర్శించాడు. నేటి తరంలో పెరుగుతున్న భక్తికి, వాళ్ళు చేస్తున్న ఆధ్యాత్మిక యాత్రలకు ఈ తారల జస్ట్ ఉదాహరణ మాత్రమే. గత ఏడాది ఓ యువతి మోకాళ్లపై కూర్చొని తన బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసింది. సోషల్ మీడియాను ఈ వీడియో ఊపేసింది. యువతి ప్రపోజ్ చేయడం విభిన్నంగా ఉండటమే కాదు, వాళ్ళున్న ఆ ప్రదేశం కేదార్నాథ్ అని తెలిసి ఆన్లైన్లో వెదుగులాట ఎక్కువైందట. క్రమేపీ ఇన్స్టాగ్రామ్ ప్రదేశాల్లో ఆలయాల జోరు పెరిగింది. అలాగని యువతి యువకులు తమ తాతయ్య నానమ్మలకు తోడుగా వెళ్తున్నారని కాదు, తమని తాము తెలుసుకోవడానికి ఆలయ మెట్లెక్కుతూ యువతరం దేశవ్యాప్తంగా పెరుగుతుంది. ఒత్తిడి ఆందోళనే కారణమా? యువతరానికి తీర్థయాత్రలపై పెరుగుతున్న ఆసక్తినే స్పిరిచువల్ టూరిజంగా పేర్కొంటున్నాము. ట్రావెల్ ఏజెన్సీ స్కై స్కానర్ రిపోర్టు ప్రకారం భారతీయుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఆధ్యాత్మిక పర్యటన పట్ల ఆసక్తి చూపిస్తున్నారట. అలాగే పర్యాటకుల్లో 18 నుంచి 24 ఏళ్లలోపు వారిలో 52% మంది, 25 నుంచి 30 ఏళ్లలోపు వారిలో 59% మంది పుణ్యక్షేత్రాలను సందర్శించాలని భావిస్తున్నారని స్కై స్కానర్ వాళ్ళు 2024 ట్రావెల్ ట్రెండ్ తెలియజేస్తుంది. ఇదివరకటిలా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు అనే దృక్పథంతో కూడా మార్పులు వస్తున్నాయి. స్నేహితులు, సహోద్యోగులతో సినిమాలు, షికార్లే కాకుండా యాత్రలకి సై అంటున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాలు అనునిత్యం డెడ్లైన్లతో సతమతం అవుతున్నారట. వారాంతంలో హాయిగా ఇంట్లో గడుపుతున్న మనసులో ఓ పక్కన సోమవారం ఆఫీసులో చేయాల్సిన పని లాగుతూనే ఉంటుంది. నేటి జీవనంలో ఒత్తిడి ఆందోళన పెరిగిపోయాయి. వాటి నుంచి ఉపశమనం కోసమే కాకుండా ఆధ్యాత్మిక చింతన కోసం పుణ్యక్షేత్రాలకు పరుగులు పెడుతున్నారు యువతీ యువకులు. పైగా మన ఆలయాలన్నీ గుట్టలు, కొండలు, నదీ, సముద్ర తీరాలు, హిమాలయ పర్వత సోమాల దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఆలయాల సన్నిధానం చుట్టూ పరిసరాలు, అక్కడ ప్రకృతి రమణీయత ఎలాంటి వారికైనా మనసుకి ప్రశాంతత చేకూరుస్తుంది. ఆధ్యాత్మికంగా జడివానలో తడిసిన ముద్దవుతారు. తెలియని చైతన్యం వారిని ఆవహిస్తుంది. సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తారు. జీవితం పట్ల సాసుకులు దృక్పథం ఏర్పడుతుంది. ఇది 100% వాస్తవమని అంటున్నారు. హైదరాబాద్కి చెందిన రామకృష్ణ వర్మ ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వర్మ ఇటీవల తన సహోద్యోగులతో కలిసి కేదార్నాథ్ యాత్రకి వెళ్ళి వచ్చారు. ఎప్పుడూ ఆఫీస్ పనులతో విసుగెత్తిన మేము ఆ మంచుకొండల్లో మమ్మల్ని మేము మర్చిపోయాం. శక్తి ఏదో ముందుకు నడిపిస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయని అంటున్నారు రామకృష్ణ. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక యాత్రలు జోరు ఊపందుకుంది. భారతీయులు కూడా అదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. కరోనా సమయంలో గూడు కట్టుకున్న సద్భత నుంచి బయటపడడానికి ఈ ఆధ్యాత్మిక యాత్రలు బాగా ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా నేటి తరం యువతీ యువకులు నిరుద్యోగం, వర్క్లోడ్, ఒత్తిడి, ఆందోళన, జీవన వ్యయాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు,
వీటన్నిటి నుంచి ఉపశమనం పొందడానికి యువతీ యువకులు ఆధ్యాత్మిక యాత్రల దారి పడుతున్నారు. దైవ సన్నిధిలో గడిపి తమని తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సమస్యల నుంచి గట్టెక్కి భవిష్యత్తు బాగుండాలనే దైవ చింతను అలవర్చుకుని ఆయా దేవులని ప్రార్థిస్తున్నారు, ఉపశమనం పొందుతున్నారు. అయితే వీరిపై ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న సెలబ్రిటీల ప్రభావం కూడా లేకపోలేదు. తమ అభిమాన తారలే కేదార్నాథుని దర్శించుకోవడానికి ట్రెక్కింగ్ చేస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. జాన్వీ కపూర్, దీపికా పదుకొణె తిరుమల వీడియోలు, సోషల్ మీడియాలో వచ్చే అనేక తీర్థస్థాలల వీడియోల ప్రభావం వల్ల కూడా యువతి యువకుల ఆధ్యాత్మిక బాట పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకప్పుడు కాశీ అంటే జీవనయాత్రలో ఆఖరి మజిలి. దూరభారం, రవాణా, వసతి తదితరాల వల్ల యాత్రికుల్లో అలాంటి భావం ఉండేది. కానీ నేటి జనరేషన్ జడ్జ్ మిలియన్స్ని అభిరుచులను తగినట్టుగా ఆధ్యాత్మిక ప్రదేశాలను ఆధునీకరించడం మొదలైంది. కానీ విశ్వనాథ్ కారిడార్, కేదార్నాథ్ ఆలయం, ఉజ్జయిని మహాకాల్ కారిడార్, జగన్నాథ్ కారిడార్ పేర్లతో ఆయా ఆలయాల్ని ఇప్పటికీ అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా మరో 57 ప్రదేశాలని సద్వేస్ దర్శన్ 2.0 పథకం ద్వారా ఆధునీకరించే పనులను కేంద్ర ప్రభుత్వం స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి చేపట్టింది. రవాణా పరంగా చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రాలకు హైవే రోడ్లతో కమిటీ వీటి పెంచుతుంది. టికెట్ బుకింగ్, రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. దీంతో ప్రయాణ భారం బడలిక దూరమైంది. వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లతో పుణ్యక్షేత్రాలని అనుసంధానం చేస్తున్నారు. ప్రసిద్ధి నగరాల నుంచి దేశంలో వివిధ పుణ్యక్షేత్రాలకు విమాన సదుపాయాలను కూడా పెరిగాయి. ఈ డెస్టినేషన్స్కు విమాన పరంగా 15% వృద్ధి చెందినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. యువతకు నచ్చే విధంగా హోమ్ స్టైల్, హాస్టల్స్ను, తదితర భిన్నమైన వసతులను కూడా అన్ని నగరాలు, పట్టణాలలో సైతం వచ్చేస్తున్నాయి. ఆర్థికంగా తక్కువ అంతేకాకుండా ఓ కమ్యూనిటీలో బస చేస్తున్న భద్రత కలిగిస్తుంది ఆధ్యాత్మికతకు అనుబంధంగా. అయోధ్యలో రామమందిర్ స్థాపన భారతదేశంలో పెరుగుతున్న ఆధ్యాత్మిక యాత్రలకు తారాంకనం. హాస్పిటాలిటీ టెక్ ప్లాట్ఫామ్ ఓయో ఈ ఏడాది ఆఖరి కంత అయోధ్య, వారణాసి, తిరుపతి, కాట్రా తదితర పుణ్యక్షేత్రాలలో మరో 400 ప్రాపర్టీలను, హోటళ్ళు, హోమ్ స్టైల్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. గోస్టాప్, జోస్టల్ సంస్థలు వారణాసి, ఉజ్జయిని, రిషికేశ్ తదితర ప్రాంతాలలో హాస్టల్స్ను ఏర్పరిచాయి. ఇక్కడ ఒకరోజు బసకి 200 నుంచి 500 వరకు చార్జ్ చేస్తున్నాయి. యువ యాత్రికులకు ఎంచక్క స్కూటర్లు, బైకులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు వాటిపై వెళ్ళి చూసి రావచ్చు. ఈ వసతి కేంద్రాల్లో అతిథులు బసకు మరింత ఆకర్షణీయంగా ఉంచేందుకు మ్యూజికల్ సెషన్స్, గేమ్ సైట్స్, బోన్ ఫైట్స్ లాంటివి నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇదివరకు ఇలాంటివి ఊహకు కూడా అందేవి కాదు. యువత సంఖ్య విశేషంగా పెరుగుతుండడంతో యాత్రా కేంద్రాలు రూపురేఖల్లోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వినోద కార్యక్రమాలు ఊపందుకున్నాయి. యువత ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఎలాగూ ఉంటుంది. ఒక విధంగా ఆలయాలు సందర్శనానికే వెళ్ళిన పనిలో పనిగా తమకు నచ్చినవి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. పుణ్యంతో పాటు పురుషార్థం కూడా కోరుకుంటున్నారు ఈ తరం టేకీలు. కేదార్నాథ్కు వెళ్ళేవారు ఉత్తరాఖండ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్, కూలు మనీలా వెళ్ళేవారు రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్కు తగినట్టే టూరిస్టులు ఏజెన్సీల వివిధ రకాల స్పిరిచువల్ టూర్ ప్యాకేజ్లను తయారు చేస్తుంది. ఉదాహరణకు థామస్ కుక్ ఇండియా ట్రావెల్ సంస్థ స్పిరిచువల్ ప్లస్ అనే ప్యాకేజీని ఇటీవల ప్రకటించింది. వివిధ బడ్జెట్ గ్రూపుల వారి కోసం VIP దర్శనాలు, వైట్ వాటర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్, లోకల్ క్యూజిన్ ట్రయల్స్, హెలికాప్టర్ సర్వీసులు తదితరాలను అందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో చేనేత, హస్తకళ గ్రామాలను సందర్శన, లోకల్ టూర్ కూడా టూర్ ప్యాకేజీల్లో భాగంగా అందిస్తున్నారు. అంటే ఈ తరం యాత్రికుల వల్ల స్థానికులకు కూడా మేలు కలిగించాలన్న ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది. నేడు ఆధ్యాత్మిక యాత్ర అంటే కేవలం దేవుడిని దర్శించుకొని రావడమే కాదు, పుణ్యం పురుషార్థం ఉండేలా ట్రెండ్గా వీటిని డిజైన్ చేస్తున్నారు. అందుకే
ఆలయ సందర్శనతో పాటు యోగ, మెడిటేషన్, వెల్నెస్ థెరపీల లాంటి కార్యకలాపాలు కూడా ఆయా ధార్మిక ప్రదేశాల్లో ఊపందుకుంటున్నాయి. దీంతో ఆధ్యాత్మికంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇవన్నీ ఒత్తిడిని జయించే మార్గాలని యువతరం అర్థం చేసుకుంది. అందుకే నయా స్పిరిచువల్ టూరిజం సరికొత్త వంతులో తొక్కుతూ వేగంగా ఊపందుకుంటుంది. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే.

0: Hi, hello. Welcome to MITS Community Radio 90.8. This is your RJ Shashikala. Today's topic is planning for self-employment. Planning for self-employment involves several key steps. Accessing your skills and passions, developing a business plan and securing funds, and understanding legal and financial aspects. It's crucial to define your business idea and research the market and create a strategy for attracting and retaining clients. Financial planning, including the budgeting and separate bank accounts and understanding tax implementations, is also essential for long-term success. Define your business. Access your skills and passions. Identify what you enjoy doing and what you're good at. Research your industry. Understanding market demand and complementation and potential opportunities. Choose a business model. Decide on a structure like sole proprietorship and LLC or partnership. Develop a business plan. Outline your goals and strategies and target market and financial products. Financial planning. Budgeting. Separate your personal and business finance. Funds. Exploring options like personal savings, loans or funds. Taxes. Understanding self-employment taxes and dedications. Retirement planning. Begin savings early and explore options like self-directed and retirement accounts. Third one. Legal and administrative. Register your business. Choose a business name and register with the relevant authorities. Insurance. Secure necessary insurance coverage for your business and personal needs. Marketing and sales. Develop a marketing strategy. Identify your target audience and how to reach them. Build your brand. Create a professional online presence and marketing materials. Network and build relationship. Connect with potential clients. Work-life balance. Prioritize self-care. Ensure you have your time for activities that help to relax and recharge. Support and resources. Consult with experts. Seek advice from financial advisors and lawyers and business mentors. Take advantage of resources. Utilize online platforms, workshops, and local support organizations. By carefully considering these steps, you can increase your chances to success and navigate your challenge of self-employment with greater confidence. Thank you.
1: Hi, hello. మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హలో ఆదాబ్ నమస్తే. మీ కుమిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ఆర్జే హారిక. ఈరోజు మనం చిన్నారులు ఎంతోమంది క్యాన్సర్కి బాగుపడి వాళ్ళకి హాస్పిటల్కి వెళుతూ ఉండగా వాళ్లకు ఉండడానికి ఇల్లు లేదు అలాంటి వాళ్ళ కోసమే ఈ ట్రస్ట్. ఆ ట్రస్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బూచోడు వస్తున్నాడు అని బెదిరించి నోట్లో గోరుముద్దతో పెట్టేస్తాం, కానీ పిల్లల కన్నా ధైర్యవంతులు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? బూచోడు కాదు, బ్రహ్మ రాక్షసుడు లాంటి క్యాన్సర్ వేధిస్తున్న, నొప్పులెన్నో బాధిస్తున్న స్వచ్ఛమైన చిరునవ్వుని రువ్వుతున్నారు ఆ చిన్నారులు. ఆ చిరునవ్వుల దీపాలు మలిగిపోకుండా వేల చేతులతో కాపు కాస్తుంది సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ సంస్థ. చికిత్స కోసం నగరాలొచ్చే నిరుపేద చిన్నారులకు బస వసతి కల్పించడమే కాదు, వాళ్ళు స్థిరపడేదాకా చదువు ఉద్యోగాలకు సహాయం చేస్తుంది. హైదరాబాదులో ఉన్న సెయింట్ జూడ్ చైల్డ్ కేర్ సెంటర్లో రవి చేసే సందడి అంతా ఇంత కాదు. ఆ సెంటర్ ఇన్ఛార్జ్ అడిగే ప్రశ్నలకు తుంటరి సమాధానాలు ఇవ్వడం దగ్గర నుంచి రోజు పాఠాలు చెప్పడానికి వచ్చే టీచర్ల్ని నవ్వించేదాకా హడావిడి సృష్టించే ఆ చిన్నారి గత 2 ఏళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని ఓ మారుమూల పల్లెకి చెందిన పేద కుటుంబం వాళ్ళది. 6 ఏళ్లప్పుడు తరచూ తీవ్ర జ్వరం వస్తుందని పరీక్షిస్తే క్యాన్సర్ ఉందని తేలింది. హైదరాబాద్ తీసుకొచ్చి బసవతారం ఆసుపత్రిలో చికిత్స చేయిస్తే 7 ఏళ్లలో తగ్గింది. కానీ వాళ్ళల్లా ఊరు వెళ్లిన 6 నెలలకే క్యాన్సర్ తిరగబెట్టింది. ఏం కాదు అని భరోసా ఇచ్చిన వైద్యులు మళ్లీ చికిత్స మొదలుపెట్టారు. కనీసం మరో 7 ఏళ్ల పాటు ఇన్ఫెక్షన్ లేది అంటే అతి శుభ్రమైన చోట ఆ చిన్నారి ఉండాలని చెప్పారు. కూలినాలికి వెళ్లే రవి తండ్రికి ఆస్థాయ శుభ్రత వసతులు ఉన్న ఇల్లు అద్దెకు దొరకడం సాధ్యం కాలేదు. అప్పుడే ఆసుపత్రి వైద్యులు సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ గురించి చెప్పితే వచ్చారు. 6 నెలలుగా అక్కడే తలదాచుకుంటున్నారు. రవి చదువులకు వెనపడకుండా ఆ సెంటర్ వాళ్ళు వాడికి రోజూ పాఠాలు చెప్పిస్తున్నారు. తల్లికి బ్యూటీషియన్ కోర్స్, తండ్రికి మొబైల్ రిపేరింగ్లో శిక్షణ ఇచ్చి వాళ్ళ ఉపాధికి హామీ ఇస్తున్నారు. ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణంలో రవి కోలుకొని ఇప్పుడు అందరికీ తలలో నాలుకైపోయాడు. ఇలా ఒకరో ఇద్దరో కాదు, తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ విశాఖ నగరంలో దాదాపు 60 మంది క్యాన్సర్ బాధిత చిన్నారులకు వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి సెయింట్ జూడ్ కేంద్రాలు. ఆ 7 నెలలు క్యాన్సర్ అనగానే ప్రాణాపాయ తప్పదని మనం అనుకుంటాం, కానీ చిన్నారుల విషయంలో అది పూర్తిగా నిజం కాదు. వాళ్ళకొచ్చే క్యాన్సర్ ఏదైనా సరే 90% నయం చేయొచ్చు, మిగతా 10% ప్రాణాపాయాలు కూడా క్యాన్సర్ వల్ల కాకుండా సెకండరీ ఇన్ఫెక్షన్ వల్లే జరుగుతాయి. అందుకే తొలిదశ చికిత్స జరిగే 1-2 నెలల పాటు వాళ్ళని ఆసుపత్రిలోనే ఉంచుతారు. ఆ తర్వాత 7-8 నెలలు మరింత కీలకమని చెబుతారు వైద్యులు. దూరపు ప్రాంతాల వాళ్ళు ప్రయాణాలు చేయకూడదంటారు. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆసుపత్రి నుంచి 5 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్ళకూడదని సూచిస్తుంటారు. మరి ఎక్కడో మారుమూల పల్లెలో నుంచి చికిత్స కోసం నగరాలకి వచ్చిన తల్లిదండ్రులకి అది ఎలా సాధ్యమవుతుంది? అందుకే అలాంటి వాళ్ళకి ఆత్మీయ హస్తం చాచి హక్కును చేర్చుకుంటాయి సెయింట్ జూడ్స్ కేంద్రాలు. వైద్యుల రిఫరెన్స్తో వచ్చే క్యాన్సర్ బాధిత పిల్లలకు వారి తల్లిదండ్రులకు చక్కటి సౌకర్యాలతో కూడిన బస, భోజన వసతులు ఉచితంగా కల్పిస్తున్నారు. ఇక్కడ ఏమాత్రం బయటి వాతావరణం సోకకూడని బోన్ మ్యార్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న చిన్నారులకు ప్రత్యేక ఇన్సులేషన్ యూనిట్లను కేటాయిస్తున్నారు. పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన వంటలు తల్లిదండ్రులు చేసే పెట్టే విధంగా వారం వారం పోషక వీలు వలున్న ఆహార దనుసులు అందిస్తున్నారు. వాళ్ళు తమ ఇంట్లో ఉన్నట్టే వంట చేసుకోవచ్చు. ఆ సెంటర్లోని ప్రతి కేంద్రాలను చక్కటి ప్లేగ్రౌండ్ ఉంటున్నాయి. అందరికీ సాయంత్రంలో 2 గంటలు పాఠాలు చెబుతున్నారు. నెలలు పసికిందుల నుంచి 16 ఏళ్లలోపున ఎవరైనా తీసుకుంటున్నారు. అంతేకాదు, సెయింట్ జూస్ ఫర్ లైఫ్ పథకం కింద తమ దగ్గర ఆశ్రయం పొంది వెళ్లిన పిల్లలకి డిగ్రీ చదివే ఉద్యోగంలో స్థిరపడేదాకా అన్ని రకాల కౌన్సిలింగ్లు, ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. వాళ్లదే ఆ ఆలోచన, సెయింట్ జూడ్ చైల్డ్ కేర్ సెంటర్ సంస్థ ఆలోచన. శ్యామ్ నిహాల్ కవిరెత్తే దంపతులది. లండన్లోని యూనిలివర్ కంపెనీలో పనిచేసిన నిహాల్ పదవి విరమణ తర్వాత భార్యతో పాటు సొంతూరైన ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. ఓ రోజు టాటా మెమోరియల్ హాస్పిటల్ వైపు వెళ్తుంటే క్యాన్సర్ బాధిత చిన్నారులతో ఎక్కడా బసవసి దొరకక ప్లాట్ఫామ్ పైన పడుకున్న తల్లిదండ్రులను చూసి కదిలిపోయారట. అలాంటి వాళ్ళ కోసమే 2006లో ముందు 8 కుటుంబాలు బస చేసేలా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో సమంతారెడ్డి అనే క్యాన్సర్ బాధితులు ఈ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ముంబై యూనిట్ 12 అంతస్తుల అతిపెద్ద కేంద్రంగా ఎదిగితే హైదరాబాద్లో సహా దేశంలోని 13 నగరాల్లో మొత్తం 70 కేంద్రాలు ఉన్నాయి. సుమారు 10,000 మంది చిన్నారులకు సహాయం చేసిన ఈ సంస్థ 1,000 మందికి జీవితంలో నిలదొక్కునేదాకా చేయూతనిచ్చింది. ధన్యవాదములు.
1: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
2: ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. వినండి, వింటూనే ఉండండి MITS Radio 90.8. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్
1: 90.8 కమ్యూనిటీ రేడియో. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: హాయ్ హలో, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మీ అజయ్ రాజేష్. ఈనాటి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. మాటకు ప్రామాణికత ఉంది. వ్యక్తి సచ్చీలుడైతే మాటకు విలువ ఇస్తాడు. దానికి కట్టుబడి ఉండడం ప్రాణం కన్నా ప్రధానమని భావిస్తాడు. జ్యోదంలో ఓడిన ధర్మరాజు రాజ్యాన్ని, సమస్త సంపదను కోల్పోవడమే కాక ప్రియమైన సోదరులను, ప్రాణంతో సమానమైన భార్యను కూడా ఓడిపోతాడు. తనకు వచ్చిన కళ ఆధారంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి నుండి రాజ్యాధికారంతో పాటు సమస్త సంపదను బాకీగా వసూలు చేయాలని అనుకుంటాడు. స్వప్న వృత్తాంతాన్ని అంగీకరించి హరిశ్చంద్రుడు రాజ్యాధికారాన్ని మహర్షి కప్పజెప్పాడు. జీవితాంతం కష్టాల వరదను ఎదుర్కొన్నాడు, అయినా సంకల్పశక్తితో కీర్తి పొందాడు. సంకల్పం అంటే కేవలం ఒక పదం కాదు, అది మనసులో మనకి మనం మననం చేసుకునేది కావచ్చు, నలుగురికి తెలిసేలా బయటికి ఉచ్చరించేది కావచ్చు. దానికి అమూల్యమైన శక్తి ఉంది. సంకల్పం చెప్పుకొని ఒక పవిత్ర కార్యానికి ఉద్యుక్తమవుతాం, అనుకున్నంత మాత్రాన జరుగుతాయా? సంకల్పాలకు విలువేముందని విమర్శించవచ్చు. పురాణ ఇతిహాసాలు, చరిత్ర పరిశీలిస్తే సంకల్పానికి ఎంతో శక్తి ఉందని అర్థమవుతుంది. భగవంతుడి సంకల్పం మేరకు సమస్త సృష్టి జరిగింది. సూర్యచంద్రుడు నియమం తప్పకుండా ప్రపంచాన్ని వెలిగిస్తున్నారు. ప్రతిభావంతులైన వ్యక్తుల సంకల్పాలు వారికి వ్యక్తిగతంగానే కాదు, మొత్తం మానవాళికి మేలు చేస్తాయి. మన నాగరికత, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, అన్ని ఎందరో మేధావుల సంకల్పాలు సాకారమైన ఫలితాలే. బలహీనమైన సంకల్పాలు కార్యరూపం దాల్చవు. దుష్టులు కూడా సంకల్పాలు చెప్పుకుంటారు, అవి సమాజానికి హాని చేస్తాయి. అందుకే సంకల్పాలు బలమైనవిగా, పవిత్రమైనవిగా ఉండాలన్నది విజ్ఞుల మాట. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం, మంచి ఉద్యోగాలు సాధించడం దాకా బలమైన సంకల్పాలు చేసుకోవాలి. సంకల్పాలు దృఢంగా ఉన్నప్పుడు ఆచరణకు కావలసిన ప్రేరణ దానికదే అందుకొస్తుంది. మంచి సంకల్పాలు సానుకూల శక్తికి కేంద్రాలు. సత్సంకల్పాలతో మనసు మంగళకరమై వినూత్న పరిమళంతో శోభిస్తుంది. మనసులో ఆరోగ్యకరమైన ఆలోచనల వలన శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. భయాన్ని, ఓటమిని సంకల్పిస్తే ఎడ్రినలిన్ విడుదలవుతుంది. ఎదుర్కోలేవు, పారిపో అంటూ పిరికి మందును నూరుపోసే భావనలు చుట్టుముట్టి అపార నష్టాన్ని కలుగజేస్తాయి. మంచి సంకల్పాలకు ధ్యానంలోనూ ప్రాధాన్యం ఉంది. సృష్టికి మూల నుండి ప్రవహించే పవిత్ర దివ్యశక్తి తన రోగాన్ని నయం చేస్తుందన్న బలమైన సంకల్పం, విశ్వాసం వైద్యుల చికిత్సకు తోడైతే ఆ రోగి త్వరగా కోలుకుంటాడు. కర్మకు అనుగుణంగా ఫలితాలు ఉంటాయి, సంకల్పానికి అనుగుణంగా కర్మలు సాగుతాయి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా జీవితం ఆనందంగా కొనసాగుతుంది వంటి బలమైన సానుకూల సంకల్పాలు వ్యక్తిగత ప్రగతికి కేంద్రాలు. ఆచరణ సంకల్పానికి సహజ అనుబంధంగా శోభిస్తుంది. మంచి సంకల్పాలు చెప్పుకోవడం, వాటిని విశ్వసించి ఆచరించడం వ్యక్తి శ్రేయస్సుకు, సమాజ సంక్షేమానికి ఎంతో అవసరం. ఇదండి ఈనాటి అద్భుతమైన వ్యక్తిత్వ వికాస సమాచారం మరియు ఆధ్యాత్మిక సమాచారం. సంకల్ప బలం, వినండి, వినిపించండి, ఆనందించండి. మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం, ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM టు 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మీట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. హాయ్ సార్, ఈరోజు నేను ఫోన్లో ఎక్కువసేపు గడిపేశాను. తర్వాత తెలిసింది 5 గంటలు ఎలా అయిపోయాయో కూడా నాకు తెలియలేదు సార్.
3: అదేంటి ప్రవళిక, 5 గంటలైనా నీకు ఉపయోగకరంగా ఉపయోగించలేకపోయా టయాన్ని?
2: నిజమే సార్, ఒక్కసారి టైం చూసుకున్నప్పుడు షాక్ అయ్యాను. కాలం ఎంత త్వరగా పోతుందనే విషయం మర్చిపోయాను సార్.
3: అలా జరుగుతూనే ఉంటుంది ప్రవళిక. అందుకే కాలం మన చేతుల్లో లేని వనరు, ఇది బాగా అందరూ గుర్తుంచుకోవాలి. గడిచిన ప్రతి నిమిషం తిరిగి రాదు, అందుకే దాన్ని విలువైనదిగా పరిగణించాలి, తెలుసా?
2: సరే సార్, కానీ కాలాన్ని వృధా చెయ్యకుండా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి సార్.
3: చాలా మంచి ప్రశ్న వేసినావు నాన్న. ఎందుకంటే మనము కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనకు అందరికీ, ప్రతి ఒక్కరూ పాటించాల్సింది మొదటిగా ప్రణాళిక, అంటే ప్లానింగ్. రోజు ఏ పనులు చేయాలో ఒక చిన్న జాబితా రాసుకోవాలి. ముఖ్యమైన పనుల్ని

0: ముందు పూర్తి చేయాలి. మొబైల్, సోషల్ మీడియా వంటివి సమయాన్ని తినేస్తాయి, వాటిని నియంత్రించాలి. ఎందుకంటే నానా, మనము ఈ స్పీడీ గన్లో బయటికి పోయేటప్పుడు ప్లాన్ లేకుండా పోతే మనము ఒక్కొక్కసారి బండ్లో పోయేటప్పుడు మనకు పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువైతుంది. అదే ఒక ప్లానింగ్ చేసుకున్నామంటే ఒక పేపర్లో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు తిరగాలనేది కూడా తెలిసొస్తుంది. దానివల్ల సమయమే కాదు, మనకు పెట్రోల్ వనరును కూడా మనం సేవ్ చేసేటట్టు. కాబట్టి ముందుగా మనం టయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాన్ చేసుకుని అది ఆ జాబితా జోలో పెట్టుకొని పోతే ఖచ్చితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అది ప్రవళిక.
1: బాగా చెప్పారు సార్. ఒకసారి ఆలోచిస్తే చదవడం, స్నేహితులతో చర్చించడం, కొత్త విషయాలను నేర్చుకోవడం కూడా టైంను విలువైనదిగా మార్చుకోవచ్చు కదా సార్.
0: ఖచ్చితంగా. కాలం నదిలా పారిపోతుంటే దానిలో శ్రమించేవారే ముత్యాలు దొరకగలరు అని అంటారు. యువతగా ఉన్నప్పుడే మనం నేర్చుకున్న ప్రతి పాఠం మన భవిష్యత్తుకి బలమైన బలం అవుతుంది. ప్రవళిక,
1: థ్యాంక్ యూ సార్. ఇకపై నేను కూడా కనీసం 3 గంటల పాటు ముఖ్యమైన పనులకు టైంని ఉపయోగిస్తాను సార్.
0: అది అలా చేయి మంచిది ప్రవళిక. ఎందుకంటే కాలాన్ని గౌరవిస్తే అది మన విజయాన్ని గౌరవిస్తుంది. తెలుసుకో,
1: కాలాన్ని వృధా చేయొద్దు, దానిని సద్వినియోగం చేసుకోండి అని మీరు చెప్పిన మాటలు చాలా ఉపయోగపడ్డాయి సార్.
0: కాలమే మన చేతుల వలన గొప్ప ఆస్తి. దాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటే మన జీవితం వెలుగులతో నిండిపోతుంది. ఏమంటారు శ్రోతలు, మీరు ఆలోచించండి. మీరు రోజులో ఎంత సమయం వృధా చేస్తున్నారో కూడా ఒకసారి పట్టి వేసుకొని ఆ వృధాను తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ప్రతి ఒక్కరూ అత్యున్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
1: ఈ విషయాన్ని మీరు మీ మిత్రులకు, కుటుంబానికి చెప్పండి. ఎందుకంటే కాలం ఆదా చేయడం మన బాధ్యత.
0: వినండి, వినిపించండి, ఉంటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: Hello everyone.
1: You're listening to MITS Community Radio. I'm your RJ Vaishnavi. A step towards humanity is a phrase often used to describe actions or initiatives that aim to improve the lives of others, particularly those in need. It encompasses a wide range of efforts from providing basic necessities like food and shelter to advocating for human rights and social justice. Several organizations use this phrase as part of their name or mission to highlight their commitment to social good. Let us go to the examples of Step Towards Humanity initiatives. Providing healthcare. Organizations like AADI Foundation offer healthcare services including dental camps to unprivileged communities. Promoting education. Initiatives like Kashish Step Towards Humanity and Education for All focus on improving educational opportunities, particularly for marginalized groups, supporting vulnerable populations. Organizations may work with children, women, people with disabilities, and other groups to provide them with resources and skills for a better life. Advocating for human rights. Some initiatives aim to promote human rights and social justice, working to create a more equitable world. Disaster relief. Some organizations offer aid in disaster in stricken areas, providing immediate assistance and support for long-term recovery. Community development. Efforts to improve living conditions in specific communities, such as providing access to clean and drinking water and sanitation. These are not just a few examples, but the specific actions taken under the banner of a step towards humanity can vary greatly depending on the organization, its goals, and the need of the community it serves. Thank you. Keep on listening to MITS Community Radio.
2: అందరికి నమస్కారం. నేను మీ ఆర్జే వైష్ణవి. ఈరోజు మన టాపిక్ ఆధ్యాత్మిక యాత్ర, స్పిరిచువల్ జర్నీ. ఆధ్యాత్మిక యాత్రలకే యువతరం ఓటు. దేశంలో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. చార్ధామ్, అమర్నాథ్, వారణాసి యాత్రల టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ భక్తి యాత్రలు చేస్తుంది వృద్ధులు, నడివయస్కులు కాదండో యువతరం. అవును, మీరు వింటున్నది నిజమే. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి సెలబ్రిటీల నుంచి సామాన్య యువతి యువకుల దాకా అందరూ ఆధ్యాత్మిక బాటలోనే అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు, మనవలు మనవరాల ఫంక్షన్లు కూడా చేసేది ఎంచక్క కృష్ణారామ అంటూ తీర్థయాత్రలకు వెళ్ళేవారు ఇంటి పెద్దలు. అందుకే తీర్థయాత్రలు ఎక్కువగా రిటైర్ అయిన వారికి అని అభిప్రాయం నిన్న మొన్నటి దాకా ఉండేది. కానీ బాగా గమనిస్తే ఇటీవల కాలంలో ట్రెండ్ మారుతుంది. శ్రీదేవి ముద్దుల కూతురు ప్రముఖ యువ నటి జాన్వీ కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లడమే కాదు, ఆమె మోకాళ్లపై కొండను ఎక్కుతున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఆమె తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడిని 50 సార్లు దర్శించుకుందట. మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల అస్సాంలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంది. విక్కీ కౌశల్ తన సామ్ బహదూర్ చిత్రం విడుదల ముందు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ని దర్శించాడు. నేటితరంలో పెరుగుతున్న భక్తికి, వాళ్ళు చేస్తున్న ఆధ్యాత్మిక యాత్రలకు ఈ తారల జస్ట్ ఉదాహరణ మాత్రమే. గత ఏడాది ఓ యువతి మోకాళ్లపై కూర్చొని తన బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసింది. సోషల్ మీడియాను ఈ వీడియో ఊపేసింది. యువతి ప్రపోజ్ చేయడం విభిన్నంగా ఉండటమే కాదు, వాళ్ళున్న ఆ ప్రదేశం కేదార్నాథ్ అని తెలిసి ఆన్లైన్లో వెదుగులాట ఎక్కువైందట. క్రమేపీ ఇన్స్టాగ్రామ్ ప్రదేశాల్లో ఆలయాల జోరు పెరిగింది. అలాగని యువతి యువకులు తమ తాతయ్య నానమ్మలకు తోడుగా వెళ్తున్నారని కాదు, తమని తాము తెలుసుకోవడానికి ఆలయం మెట్లెక్కుతూ యువతరం దేశవ్యాప్తంగా పెరుగుతుంది. ఒత్తిడి ఆందోళనే కారణమా? యువతరానికి తీర్థయాత్రలపై పెరుగుతున్న ఆసక్తినే స్పిరిచువల్ టూరిజంగా పేర్కొంటున్నాము. ట్రావెల్ ఏజెన్సీ స్కై స్కానర్ రిపోర్టు ప్రకారం భారతీయుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఆధ్యాత్మిక పర్యటన పట్ల ఆసక్తి చూపిస్తున్నారట. అలాగే పర్యాటకుల్లో 18 నుంచి 24 ఏళ్లలోపు వారిలో 52% మంది, 25 నుంచి 30 ఏళ్లలోపు వారిలో 59% మంది పుణ్యక్షేత్రాలను సందర్శించాలని భావిస్తున్నారని స్కై స్కానర్ వాళ్ళు 2024 ట్రావెల్ ట్రెండ్ తెలియజేస్తుంది. ఇదివరకటిలా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు అనే దృక్పథంతో కూడా మార్పులు వస్తున్నాయి. స్నేహితులు సహోద్యోగులతో సినిమాలు షికార్లే కాకుండా యాత్రలకి సై అంటున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాలు అనునిత్యం డెడ్ లైన్లతో సతమతం అవుతున్నారట. వారాంతంలో హాయిగా ఇంట్లో గడుపుతున్న మనసులో ఓ పక్కన సోమవారం ఆఫీసులో చేయాల్సిన పని లాగుతూనే ఉంటుంది. నేటి జీవనంలో ఒత్తిడి ఆందోళన పెరిగిపోయాయి. వాటి నుంచి ఉపశమనం కోసమే కాకుండా ఆధ్యాత్మిక చింతన కోసం పుణ్యక్షేత్రాలకు పరుగులు పెడుతున్నారు యువతీ యువకులు. పైగా మన ఆలయాలన్నీ గుట్టలు, కొండలు, నదీ, సముద్ర తీరాలు, హిమాలయ పర్వత సోమాల దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఆలయాల సన్నిధానం చుట్టూ పరిసరాలు, అక్కడ ప్రకృతి రమణీయత ఎలాంటి వారికైనా మనసుకి ప్రశాంతత చేకూరుస్తుంది. ఆధ్యాత్మికంగా జడివానలో తడిసిన ముద్దవుతారు. తెలియని చైతన్యం వారిని ఆవహిస్తుంది. సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తారు. జీవితం పట్ల సాసుకులు దృక్పథం ఏర్పడుతుంది. ఇది 100% వాస్తవమని అంటున్నారు. హైదరాబాద్కి చెందిన రామకృష్ణ వర్మ ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వర్మ ఇటీవల తన సహోద్యోగులతో కలిసి కేదార్నాథ్ యాత్రకి వెళ్ళి వచ్చారు. ఎప్పుడూ ఆఫీస్ పనులతో విసుగెత్తిన మేము ఆ మంచుకొండల్లో మమ్మల్ని మేము మర్చిపోయాం. శక్తి ఏదో ముందుకు నడిపిస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయని అంటున్నారు రామకృష్ణ. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక యాత్రలు జోరు ఊపందుకుంది. భారతీయులు కూడా అదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. కరోనా సమయంలో గూడు కట్టుకున్న సద్భత నుంచి బయటపడడానికి ఈ ఆధ్యాత్మిక యాత్రలు బాగా ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా నేటి తరం యువతీ యువకులు నిరుద్యోగం, వర్క్లోడ్, ఒత్తిడి, ఆందోళన, జీవన వ్యయాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వీటన్నిటి నుంచి ఉపశమనం పొందడానికే యువతీ యువకులు ఆధ్యాత్మిక యాత్రల దారి పడుతున్నారు. దైవ సన్నిధిలో గడిపి తమని తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సమస్యల నుంచి గట్టెక్కి భవిష్యత్తు బాగుండాలనే దైవచింతను అలవర్చుకుని ఆయా దేవులని ప్రార్థిస్తున్నారు, ఉపశమనం పొందుతున్నారు. అయితే వీరిపై ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న సెలబ్రిటీల ప్రభావం కూడా లేకపోలేదు. తమ అభిమాన తారలే కేదార్నాథుని దర్శించుకోవడానికి ట్రెక్కింగ్ చేస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. జాన్వీ కపూర్, దీపికా పదుకొని తిరుమల వీడియోలు, సోషల్ మీడియాలో వచ్చే అనేక తీర్థస్థాలల వీడియోల ప్రభావం వల్ల కూడా యువతి యువకుల ఆధ్యాత్మిక బాట పడుతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకప్పుడు కాశీ అంటే జీవనయాత్రలో ఆఖరి మజిలి. దూరభారం, రవాణా, వసతి తదితరాల వల్ల యాత్రికుల్లో అలాంటి భావం ఉండేది. కానీ నేటి జనరేషన్ జడ్జ్ మిలియన్స్ని అభిరుచులను తగినట్టుగా ఆధ్యాత్మిక ప్రదేశాలను ఆధునీకరించడం మొదలైంది. కానీ విశ్వనాథ్ కారిడార్, కేదార్నాథ్ ఆలయం, ఉజ్జయిని మహాకాల్ కారిడార్, జగన్నాథ్ కారిడార్ పేర్లతో ఆయా ఆలయాల్ని ఇప్పటికీ అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా మరో 57 ప్రదేశాలని సద్వేస్ దర్శన్ 2.0 పథకం ద్వారా ఆధునీకరించే పనులను కేంద్ర ప్రభుత్వం స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి చేపట్టింది. రవాణా పరంగా చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రాలకు హైవే రోడ్లతో కమిటీ వీటి పెంచుతుంది. టికెట్ బుకింగ్, రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. దీంతో ప్రయాణ భారం బడలిక దూరమైంది. వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లతో పుణ్యక్షేత్రాలని అనుసంధానం చేస్తున్నారు. ప్రసిద్ధి నగరాల నుంచి దేశంలో వివిధ పుణ్యక్షేత్రాలకు విమాన సదుపాయాలను కూడా పెరిగాయి. ఈ డెస్టినేషన్స్కు విమాన పరంగా 15% వృద్ధి చెందినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. యువతకు నచ్చే విధంగా హోమ్ స్టైల్, హాస్టల్స్ను, తదితర భిన్నమైన వసతులను కూడా అన్ని నగరాలు, పట్టణాలలో సైతం వచ్చేస్తున్నాయి. ఆర్థికంగా తక్కువ అంతేకాకుండా ఓ కమ్యూనిటీలో బస చేస్తున్న భద్రత కలిగిస్తుంది ఆధ్యాత్మికతకు అనుబంధంగా. అయోధ్యలో రామమందిర్ స్థాపన భారతదేశంలో పెరుగుతున్న ఆధ్యాత్మిక యాత్రలకు తారాంకనం. హాస్పిటాలిటీ టెక్ ప్లాట్ఫామ్ ఓయో ఈ ఏడాది ఆఖరి కంత అయోధ్య, వారణాసి, తిరుపతి, కాట్రా తదితర పుణ్యక్షేత్రాలలో మరో 400 ప్రాపర్టీలను, హోటళ్ళు, హోమ్ స్టైల్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. గోస్ట్ ఆఫ్ జోస్టర్ సంస్థలు వారణాసి, ఉజ్జయిని, రిషికేశ్ తదితర ప్రాంతాలలో హాస్టల్స్ను ఏర్పరిచాయి. ఇక్కడ ఒకరోజు బసకి 200 నుంచి 500 వరకు చార్జ్ చేస్తున్నాయి. యువ యాత్రికులకు ఎంచక్క స్కూటర్లు బైకులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు వాటిపై వెళ్ళి చూసి రావచ్చు. ఈ వసతి కేంద్రాల్లో అతిథులు బసకు మరింత ఆకర్షణీయంగా ఉంచేందుకు మ్యూజికల్ సెషన్స్, గేమ్ సైట్స్, బోన్ ఫైట్స్ లాంటివి నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇదివరకు ఇలాంటివి ఊహకు కూడా అందేవి కాదు. యువత సంఖ్య విశేషంగా పెరుగుతుండడంతో యాత్రా కేంద్రాలు రూపురేఖల్లోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వినోద కార్యక్రమాలు ఊపందుకున్నాయి. యువత ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఎలాగూ ఉంటుంది. ఒక విధంగా ఆలయాలు సందర్శనానికే వెళ్ళిన పనిలో పనిగా తమకు నచ్చినవి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. పుణ్యంతో పాటు పురుషార్థం కూడా కోరుకుంటున్నారు ఈ తరం టేకీలు. కేదార్నాథ్కు వెళ్ళేవారు ఉత్తరాఖండ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్, కూలు మనీలా వెళ్ళేవారు రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్కు తగినట్టే టూరిస్టులు ఏజెన్సీల వివిధ రకాల స్పిరిచువల్ టూర్ ప్యాకేజీలను తయారు చేస్తుంది. ఉదాహరణకు థామస్ కుక్ ఇండియా ట్రావెల్ సంస్థ స్పిరిచువల్ ప్లస్ అనే ప్యాకేజీని ఇటీవల ప్రకటించింది. వివిధ బడ్జెట్ గ్రూపుల వారి కోసం విఐపి దర్శనాలు, వైట్ వాటర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్, లోకల్ క్యూజిన్ ట్రయల్స్, హెలికాప్టర్ సర్వీసులు తదితరాలను అందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో చేనేత హస్తకళ గ్రామాలను సందర్శన లోకల్ టూర్ కూడా టూర్ ప్యాకేజీల్లో భాగంగా అందిస్తున్నారు. అంటే ఈ తరం యాత్రికుల వల్ల స్థానికులకు కూడా మేలు కలిగించాలన్న ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది. నేడు ఆధ్యాత్మిక యాత్ర అంటే కేవలం దేవుడిని దర్శించుకొని రావడమే కాదు, పుణ్యం పురుషార్థం ఉండేలా ట్రెండ్గా వీటిని డిజైన్ చేస్తున్నారు. అందుకే ఆలయ సందర్శనతో పాటు యోగా, మెడిటేషన్, వెల్నెస్ థెరపీల లాంటి కార్యకలాపాలు కూడా ఆయా ధార్మిక ప్రదేశాల్లో ఊపందుకుంటున్నాయి. దీంతో ఆధ్యాత్మికంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇవన్నీ ఒత్తిడిని జయించే మార్గాలని యువతరం అర్థం చేసుకుంది. అందుకే నయా స్పిరిచువల్ టూరిజం సరికొత్త వంతులో తొక్కుతూ వేగంగా ఊపందుకుంటుంది. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే.

0: success and navigate your challenge of self-employment with greater confidence. Thank you.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హలో ఆదాబ్, నమస్తే.
1: మీకు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే హారిక. ఈరోజు మనం చిన్నారులు ఎంతో మంది క్యాన్సర్కి బాగుపడి వాళ్ళకి హాస్పిటల్కి వెళుతూ ఉండగా వాళ్లకు ఉండడానికి ఇల్లు లేదు, అలాంటి వాళ్ళ కోసమే ఈ ట్రస్ట్. ఆ ట్రస్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భూచోడు వస్తున్నాడు అని బెదిరించి నోట్లో గోరుముద్దతో పెట్టేస్తాం, కానీ పిల్లల కన్నా ధైర్యవంతులు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? భూచోడు కాదు, బ్రహ్మ రాక్షసుడు లాంటి క్యాన్సర్ వేధిస్తున్న, నొప్పులెన్నో బాధిస్తున్న స్వచ్ఛమైన చిరునవ్వుని రువ్వుతున్నారు ఆ చిన్నారులు. ఆ చిరునవ్వుల దీపాలు మలిగిపోకుండా వేల చేతులతో కాపు కాస్తుంది సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ సంస్థ. చికిత్స కోసం నగరాలొచ్చే నిరుపేద చిన్నారులకు బస వసతి కల్పించడమే కాదు, వాళ్ళు స్థిరపడేదాకా చదువు ఉద్యోగాలకు సహాయం చేస్తుంది. హైదరాబాదులో ఉన్న సెయింట్ జూడ్ చైల్డ్ కేర్ సెంటర్లో రవి చేసే సందడి అంతా ఇంత కాదు. ఆ సెంటర్ ఇన్ఛార్జ్ అడిగే ప్రశ్నలకు తుంటరి సమాధానాలు ఇవ్వడం దగ్గర నుంచి రోజు పాఠాలు చెప్పడానికి వచ్చే టీచర్ని నవ్వించేదాకా హడావిడి సృష్టించే ఆ చిన్నారి గత 2 ఏళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని ఓ మారుమూల పల్లెకి చెందిన పేద కుటుంబం వాళ్ళది. 6 ఏళ్లప్పుడు తరచూ తీవ్ర జ్వరం వస్తుందని పరీక్షిస్తే క్యాన్సర్ ఉందని తేలింది. హైదరాబాద్ తీసుకొచ్చి బసవతారం ఆసుపత్రిలో చికిత్స చేయిస్తే 7 ఏళ్లలో తగ్గింది, కానీ వాళ్ళల్లా ఊరు వెళ్లిన 6 నెలలకే క్యాన్సర్ తిరగబెట్టింది. ఏం కాదు అని భరోసా ఇచ్చిన వైద్యులు మళ్లీ చికిత్స మొదలు పెట్టారు. కనీసం మరో 7 ఏళ్ల పాటు ఇన్ఫెక్షన్ లేది అంటే అతి శుభ్రమైన చోట ఆ చిన్నారి ఉండాలని చెప్పారు. కూలినాలికి వెళ్లే రవి తండ్రికి ఆస్థాయ శుభ్రత వసతులు ఉన్న ఇల్లు అద్దెకు దొరకడం సాధ్యం కాలేదు. అప్పుడే ఆసుపత్రి వైద్యులు పెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ గురించి చెప్పితే వచ్చారు. 6 నెలలుగా అక్కడే తలదాచుకుంటున్నారు. రవి చదువులకు వెనపడకుండా ఆ సెంటర్ వాళ్ళు వాడికి రోజూ పాఠాలు చెప్పిస్తున్నారు. తల్లికి బ్యూటీషియన్ కోర్స్, తండ్రికి మొబైల్ రిపేరింగ్లో శిక్షణ ఇచ్చి వాళ్ళ ఉపాధికి హామీ ఇస్తున్నారు. ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణంలో రవి కోలుకొని ఇప్పుడు అందరికీ తలలో నాలుకైపోయాడు. ఇలా ఒకరో ఇద్దరో కాదు, తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ విశాఖనగరంలో దాదాపు 60 మంది క్యాన్సర్ బాధిత చిన్నారులకు వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి సెయింట్ జూడ్ కేంద్రాలు. 7 నెలలు క్యాన్సర్ అనగానే ప్రాణాపాయ తప్పదని మనం అనుకుంటాం, కానీ చిన్నారుల విషయంలో అది పూర్తిగా నిజం కాదు. వాళ్ళకొచ్చే క్యాన్సర్ ఏదైనా సరే 90% నయం చేయొచ్చు, మిగతా 10% ప్రాణాపాయాలు కూడా క్యాన్సర్ వల్ల కాకుండా సెకండరీ ఇన్ఫెక్షన్ వల్లే జరుగుతాయి. అందుకే తొలిదశ చికిత్స జరిగే 1-2 నెలల పాటు వాళ్ళని ఆసుపత్రిలోనే ఉంచుతారు. ఆ తర్వాత 7-8 నెలలు మరింత కీలకమని చెబుతారు వైద్యులు. దూరపు ప్రాంతాల వాళ్ళు ప్రయాణాలు చేయకూడదంటారు. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆసుపత్రి నుంచి 5 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్ళకూడదని సూచిస్తుంటారు. మరి ఎక్కడో మారుమూల పల్లెలో నుంచి చికిత్స కోసం నగరాలకి వచ్చిన తల్లిదండ్రులకి అది ఎలా సాధ్యమవుతుంది? అందుకే అలాంటి వాళ్ళకి ఆత్మీయ హస్తం చాచి హక్కును చేర్చుకుంటాయి సెయింట్ జూడ్స్ కేంద్రాలు. వైద్యుల రిఫరెన్స్తో వచ్చే క్యాన్సర్ బాధిత పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చక్కటి సౌకర్యాలతో కూడిన బస, భోజన వసతులు ఉచితంగా కల్పిస్తున్నారు ఇక్కడ. ఏమాత్రం బయటి వాతావరణం సోకకూడని బోన్ మ్యార్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న చిన్నారులకు ప్రత్యేక ఇన్సులేషన్ యూనిట్లను కేటాయిస్తున్నారు. పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన వంటలు తల్లిదండ్రులు చేసే పెట్టే విధంగా వారం వారం పోషక వీలు వలున్న ఆహార ధనుసులు అందిస్తున్నారు. వాళ్ళు తమ ఇంట్లో ఉన్నట్టే వంట చేసుకోవచ్చు. ఆ సెంటర్లోని ప్రతి కేంద్రాలను చక్కటి ప్లేగ్రౌండ్ ఉంటున్నాయి. అందరికీ సాయంత్రంలో 2 గంటలు పాఠాలు చెబుతున్నారు. నెలలు పసికిందుల నుంచి 16 లోపున ఎవరైనా తీసుకుంటున్నారు. అంతేకాదు, సెయింట్ జూడ్స్ ఫర్ లైఫ్ పథకం కింద తమ దగ్గర ఆశ్రయం పొంది వెళ్లిన పిల్లలకి డిగ్రీ చదివి ఉద్యోగంలో స్థిరపడేదాకా అన్ని రకాల కౌన్సిలింగ్లు, ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. వాళ్లదే ఆ ఆలోచన, సెయింట్ జూడ్స్ చైల్డ్ కేర్ సెంటర్ సంస్థ ఆలోచన శ్యామ్ నిహాల్ కవిరెత్తే దంపతులది. లండన్లోని యూనిలివర్ కంపెనీలో పనిచేసిన నిహాల్ పదవి విరమణ తర్వాత భార్యతో పాటు సొంతూరైన ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. ఓ రోజు టాటా మెమోరియల్ హాస్పిటల్ వైపు వెళ్తుంటే క్యాన్సర్ బాధిత చిన్నారులతో ఎక్కడా బస వసి దొరకక ప్లాట్ఫామ్ పైన పడుకున్న తల్లిదండ్రులను చూసి కదిలిపోయారట. అలాంటి వాళ్ళ కోసమే 2006లో ముందు 8 కుటుంబాలు బస చేసేలా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో సమంతారెడ్డి అనే క్యాన్సర్ బాధితులు ఈ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ముంబై యూనిట్ 12 అంతస్తుల అతిపెద్ద కేంద్రంగా ఎదిగితే హైదరాబాద్లో సహా దేశంలోని 13 నగరాల్లో మొత్తం 70 కేంద్రాలు ఉన్నాయి. సుమారు 10,000 మంది చిన్నారులకు సహాయం చేసిన ఈ సంస్థ 1,000 మందికి జీవితంలో నిలదొక్కునేదాకా చేయుతనిపించింది. ధన్యవాదములు.
0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
2: ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. వినండి, వింటూనే ఉండండి MITS Radio 90.8. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఇన్ క్యాంపస్.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు వంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తారు.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్.

ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు

లవ్ మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట

12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట.

సీమలు. మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు. సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.

ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

శుభోదయ స్వరాలు. ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది.